ಸುಮಧುರ ಭಾ

ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం. శ్రోతలకు శుభోదయం.

0: కర్నూలు కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పారుపల్లి రంగనాథు గారి ఆలపించిన శ్రీ నేటికంటి ఆంజనేయ స్వామి భజనలు వింటారు.
1: అంజనీ పుత్రుడు, నిరంతర రామధ్యాన భాస్కరుడు, ఓంకార రూపుడు శ్రీ ఆంజనేయుడు భక్తులకు అభయ ప్రదాతయై కోరిన వరములు కురిపింపజేయుటకై చేసుకున్న పుణ్యఫలముగా, నోచినట్టి నోము ఫలముగా శ్రీ కస్సాపుర నెట్టెకంటి ఆంజనేయునిగా అవతరించి నిరంతరం భక్తుల పూజలందుగొనుచు కొలువయున్నాడు. పరమ పవిత్రమైన శ్రీ కస్సాపుర నెట్టెకంటి ఆంజనేయుని సన్నిధి భక్తులకు పెన్నిధి. ఈ బంగారు కోవెలలో వెలసిన ఈ అభయ ప్రదాతను దర్శించి అర్చించి కొలిచిన భక్తులను సదా వెన్నంటి రక్షించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయుడు. శ్రీ ఆంజనేయం చరణం శరణం, శ్రీరామదూతం నిరతం స్మరణం.

శ్రోతలు ఇంతవరకు శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు ఆలపించిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి భజనలు విన్నారు. ఇంతటితో ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధా. ఈనాటి సూక్తిసుధా కార్యక్రమంలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు వింటారు.

ఆయన కృప అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ప్రవక్తలకు సద్గురులకు గల భేదం వారి శక్తిలో కాక ఆ శక్తిని వినియోగించడానికి గల అధికారంలో మాత్రమే ఉంటుంది. సద్గురువుచే అతని వారసునికి ఇయ్యబడేది శక్తి కాదు, దానిని వినియోగించే అధికారం మాత్రమే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సద్గురువు ఎవరికీ ఏమీ ఇయ్యడు, అతనిలో ఉన్న పెన్నిధిని చూపుతాడంతే. ఒక వ్యక్తి ధనవంతుడైనా పేదవాడైనా విద్యావంతుడైనా విద్యావిహీనుడైనా ఆ వ్యక్తికి అందించగల యథార్థమైన సహాయం ఏమిటంటే సమస్తమైన బంధనాల నుండి శాశ్వత విమోచనాన్ని పొందే అవకాశం ప్రతి ఒక్కరికీ సమానంగా ఉన్నదనే పరిపూర్ణమైన ఆశను అతనిలో కలిగించడం ఒక్కటే. ఆధ్యాత్మిక స్వేచ్ఛకు మించిన గొప్ప కానుక మరేదీ లేదు. దానిని పొందడానికి ఇతరులకు సహాయం చెయ్యడానికి మించిన సహాయం మరొకటి లేదు. మనకు దొరికేది విజ్ఞానం, దొరకనిది జ్ఞానం. సద్గురువు ఈ అనుభూతిని గూర్చి బోధించి మనల్ని ఈ అనుభవంలోకి తీసుకువెడతాడు. గమ్యం చేరని గురువు నిరుపయోగం కంటే కూడా హీనమే. ఎవరి గురువైనా తనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతుడై ఉండాలి. అందుకే సంస్కారాల నుండి పూర్తిగా విడుదల లభించాలంటే సంస్కారాల నుండి విడివడిన వ్యక్తి ద్వారానే అది లభించాలి. మనిషి చేసే కార్యాల వల్ల స్వర్గమో నరకమో ప్రాప్తించదు. మనం చేసే పనులు మంచివైనా చెడ్డవైనా కావచ్చుగాక, చేసేది నేనే అని అనుకుంటే దుఃఖం తప్పదు. సత్యం మరియు గురువు ఈ రెండూ విడదీయలేని పదాలు. సత్యం ఎల్లప్పుడూ గురువుతోనూ, గురువు ఎల్లప్పుడూ సత్యంతోనూ వశిస్తారు. అందుకే సత్యమే గురువుగా భావించబడుతుంది. మూర్తి భవించిన ప్రకృతే గురువు. గురువు నిన్ను తనతో తీసుకువెడతాడు, నీతోపాటే ఉంటాడు. సంపూర్ణ సమగ్రత అనే ప్రాతిపదిక గాని గురువుతో నీ సహజీవనం కాని నీలో సమగ్రత కలిగినప్పుడే సాధ్యపడుతుంది. గురుశిష్యుల అనుబంధం హృదయగతమైనది. ప్రేమ తప్ప ఈ అనుబంధంలో ఇంకేదీ ప్రతిఫలమివ్వదు. నిజమైన అన్వేషకుడు కరుణ, క్షమాగుణం, సేవాతత్వం వంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. ప్రాణులన్నింటి ఎడల స్వార్థరహిత సేవను ప్రదర్శించడమే గురువు యొక్క లక్షణం. ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో జీవిస్తున్న శిష్యునికి అనువైన సులభమైన మార్గాన్ని గురువు చూపిస్తాడు. గురువు భౌతిక రూపంలో అందుబాటులో లేనప్పుడు ఆయన బోధనల ద్వారా శిష్యుడు సమాధానాలు వెతుక్కుంటాడు. గురువులందరూ సద్గురువులు కారు. భక్తుని ఆత్మను పరమాత్మతో సంధానించగలవారే సద్గురువులు. గురువు తన హృదయంలో శిష్యుని పట్ల ఎల్లప్పుడూ కరుణను మాత్రమే కలిగి ఉంటాడు. సద్గురువులు శిష్యుల్ని సృష్టించడానికి ప్రయత్నించరు. వారు ఎల్లప్పుడూ శిష్యుల ఆత్మలను పరిణామం ఉనర్చి తమ స్థితికి తీసుకురావటానికి పూనుకుంటారు. ఈ స్థితి ఎంతో ఉన్నతమైనది. పరిపూర్ణ శిష్యుడు పరిపూర్ణ గురువు యొక్క పరిపూర్ణ ప్రతిబింబం. ఉత్తమ కోవకు చెందిన గురువులు పరులను ద్వేషించరు, నిరహంకార స్వభావులే ప్రవర్తిస్తారు. తమ కోసం ధనధాన్యాలేవీ పోగుచేసుకోరు. వారిలో విషయ

వాంఛలు ఉండవు. దంభం, దర్పం, లోభం, మోహం, క్రోధం లాంటి అసుర గుణాలు లేనివారే ఉంటారు. నిజానికి ఉత్తమ శిష్యునికి శిక్షణనిచ్చి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి చేర్చే గురువు కన్నా అధమస్థాయికి చెందిన శిష్యుణ్ణి ఉన్నత స్థితికి చేర్చగల గురువే నిజమైన ప్రతిభగలవాడు. గురువంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, వెలుగుబాట చూపేవాడు, మార్గదర్శి, మానవాళి మనుగడను అమృతత్వానికి మళ్లించే ఉత్తముడు. ఈ సందర్భంగా మీకు కథ చెప్పాలి. ఒక గురువు దగ్గర చాలామంది శిష్యులున్నారు. అందులో ఒకడు ఒకరోజు దొంగతనం చేసి దొరికిపోయాడు. అది గురువు దృష్టికి వచ్చినా ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఆ శిష్యుడు మళ్లీ మరోసారి దొంగతనానికి పాల్పడ్డాడు. అయినా గురువు దాన్నీ పట్టించుకోకపోవడంతో శిష్యులందరికీ ఆగ్రహం కలిగి ఆ శిష్యుణ్ణి ఎలాగైనా ఆశ్రమం నుండి తొలగించాలని ఆ గురువుపై ఒత్తిడి తెచ్చారు. అంత ఆ గురువు శిష్యులందర్నీ సమావేశపరిచి ఇలా అన్నారు, "చూడండి, మీకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు. కాని వాడికి దొంగతనం తప్పని తెలియదు. కాబట్టి వాడు దాన్ని తెలుసుకునేదాకా నేను వాణ్ణి విడిచిపెట్టలేనన్నారు. ఇది మీకు నచ్చకపోతే మీరు ఆశ్రమం వదిలి వెళ్ళిపోవచ్చన్నారు." ఇది విన్న ఆ శిష్యుడు పశ్చాత్తాపంతో గురువు పాదాలపై వాలిపోయాడు.

శ్రోతలు, ఇంతవరకు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఇవాల్టి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

ప్రస్తుతము రైతు తనకు ఉన్న భూమిని, ఆహార ధాన్యములు, అలాగే వాణిజ్య పంటలు పండించుటకు ప్రాధాన్యత ఇచ్చుట వలన పశుగ్రాసాలు పండించుటకు ప్రత్యేకముగా కొద్ది భూమిని కూడా కేటాయించలేకపోతున్నాడు. ఒక ప్రక్క దేశ జనాభాతోటి సమానముగా పశువుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నందున మేత కొరత ఎక్కువగుచున్నది. తగినంత పచ్చిమేత కానీ దానా కానీ మేపనిది పశువుల పాల ఉత్పత్తి పెరగదు. పశువుల పాల ఉత్పత్తి పెరగాలి అంటే పోషక విలువలు కలిగిన తగినంత పచ్చిమేతను ఇవ్వాలి. అంటే ప్రస్తుతము సాగు అగుచున్న పశుగ్రాసాల ఉత్పత్తిని మూడింతలు పెంచవలసి ఉన్నది. సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించి పచ్చిమేత కొరతను రైతు తనకున్న భూమిలోనే తను పండించు ఆహార ధాన్యము లేక వాణిజ్య పంట విస్తీర్ణము తగ్గించకుండా కొద్ది ఖర్చుతో ఎక్కువ పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. వర్షాధార పంట చూసినట్లయితే నేల స్వభావము, భూమిలో లభించు తేమను పరిగణలోకి తీసుకొని రైతు తమ వేయదలిచిన పైరుకు ముందు లేక తర్వాత గాని ఒక స్వల్పకాలపు పచ్చిమేతను పండించుకోవచ్చును. ముఖ్యమైన పంటతో అనుకూలమైన పచ్చిమేతను కలుపు మొక్కలకు బదులుగా మిశ్రమ పంటగా పండించవచ్చును. ఒక పంట కన్నా ఎక్కువ తీసుకొనుటకు అనుకూలముగాని పరిస్థితులలో ధాన్యము అలాగే నాణ్యమైన పశుగ్రాసంనిచ్చు జొన్న రకములను ఎన్నుకొని పండించిన ఒకే పంటలలో గింజ అలాగే పోషక విలువలు కలిగిన పశుగ్రాసం పొందవచ్చును. చేను గట్ల మీద సాలుకు అడ్డముగా వేసిన కాంటూరు గట్ల మీద దీర్ఘకాలపు పశుగ్రాసాలు అలాగే మేతకు పనికి వచ్చే చెట్లను పెంచి పశుగ్రాసాల దిగుబడి పొందవచ్చును. అలాగే నీటిపారుదల క్రింద చూసినట్లయితే రెండు పంటలు పండించే పంట మార్పిడి అమలులో ఉన్న

0: ప్రాంతములు రెండు పంటల మధ్య కాలమున ఒక స్వల్పకాలపు ధాన్యపు పశుగ్రాసము లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాన్ని కానీ పండించుకోవచ్చును. మూడు పంటలు పండించే పంట మార్పిడి అమలులోయున్న చోట నాలుగో పంటగా తొలకరి వర్షకాలమునందు లేక శీతాకాలమునందు కానీ ఎండాకాలమునందు కానీ స్వల్పకాలపు లెగ్యూమ్ ఎన్నుకొని పండించిన మంచి పుష్టికరమైన ఎక్కువ పశుగ్రాసంతో పాటు తదుపరి పంట ఎక్కువ దిగుబడి ఇచ్చుటకు తగినంత నత్రజనిని అందించును. దీర్ఘకాలపు పంటలలో స్వల్పకాలపు పచ్చిమేతను అంతరపంటగా తీసుకోవచ్చును. సంవత్సరం పొడవునా పచ్చిమేతను పండించుటకు ముందుగా దీర్ఘకాలపు చెట్లను సాళ్లలో పెంచి అంతరపంటగా వర్షాకాలమున ఎండాకాలమున కాలానికి తగిన రకమును ఎంచుకొని మూడు లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలను పెంచవలెను. పొలము గట్టుమీదను నీటి కాలువ గట్టుమీదను దీర్ఘకాలపు పశుగ్రాసాలు NB21 అంజన్ గిని లేక రుజి పచ్చిమేతనిచ్చు చెట్లను గాని పెంచి అధిక దిగుబడిని పొందవచ్చును. పంచాయతీ భూములు లేక అటవీ భూములు పచ్చిక బయళ్లలో తొలకరిలో దున్ని అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలపు గడ్డిజాతి లేక లెగ్యూమ్ జాతి విత్తనములను చల్లిన పశుగ్రాసము దిగుబడి మూడింతలు పెరుగును. ఈ భూములలో తొలకరి వర్షాలు పడిన వెంటనే తగినంత నత్రజని భాస్వరము ఎరువులు వేసిన మంచి పోషక విలువలు కలిగిన పచ్చిమేతలు రెండింతలు దిగుబడి పొందవచ్చును. ఈ భూముల యందు పశువు గాని గొర్రెలు గాని మేకలు గాని మేపుటకు నాలుగు సమభాగాలుగా విభజించి వరుస క్రమంలో మేపిన ఉన్న పశుగ్రాసాల యొక్క ఉత్పాదన శక్తిని పలు కాలములు కాపాడుకోవచ్చును. పశుగ్రాసమునిచ్చు చెట్లు సుబాబుల్. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన చెట్టు. ఒకసారి మొక్కలను నాటిన ఎడల చాలా సంవత్సరముల వరకు కలపతరువు వలె పశుగ్రాసమును ఇచ్చును. అదియునుగాక దీనిలో కలపతో వ్యవసాయపు పనిముట్లు కాగితపు తయారు చేయుటకు కావలసిన గుజ్జు తయారు చేసుకొని అధిక లాభాలను పొందవచ్చును. సాగు విధానం చూసినట్లయితే ఈ మొక్కలను ఎటువంటి నేల ఎందైనను జూన్ జులై మాసాలలో వర్షాకాలమునందు వేసుకొనవచ్చును. మొక్క చక్కగా 4 నుండి 10 మీటర్ల ఎత్తు పెరిగి ప్రక్కరెమ్మలను వేయును. ఎండగాడుపుకు నీటి ఎద్దడికి మారుతున్న శీతోష్ణ స్థితుల ప్రభావములకు ఇది చాలా బాగా తట్టుకొనగలదు. అందుకొరకై అన్ని ప్రాంతములలోనూ పశుగ్రాసము కొరకు పెంచబడుచున్నది. కాండము 1 మీటర్ ఎత్తు కన్నా మించకుండా తరచుగా మండలను నరకవలెను. అంటే సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు చేయవలెను. నీరు నిల్వలేని భూముల యందు బాగుగా పెరుగును. కొద్దిపాటి చౌడు శాతమున్న భూమి యందైనను దీనిని పెంచుకోవచ్చును. ఈ మధ్య సిలిడ్ అని నల్లని పేను ఆశించి చలికాలమందు చెట్ల చిగురులు అలాగే లేత ఆకుల రసము పీల్చి పెరుగుదలను స్తంభింపచేయుచున్నది. ఎత్తుగా పెరిగిన చెట్ల నుండి ఈ పురుగు నివారణ కష్టము. చిన్న మొక్కలపై ఎండోసల్ఫాన్ మందును పిచికారి చేయవలను. విత్తనములపై పొర చాలా గట్టిగా ఉండుటచే వేడి నీటిలో 4 నిమిషముల పాటు ముంచి నీడలో ఆరబెట్టి మొలక కట్టుకొనవలెను. ప్లాస్టిక్ కవర్లలో విత్తనాలను జాగ్రత్తగా నాటి మొక్కలను పెంచవలెను. 4 నుంచి 6 వారాల వయసు కలిగిన మొక్కలను వర్షాకాలమున నిర్ణయించిన ప్రదేశములందు 1 నుండి 2 మీటర్ల వ్యవధిలో చిన్న చిన్న గుంతలు త్రవ్వి నాటవలెను. సుమారుగా 2 నుండి 3 కిలోల విత్తల నుండి పెంచిన నారు మొక్కలు 1 హెక్టారు భూమి యందు నాటుటకు సరిపోవును. సంవత్సరమునకు 1 సారి వర్షాకాలమునందు 50 కిలోల భాస్వరమును హెక్టారునకు వేసుకొనిన చాలును.
1: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
3: ఇంతటితో వాళ్ళ పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్ట్రంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

0: అదిగా సంపద సృష్టించుకుని అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామిక అభివృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలా అమరావతి తిరిగి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టు ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు
1: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 306.29 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకి అందించడంతో పాటు చౌకడిప్పు డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలిదశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
2: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెలిసే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
1: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
3: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.

0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానపులు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదుతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదుతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కాంతిరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మూర్ఛవ్యాధి కారణాలు చికిత్స తీసుకోవలసిన జాగ్రత్తల గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎం నాగసురేష్ గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి ఈరోజు కాంత్రికులు కార్యక్రమంలో. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిరుచి. 9:30 చిన్నారి లోకం కార్యక్రమంలో కర్నూలు బాలభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం, అనంతరం సంధ్యారాగం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 రేపు ప్రసారమయ్యే మా కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. 6:25 అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం బృందగానం,

25 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాలిచ్చే పశువుల్లో పొదుగుబాపు వ్యాధి, ఈ అంశం గురించి బేతంచెర్ల మండలం సీతారామపురం గ్రామ పశు వైద్యులు డాక్టర్ బి శంషాద్ బేగం గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం సాంప్రదాయ వ్యవసాయం, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, కొన్ని వాణిజ్య ప్రకటనలు ఉంటాయి ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 8:00 తుంగభద్ర కథలు, 8:15 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్రగానం శీర్షికన భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. ఇక ఎప్పట్లాగే ఆపాత మధురలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 7:05కి వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువోతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
2: India and Indonesia are very close and strategic partners. We are just 160

0: kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation, and we are also hopeful for opening up new areas of cooperation.
1: సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: सहकारिता मंत्रालय के इनिशिएटिव से कुल 9 राष्ट्रीय स्तर पर काम करने वाली सहकारी समिति बनाकर देश से लेकर ग्राम तक इन 9 क्षेत्रों में सहकारिता मंत्रालय को एक माला में पिरोने का काम हमने किया है.
1: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
3: इससे मैनेजमेंट, एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
1: ఈ సందర్భంగా ద్విభాష మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ये इथनों का भार

0: భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకలో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంత్రికులు కార్యక్రమంలో ముందుగా పత్రిక సమాచారం. అనంతరం మూర్ఛ వ్యాధి కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎం నాగసురేష్ గారితో పరిచయ కార్యక్రమం. చరిత్రలో ఈరోజు ప్రత్యేకత, కొన్ని వాణిజ్య ప్రకటనలుంటాయి. ఈరోజు కాంత్రికలు కార్యక్రమంలో ముందుగా పత్రిక సమాచారం. వీనే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
0: జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈ నెల 7న, అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ ఇన్ఛార్జ్ CEO ఈవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమావేశాలకు స్థాయి సంఘ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలని ఆయన తెలియజేశారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన మోటిమల

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: నిరుద్యోగ మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్, జైన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు యువతకు ఈ నెల 11న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబిహా పర్వీన్ తెలియజేశారు. జాబ్ మేళాను నజాహూర్ ముషాఫిర్ ఖానా ఇస్లాంపేట రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర వన్ టౌన్ విజయవాడలో నిర్వహిస్తారన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, రీటైల్ రంగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. నిరుద్యోగులు తమ వివరాలను గూగుల్ షీట్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఈ నెల 9లోగా నమోదు చేసుకోవాలన్నారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిల్లా ఉద్యాన శాఖలో ఇద్దరు ఉద్యాన విస్తరణ అధికారులకు పదోన్నతి లభించింది. పత్తికొండలో హెచ్ఈఓగా పనిచేస్తున్న నాగ సునీల్ కుమార్కు ఉద్యాన అధికారిగా పదోన్నతి లభించింది. ఈయనను అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం ఉద్యాన అధికారిగా బదిలీ చేశారు. కృష్ణగిరిలో హెచ్ఈఓగా పనిచేస్తున్న ఉదయ్ కుమార్ నాయుడుకు హార్టి

0: సాధారణ అధికారులకు పదోన్నతి లభించింది. పతికొండలో హెచ్ఈఓగా పనిచేస్తున్న నాగ సునీల్ కుమార్కు ఉద్యాన అధికారిగా పదోన్నతి లభించింది. ఈయనను అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం ఉద్యాన అధికారిగా బదిలీ చేశారు. కృష్ణగిరిలో హెచ్ఈఓగా పనిచేస్తున్న ఉదయ్ కుమార్ నాయుడుకు హార్టికల్చర్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించి మడకశిరకు బదిలీ చేశారు. పదోన్నతులు పొందిన వారిని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి రిలీవ్ చేశారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ 8వ స్నాతకోత్సవం ఈ నెల 11న నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఆచార్య బిఎస్ మూర్తి ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రిపుల్ ఐటీడీఎం ప్రాంగణంలో జరిగే స్నాతకోత్సవంలో మొత్తం 249 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందుకోనున్నారని, 211 మంది బీటెక్, 29 మంది ఎంటెక్, ఒకరికి ఎంటెక్ పిహెచ్డి, 8 మంది పిహెచ్డి పట్టాలను అందుకుంటారన్నారు. స్నాతకోత్సవానికి ప్రముఖ విద్వాంసుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేశారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రభుత్వాసుపత్రుల్లో అందించే వైద్యం డిజిటైజేషన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు సంజీవని ప్రోగ్రాం పేరుతో ఆస్పరి పిహెచ్సిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు నేషనల్ హెల్త్ మిషన్ నోడల్ అధికారి డాక్టర్ ఎస్ శైలేష్ కుమార్ తెలియజేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ సంజీవని ప్రాజెక్టుకు వాటా సంస్థ టెక్నికల్ సహకారం అందిస్తుందన్నారు. ఆస్పరి పిహెచ్సిలో ఈ నెల 25న ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్నారు. రోగి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఓపీ నమోదు, వ్యాధి నిర్ధారణ, పరీక్షలు, చికిత్స తదితర వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక కూడా హబ్ నుంచి రోగికి ఫాలోఅప్ చికిత్స చేస్తారన్నారు. వీరికి ఆసుపత్రిలో ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలో కూడా సూచిస్తారన్నారు. అవసరమైతే వీడియో కాల్లో మాట్లాడి రోగి ఇబ్బందులు తెలుసుకుంటారని తెలియజేశారు.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: జిల్లాలో ఎల్నినో దృష్ట్యా వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమైన నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా రాణించవచ్చని జిల్లా కన్సల్టెంట్ లక్ష్మయ్య, సాంకేతిక నిపుణులు వంశీకృష్ణ తెలిపారు. సహకార వారోత్సవాలు పురస్కరించుకొని నిన్న సహకార కేంద్ర బ్యాంకులో రైతులకు సేంద్రీయ ఎరువులు, చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం

0: ఆగస్టు వరకు ఉంటుందని, రైతులు స్వల్పకాలిక పంటలైన చిరుధాన్యాలు సాగు చేయవచ్చని సూచించారు. ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల ద్వారా పంటలను ఎలా కాపాడుకోవాలనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రకారం పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: సప్తపది చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి, మూర్ఛ వ్యాధి కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎం నాగసురేష్ గారితో పరిచయ కార్యక్రమం.
1: మూర్ఛ వ్యాధి ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య. ఈ మూర్ఛ వ్యాధి అనేటువంటి ఆరోగ్య సమస్యతోటి గతంలో చూసినట్టయితే ఎక్కువ మంది మనకి వీధుల్లో కనపడుతుండేవాళ్ళు. 70లు 80లలో అయితే మరి మెడలో ఒక బిళ్ళ కూడా వేసేవాళ్ళు, ఈ వ్యక్తి మూర్ఛ వ్యాధిగ్రస్తుడు, తగిన జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటిది పబ్లిక్కి తెలియడం కోసం వేస్తూ ఉండేవాళ్ళు. అంటే అది అల్పాదాయ వర్గాల్లో బయట తిరిగే వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తుండేవాళ్ళం. అయితే ఇప్పుడు చూసినట్టయితే అట్లా మూర్ఛ వ్యాధితో మరి రోడ్డు మీద పడిపోయే వాళ్ళు కనపడటం లేదు, అట్లాంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా తక్కువ మందికి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ సమస్య మరి ప్రస్తుతం ప్రజల్లో ఎక్కువగానే ఉంది. అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పృహ తప్పి మూర్ఛ వ్యాధితో పడి మరి కాళ్ళు చేతులు కొట్టుకోవడం అనేటువంటిది లేదు అంటున్నారు డాక్టర్ నాగసురేష్ గారు. అయినప్పటికీ కూడా ఈ మూర్ఛ వ్యాధి పట్ల తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవగాహన కలిగించుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇది మనం నివారించగల ఆరోగ్య సమస్య కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకున్నట్టయితే మరి ఎవరికి కూడా దీన్ని రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నాగసురేష్ గారు. అయితే ఈ మూర్ఛ వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, కారణాలు ఏంటి, చికిత్స ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను కూడా వారు మనకు తెలియచేస్తారు, వారి నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నాగ సురేష్ గారు.
2: నమస్కారం సార్.
1: ఇంతకుముందు అన్నట్టుగా మరి మూర్ఛ వ్యాధి అనేటువంటిది మనకి ఎక్కువ కనపడుతుంది వాళ్ళు మూర్ఛ వ్యాధిగ్రస్తులు. అయితే 70లు 80లు వచ్చినట్టయితే వారికి మెడలో కూడా ఒక బిళ్ళ ఉండేది మూర్ఛ వ్యాధిగ్రస్తుడు అని. దాన్ని చూసి మరి చుట్టుపక్కల సమాజం కూడా జాగ్రత్త పడి వారికి ఏ రకమైనటువంటి ఫిట్స్ వాయ లాంటిది వచ్చినా కూడా మరి అందరూ వెళ్ళడము, అతనికి సహాయం చేయడము, చేతిలో ఈ తాళాలు గుర్తులు పెట్టడం, కొంతమంది అయితే కొంతమంది బిందెలతో నీళ్లు పోయడము, ఈ రకమైనటువంటి సపరీలు చేస్తుండేవాళ్ళు. మరి అతను తేరుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరుగుతుండేది. మరి ప్రస్తుతం అలాంటి సందర్భాలు ఇక్కడ కనపడటం లేదు మనకి. అంటే దాన్ని బట్టి ఈ మూర్ఛ వ్యాధి మరి సమాజంలో చాలా వరకు తగ్గిపోయిందంటారా?
2: లేదు సార్, 1970కి మనం ఇప్పుడు ఉండేది 2021 సార్. చాలా మార్పు జరిగింది సార్, ముఖ్యంగా సమాజంలో చాలా మార్పు వచ్చింది సార్. సమాజం ప్రతి అంశంలో వారు చూసే దృక్పథంలో మార్పు వచ్చింది సార్. అలాగే ఫిట్స్ అనేది అంటే వాయు జబ్బు, ఈ జబ్బు పైన కూడా ప్రజల్లో చాలా అవగాహన వచ్చింది సార్. సో సమాజంలో వాయు జబ్బు తగ్గలేదు కానీ డాక్టర్స్కి వెళ్తున్నారు సార్. ఇంతకుముందు మీరు అన్నట్టుగా బ్యాడ్జ్ ఉండేది, కింద పడిపోయేవాళ్ళు ఫిట్స్ వస్తున్నాయి, మళ్ళీ లేచి నీళ్లు వేసిన తర్వాత కొద్దిసేపు పక్కన కూర్చొని నీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోయేవారు. కానీ చికిత్సకు డాక్టర్ని కలవాలి, ఇది ఒక ఆరోగ్య సమస్య,

0: మందులతో బాగవుతుందన్న అవగాహన లేదు సార్. కానీ కాలక్రమేణా మార్పుల కొద్దీ ప్రజల్లో అవగాహన పెరిగి వాయు వస్తే డాక్టర్ని కలవాలి, డాక్టర్ని కలిస్తే మందులు వాడితే తగ్గుతుందనే అవగాహనతో డాక్టర్ని ఖచ్చితంగా కలుస్తున్నారు సార్. కాబట్టి సమాజంలో కన్నా డాక్టర్స్ దగ్గర ఈ జబ్బును మనం ఇంకా ఇప్పటికి కూడా చూస్తున్నాం.
1: అదే డాక్టర్ గారు, ఇక్కడ ఈ మూర్ఛ వ్యాధి అనొచ్చు, లేదంటే కొంతమంది వాయు అంటారు, కొంతమంది మరొక అంటే చాలా రకాల పేర్లతో దీన్ని సమాజంలో పిలుస్తుంటారు, ఫిట్స్ అనొచ్చు. అంటే ఇది ఏ అవయవానికి సమస్య వస్తే ఈ సమస్య, ఈ ఆరోగ్య సమస్య వస్తుందంటారు
0: సార్? మూర్ఛ వ్యాధికి రకరకాల పేర్లు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు ముఖ్యంగా రాయలసీమలో వాయు అని పిలుచుకుంటారు, ఉర్దూ కామన్లో బై అని పిలుచుకుంటారు సార్. మనం మూర్ఛ వ్యాధి అంటే మెదడులో సమస్య ఏర్పడడం వల్ల వచ్చే జబ్బు సార్. సమాజంలో అందరికీ తెలుసు మూర్ఛ వ్యాధి అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, బట్టలు ఒంటికి పోసేయడం, మనిషి తెలివి తప్పిపోవడం, ఇది అందరికీ కనపడే మూర్ఛ వ్యాధి. సో మూర్ఛ వ్యాధి అన్న, బై అన్న, ఫిట్స్ అన్న అంతా ఒకటే సార్, పేర్లు వేరు అంతే, జబ్బు మాత్రం ఒకటే సార్. మెదడు నుంచి వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చే జబ్బు ఇది.
1: అయితే మీరు ఇప్పుడు చెప్తూ కొన్ని లక్షణాలు చెప్పారు, అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవడము కింద పడి, అలాగే మరి నాలుక కొరుక్కోవడము, ఇంకా ఇతర ఇతర లక్షణాలు చెప్పారు. అంటే ఈ లక్షణాలు ఉంటేనే మనం మూర్ఛ వ్యాధి అనుకోవచ్చు, అలాంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయంటారు. అంటే కొంతమంది ఏంటంటే కొన్ని తెలియకుండానే ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి
0: సార్. మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు సార్. ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం అంటేనే మూర్ఛ వ్యాధి అనుకుంటారు సార్. అది కానే కాదు సార్, ఇది అందరికీ తెలిసిన మూర్ఛ వ్యాధి సార్. ఉలిక్కి పడ్డం, ఎక్కువగా ఉలిక్కి పడ్డం, తర్వాత బిత్తర్ చూపులు చూడడం, నాలుక చప్పరించడం, ప్రవర్తనలో మార్పు రావడం, ఒక నిమిషం బాగుండడం, ఒక నిమిషం బాగాలేకపోవడం. సో ఇవన్నీ కూడా రకరకాల మూర్ఛ వ్యాధులు సార్. మనం ఏదైతే అనుకుంటున్నామో, కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నాలుగు కొరుక్కోవడం, ఇవన్నీ జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అంటారు సార్. మిగతా రకమైన వాయు ఏమంటే మైక్లోనిక్ సీజర్స్, కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్ అని రకరకాలుగా పేరుతో మెడికల్ టర్మినాలజీలో వీటినన్నీ మనం పిలుస్తాం సార్.
1: అయితే డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానంగా ఈ మూర్ఛ సమస్య ఏ వయసులో వస్తుంటారు? అంటే గతంలో చూసినట్టయితే దాదాపు 40 ఏళ్ళ వాళ్ళే ఎక్కువ కనపడుతుండేవాళ్ళు, అంటే 40-50 మధ్యలో ఉండేటువంటి వాళ్ళని పెద్ద వయసులోనే కనపడేది. మరి దీనికి ఏమైనా ఒక వయసు అనేటువంటిది ఉందా, లేదంటే ఏ వయసులోనే రావడానికి అవకాశం ఉందంటారా
0: సార్? మూర్ఛ వ్యాధి అనేది ఏ వయసు వారికైనా కూడా అఫెక్ట్ అవ్వచ్చు సార్, కారణాలు మారుతాయి సార్ అంతే. చిన్నపిల్లల్లో, పుట్టిన పిల్లల్లో కూడా మూర్ఛ వ్యాధి వస్తుంది, మధ్య వయసు వాళ్ళలో కూడా వస్తుంది, ఏజ్ ఎక్కువ ఉన్న ముసలి వాళ్ళు కూడా మూర్ఛ వ్యాధి వస్తుంది. ఇది మగవాళ్ళలో వస్తుంది, ఆడవాళ్ళలో రాదు అట్లా కూడా లేదు సార్. ఇది మగవాళ్ళైనా ఆడవారికైనా ఎవరికైనా వచ్చే జబ్బే సార్, కారణాలు వేరే అంతే సార్.
1: ఇది ఇక్కడ వయసు అంతరం లేదన్నారు, అలాగే మగ కానీ ఆడ కానీ ఎవరికైనా రావచ్చు అని చెప్పారు కదా. ఈ మూర్ఛ వ్యాధి అంటే కొన్ని సమస్యలు హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి వైద్యులు చెప్తుంటారు. అలాగే ఈ మూర్ఛ కూడా మళ్ళీ గతంలో అంటే వారి వంశంలో పెద్దవాళ్ళకు ఉంటే తర్వాత తరాలు కూడా వచ్చే అవకాశం ఉందంటారా
0: సార్? మూర్ఛ వ్యాధి కూడా మిగతా అన్ని కొన్ని జబ్బుల్లాగా కూడా హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉంది సార్. కానీ సమాజంలో ఉన్నంత హెరిడిటరీనే మెయిన్ కారణము కానే కాదు సార్. హెరిడిటరీ వల్ల వచ్చే మూర్ఛ వ్యాధులన్నీ వేరు సార్, అవి సమాజంలో అనుకుంటున్నంత ఎక్కువ కాదు, చాలా తక్కువ శాతమే కారణం సార్.
1: అయితే ప్రధానమైన కారణాలు ఏంటంటారు మూర్ఛ వ్యాధి రావడానికి
0: సార్? మనం చిన్నపిల్లల్లో చూసుకున్నాం, పుట్టిన వెంటనే పిల్లల్లో పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది సార్. తర్వాత కొద్ది వయసు పెరిగిన వాళ్ళలో ఫీవర్ ఎక్కువైపోయి, ఫీవర్ ఎక్కువైపోయి మెదడుకు వచ్చే ఫెబ్రైల్ సీజర్స్ అని వస్తాయి సార్. ఇంకా వయసు పెరిగిన వాళ్ళు, మధ్య వయసు వాళ్ళకి మీరు చూస్తున్నారు సార్, సమాజంలో చాలా అలవాట్లు వస్తున్నాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫిట్స్ వస్తాయి సార్. స్ట్రెస్, మన జీవిత విధానంలో చాలా మార్పులు వచ్చినాయి, స్ట్రెస్ వల్ల ఫిట్స్ వస్తున్నాయి సార్. తర్వాత మెదడుకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల, మెదడు వాపు జబ్బు వల్ల ఫిట్స్ వస్తాయి సార్. వయసు పైబడిన వాళ్ళకి అంటే 60 ఏళ్ళు వాళ్ళకంతా కూడా మెదడులో కణితులు రావడం వల్ల, గడ్డలు ఉండడం వల్ల, తర్వాత మెదడుకు రక్తం తగ్గిపోయి పక్షవాతం రావడం వల్ల కూడా ఫిట్స్ రావచ్చు సార్. కొంతమంది ఉమెన్కి అంటే మహిళలకు డెలివరీ టైంలో కూడా బీపీ ఎక్కువై ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సార్. ఏ గ్రూప్, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, కానీ కారణాలు వేరు సార్ అంతే.
1: అంటే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి వ్యక్తుల్లో పుట్టినప్పటి నుంచి మరి చివరి వరకు కూడా ఉండిపోయేటువంటి అవకాశం ఈ మూర్ఛ అనేది ఉండిపోతుందని సమాజంలో ఒక రకమైన నమ్మకం ఉంది. అంటే ఇది ఎంతవరకు నిజమంటారు
0: సార్? ఇది అసలు చాలా పెద్ద అపోహ సార్. మూర్ఛ వ్యాధికి ఎందుకు సమాజంపైన ఇంత చిన్న చూపు ఉందో నాకు తెలియట్లేదు. కానీ మూర్ఛ వ్యాధి మనం ఒకసారి వస్తే జీవితాంతం మందులు వాడాలి అని అనుకుంటాం, అలా కానే కాదు సార్. చిన్న విషయం, ఫెబ్రైల్ సీజర్స్ అంటే చిన్నప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది. వాళ్ళకి ఎవ్వరికి 5 సంవత్సరాల తర్వాత ఫిట్స్ ఉండవు సార్, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. జ్వరం వచ్చి వచ్చే ఫిట్స్కి అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, ఓన్లీ జ్వరం కంట్రోల్ చేస్తేనే ఫిట్స్ తగ్గిపోతుంది సార్. ఇప్పుడు బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చింది, మెదడు వాపు జబ్బు వచ్చింది, అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఫిట్స్ మందులు వాడాల్సిన అవసరం లేదు సార్.

0: మెదడులో రక్తం గడ్డ కట్టింది. అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఫిట్స్కి మందులు వాడాల్సిన అవసరం లేదు సార్. కొన్ని జబ్బు అంటే కొన్ని రకాల ఫిట్స్కి మనం కారణం అనేది తెలియదు ఎంత టెస్టులు చేసినా కూడా. వారికి మాత్రమే 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఫిట్స్ రాకపోతే వాటిని కూడా మనం మాత్రలు తగ్గి చాపేయచ్చు సార్. జీవితాంతం మందులు వాడాల్సిన జబ్బులు చాలా తక్కువ సార్. less than 10% మాత్రమే జీవితాంతం మందులు అవసరమైనవి ఉన్నాయి సార్. 90% జీవితాంతం వాడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు సార్.
1: అయితే ఈ మూర్ఛ వ్యాధి అనేటువంటిది ఎటువంటి సందర్భాల్లో వస్తుంది అంటే స్ట్రెస్ గురైనప్పుడు వస్తుందా లేదంటే ఇతరమైన కారణాలు అంటే ఎటు ప్రధానమైన కారణాలు అంటే ఫిట్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటారు
0: సార్? మధ్య వయసులో పూర్వకాలంలాగా ఇప్పుడు మనం లేము సార్. మన జీవిత విధానం మారింది, మన ఆహార అలవాట్లు మారినాయి. పూర్వకాలం మీరు గమనించుంటారు, పొద్దున్న 4 గంటలకు లేసేవాళ్ళు, రాత్రి 7 గంటలకల్లా పడుకునేవాళ్ళు. మనం అలా లేము సార్. ఇప్పుడు మనం రాత్రి ఎక్కువ మేల్కుంటున్నాం, ఎక్కువ స్ట్రెస్గా వర్క్ చేస్తున్నాం. మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నారు. సో మెదడుకు సఫిషియంట్ రెస్ట్ అనేది చాలా అవసరం సార్. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో మెదడులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ అవడం, ఫిట్స్ రావడం ప్రధానమైన కారణం సార్. ముఖ్యంగా మధ్య వయసు వాళ్ళకి ఎక్కువ కారణం. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ఎక్కువైపోయి బ్రెయిన్కి వచ్చి ఫిట్స్ రావడము, షుగర్ తక్కువ అయితే ఫిట్స్ రావడం లాంటివి కూడా జరుగుతున్నాయి సార్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది, మందు ఎఫెక్టు ప్రధానంగా మెదడు నరాలపైనే ఉంటుంది సార్. మెదడుపైన ఆల్కహాల్ ఎఫెక్ట్ వస్తే బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరుగుతుంది, మళ్ళీ ఫిట్స్ వస్తాయి సార్. 90s లోకి 80s లోకి 2000 సంవత్సరాలకి మీరు చెప్తున్న ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న మెదడు వాపు జబ్బు లేకుంటే కణుతులు, మెదడు రక్తం గడ్డగట్టడం వీటన్నిటికన్నా కూడా మధ్య వయసు వాళ్ళు ఎక్కువ ఫిట్స్తో సఫర్ అవుతున్నారు సార్. దానికి ప్రధానమైన కారణం మన ఆహార అలవాట్లు, మన జీవన విధాన శైలిలో మార్పులు సార్.
1: అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఫిట్స్ ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు ఫస్ట్ సమాజంలో వాళ్ళకు ఒక చిన్న చూపు ఉంది సార్. సో పేషెంట్ కూడా ధైర్యంగా ఉండాలి. మూర్ఛ వ్యాధి అనేది ఫస్ట్ ఇది నాకు కంప్లీట్గా క్యూర్ అయ్యే జబ్బు, డాక్టర్ని కలవాలి సార్. డాక్టర్ నిర్దేశించిన మందులు క్రమం తప్పకుండా ఖచ్చితంగా వేసుకోవాలి సార్. ప్రతి పేషెంట్కి మేము చెప్పేది ఒకటే, మీరు మాత్రలు టైంకి వేసుకోండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. మనం మాత్రలు వేసుకున్న, నిద్ర మేల్కున్న, స్ట్రెస్ తీసుకున్న మందులు వాడినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, మూర్ఛ వచ్చే అవకాశం ఉంది. సో మాత్రలతో పాటు మన జీవన విధాన శైలి, స్ట్రెస్ తగ్గించుకోవడం, అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. మాత్రలు వేసుకోవడంతో పాటు ఇవన్నీ చేస్తే మూర్ఛ వ్యాధి కంప్లీట్గా చికిత్స ఉంది సార్.
1: అంటే చికిత్స ఏ రకంగా ఉంటుందంటారు? అంటే ఈ దీంట్లో మూర్ఛ వ్యాధులు ప్రధానమైనటువంటి చికిత్స మందుల ద్వారానే జరుగుతుందా లేదంటే ఇంకా ఇతర పద్ధతులు కూడా ఏమైనా ఉన్నాయంటారు?
0: మూర్ఛ వ్యాధి చికిత్సా విధానంలో పెను మార్పులు జరిగినాయి సార్. ఇంతకుముందు 80s లో 90s లో కేవలం 1-2 మందులు మాత్రమే ఉండేవి సార్. అలా కాదు, ఇప్పుడు మనకు డజన్ల కొద్ది రకరకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా మనం బ్రాడ్గా మాట్లాడుకుంటే మూర్ఛ వ్యాధికి 2 రకాల చికిత్స సార్, ఒకటి మందుల ద్వారా, ఒకటి సర్జరీ. 98% మందులతోనే మూర్ఛ వ్యాధి నయమవుతుంది సార్. 2% మాత్రమే సర్జరీకి అవసరమయ్యే మూర్ఛ వ్యాధి ఉంటుంది సార్. మందులు కరెక్ట్గా వాడితే మూర్ఛ వ్యాధి తగ్గించుకునే అవకాశం ఉంది. షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ బంద్ చేసుకోవడము, టైంకి తినడం, టైం పడుకోవడం ఇవి ఇంపార్టెంట్ సార్. సర్జరీ ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తాం? మనము 5-6 మందులు వాడుతున్నాం, అయినా కూడా మూర్ఛ వ్యాధి తగ్గట్లేదు. అప్పుడు కొన్ని పరీక్షలు, MRI స్కానింగ్, ఫంక్షనల్ ఇమేజింగ్ అనేవి చేసి కొన్ని సర్జరీ చేయడం వల్ల మూర్ఛ వ్యాధిని అక్కడ కూడా తగ్గించవచ్చు. సో అసలు మందులతో వాడినా కూడా తగ్గకపోవడం, సర్జరీ చేసినా తగ్గకపోవడం అనేది less than 1% మాత్రమే సార్.
1: అంటే ఈ సమస్య అనేటువంటిది చికిత్స తీసుకున్న తర్వాత తగ్గి మళ్ళీ ఎప్పుడైనా తిరగబెట్టే అవకాశం ఉందంటారా
0: సార్? చాలా వరకు మందులు వాడిన తగ్గిపోయిన తర్వాత తిరగబెట్టే అవకాశం చాలా తక్కువ సార్. మళ్ళీ మన కండిషన్ ఒకటే సార్, టైం తినడం, టైం పడుకోవడం, స్ట్రెస్ తీసుకోకపోవడం, అలవాట్ల జోలికి పోకుండా ఉండడం, ఇవి చేస్తే మళ్ళీ తిరగబెట్టే అవకాశం చాలా తక్కువ సార్.
1: బాగుందండి. ఇప్పుడు అయితే మూర్ఛ వ్యాధికి సంబంధించినటువంటి విషయాలు చాలా విషయాలు తెలియజేస్తారు. అయితే ఇటువంటి సమస్య ఉండేవాళ్ళు, మూర్ఛ సమస్య అంటే వాయు సమస్య కానీ లేదంటే ఫిట్స్ వచ్చేటువంటి వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, అంటే వారి జీవన విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు
0: సార్? మూర్ఛ వ్యాధి వల్ల పేషెంట్కి ప్రమాదం జరగడం అనేది చాలా తక్కువ సార్. మూర్ఛ మీనమీన రావడం, పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడం, కోమా పోవడం అనేది చాలా తక్కువ సార్. కానీ మీరు ఊహించండి, డ్రైవ్ చేసేటప్పుడు మూర్ఛ వ్యాధి వస్తే, మీరు ఈతకి వెళ్ళినప్పుడు మూర్ఛ వ్యాధి వస్తే, మీరు 5వ అంతస్తులో ఉన్నప్పుడు మూర్ఛ వ్యాధి వస్తే ఇది ప్రమాదం. సో మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు ఇవన్నీ మనం అవగాహన పెట్టుకోవాలి సార్. మూర్ఛ వ్యాధి ఉన్నప్పుడు మనం మందులు ఖచ్చితంగా వాడాలి. మూర్ఛ వ్యాధి కంట్రోల్లో లేనప్పుడు డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి సార్.

0: స్విమ్మింగ్ పోకూడదు, ఎత్తు పైన ఉండడం, దానిపైన ఉండే పనులు చేయడం వీలైనంత వరకు మానేయాలి. డాక్టర్ సలహా మేరకు, సూచన మేరకు, తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత, మందులు ఆపేసిన తర్వాత ఈ పనులన్నీ మళ్ళీ చేయొచ్చు సార్.
1: అంటే ఇక్కడ భయంతో కూడా ఫిట్స్ రాచే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీరు చెప్పారు ఇంతకుముందు ఎత్తు మీద ఉన్నప్పుడు కానీ, లేదంటే ఈత కొట్టినప్పుడు కానీ, వేరే ఇతర ఇతర ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ వచ్చేటువంటి అవకాశం ఉందంటారు కదా, అంటే భయంతో కూడా ఒక్కొక్కసారి మూర్ఛ సమస్య వచ్చే అవకాశం ఉందంటారా?
0: మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన జబ్బు కాబట్టి భయం కూడా ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఖచ్చితంగా మన బ్రెయిన్ నుంచే ఉత్పత్తి అయ్యేది. భయం ఖచ్చితంగా మూర్ఛ వ్యాధిని ప్రొడ్యూస్ చేయగలదు సార్, రావచ్చు. ఇదే కదా సార్ ప్రతి జబ్బుకు కూడా భయం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. మనం నిశ్చితంగా ఉండాలి ఫస్ట్, ఇదేం నయం కాని జబ్బు కాదు, ధైర్యంగా ఉండాలి. డాక్టర్ని కలపడం, మందులు కరెక్ట్గా వేసుకుంటే పూర్తిగా నయమయ్యే జబ్బు. సో భయం అనేది, అపోహలు అనేవి లేకుంటే జబ్బు తొందరగా తగ్గే అవకాశం ఉంది సార్.
1: అయితే ఈ మూర్ఛ సమస్య ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునికి ఖచ్చితంగా మూర్ఛ వ్యాధి ఉంది. సో వాళ్ళు కూడా గమనిస్తుండాలి, పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ టైంకి మాత్రలు వేసుకుంటున్నారా లేదా, టైంకి పడుకుంటున్నారా లేదా, టైంకి నిద్ర లేస్తున్నారా లేదా, అనవసరమైన ఆలోచనలు స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది గమనించాల్సి. కుటుంబ సభ్యులకి మెయిన్గా ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే, ఎప్పుడైతే మూర్ఛ వ్యాధి అమ్మాయిలకు వస్తుంది, అమ్మాయికి పెళ్లి చేయొచ్చా లేదా, పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలకు వస్తుందా లేదా. సో కుటుంబ సభ్యులలో ధైర్యం నింపాల్సింది ఫస్ట్ కుటుంబ సభ్యులే సార్, డాక్టర్ కన్నా ముఖ్యం. సో ఇది కంప్లీట్గా నయం అయ్యే జబ్బు కాబట్టి మానసికంగా వాళ్ళని ధైర్యం నూరిపోస్తే ఖచ్చితంగా ఈ జబ్బుని నయం చేయొచ్చు సార్.
1: అయితే ఇక్కడ మూర్ఛ వచ్చినప్పుడు ఆ సమయంలో కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు బయట సమాజం కావచ్చు, ఎటువంటి సపర్యలు చేయాలంటారు వీరికి?
0: మూర్ఛ వ్యాధిగ్రస్తుని మీ ముందర చూసినారనుకోండి సార్, మీకు మూర్ఛ అనిపించింది, సొసైటీ కానీ సమాజం కానీ మనమంతా మనము భయపడకూడదు సార్. సో ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే, మనిషిని లెఫ్ట్ లేటరల్ పొజిషన్ ఎడమవైపు తిప్పి పడుకోబెట్టాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నోట్లో ఏలు పెట్టడం, నొరుగు వస్తుంటే తూడ్చడం ఇవన్నీ చేయకూడదు సార్. మనమంతా దూరం జరగాలి, అతనికి బాగా గాలి ఆడాలి. అతని జోబులో మూర్ఛ ఉన్నట్టు ఏమైనా సంకేతం ఉందా, లేకుంటే ఎవరైనా ఫోన్ నెంబర్ ఉంటే కన్సల్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం, వీలైతే దగ్గరున్న 108కి ఫోన్ చేయడం చేయాలి సార్ ఖచ్చితంగా. ఏమి చేయకూడదు, మనకంతా తెలుసు, తాళాలు పెడితే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది, లేకుంటే నోట్లో ఏలు పెట్టి నాలుకను బయట తీయడం, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సార్. ఎందుకంటే తాళాలు పెట్టడం వల్ల మూర్ఛ తగ్గదు, అది సమాజంలో అపోహ మాత్రమే. నోట్లో మీరు నాలుక బయట తీయాలనడం అట్లాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు మూర్ఛను మీ నాలుకను కొరకేయడం, మీ చేతిని కొరకడం, చాలామంది చేయి విరిగిపోవడం లాంటివి కూడా మేము చూసిన సందర్భాలు ఉన్నాయి సార్. ఇవి ఖచ్చితంగా చేయకూడదు సార్. సో దూరం ఉండడం, లెఫ్ట్ లేటర్ల పొజిషన్లో ఉండడం ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి సార్.
1: అంటే ఇప్పుడు నాలుగు కొరుక్కోకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: నిజం చెప్పాలంటే పేషెంట్ ఫిట్స్ వచ్చి నాలుగు కొరుక్కుంటున్నాడు అనుకోండి, మనం ఏం చేయలేము సార్. మనం కొరక్కుండా నోరు తెరచాలని ప్రయత్నం అట్టి పరిస్థితిలో చేయకూడదు సార్. వీలైనంత వరకు లెఫ్ట్ లేటర్లో ఎడమవైపు తిప్పినారంటే చాలా వరకు నాలుగు కొరకడం కూడా తగ్గిపోతుంది సార్.
1: తర్వాత ముఖ్యంగా ట్యాబ్లెట్లు ఏమైనా జేబులో పెట్టుకోవాలంటారా? అంటే ఇట్లా మూర్ఛ సమస్య ఉన్నటువంటి పేషెంట్స్ ఎటువంటి ట్యాబ్లెట్లు జేబులో పెట్టుకొని, మరి అది వస్తోందని అనుమానం వచ్చినప్పుడు కానీ మనకి కొన్ని సంకేతాలు వస్తుంటాయి శరీరంలో, అంటే మూర్ఛ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఆ సంకేతాలు ఆ వ్యక్తికి తెలుస్తుంటాయి, ఆ సందర్భంలో ఎటువంటి ట్యాబ్లెట్లు వేసుకుంటే దాన్ని నివారించవచ్చు అంటారు? పడిపోవడం అంటే ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, ఒక్కోసారి మరి ఏదైనా ప్రమాదకరమైన రోడ్లో పడిపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, లేదా రైలు పట్టాల పక్కన ఎక్కడైనా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు రైలు స్టేషన్లో కానీ వెళ్ళినప్పుడు ఇతర చాలా ప్రాణాపాయమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదా, అట్లా ట్యాబ్లెట్లు ఏమైనా పెట్టుకుంటే దాని నుంచి మనం నివారించవచ్చు
0: సార్. జనరల్గా మాత్రలు వేసుకొని నాకు ఫిట్స్ వస్తుంది అనిపించింది అనుకోండి, డ్రైవ్ చేస్తున్నాడంటే పక్కకు దిగి మన కూర్చోవడం ఒకటి నెంబర్ వన్ విషయం సార్. సార్ జనరల్గా మనకు వాయు వచ్చేటప్పుడు చాలా మార్పులు వచ్చినాయి చికిత్సలో అని చెప్పుకున్నాం కదా సార్, ఇన్హలేషన్ మందులు అని వచ్చినాయి సార్. అంటే ముక్కు ఒకవైపు మూసుకొని మనం ఇన్హేల్ చేస్తే ముక్కులోకి ఒక మందు కొట్టుకుంటే మనం ఫిట్స్ని ఇమీడియట్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంది సార్. ఇది ఒక్కటి ఖచ్చితంగా ఉపయోగకరమైనది సార్, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, వాళ్ళు రోజు వాళ్ళ కార్యక్రమంలో ఉన్నారు, ప్రతిరోజు మాత్రలు తీసుకోపోలేరు, అటువంటి వాళ్ళకి ఇన్హలేషన్ స్ప్రే అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్.
1: అంటే ఇప్పుడు ఆయన జేబులో ఇన్హలేషన్ పెట్టుకున్నప్పుడు అనుకోకుండా ఫిట్స్ వస్తే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఆ స్ప్రేని కింద పడి కొట్టుకునేటప్పుడు ముక్కులో స్ప్రే చేస్తే కూడా మరి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందంటారా?
0: మనం ఆ మందు స్ప్రే చేయాలంటే మనం ఎన్నిసార్లు స్ప్రే చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి సార్. సో సమాజంలో మనం చదువుకున్న వ్యక్తులమైతే ఒక మధ్య వయస్సుడు ఫిట్స్తో వస్తుందంటే ఆ స్ప్రే ఉన్నప్పుడు ఒక్కసారి పఫ్ కొడితే చనిపోతుంది సార్. దానివల్ల ఎక్కువసార్లు మనం కొట్టడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ అన్కాన్షియస్ అయ్యే అవకాశం, అంటే కోమా పోయే అవకాశం ఉంది.

0: సో మనం మందు వాడడం పద్ధతి తెలుసున్నప్పుడే మనం ఇది వాడడం మంచిది సార్.
1: అయితే డాక్టర్ గారు, ప్రధానంగా అంటే పెద్దల్లో అయితే మనం చూస్తుంటాం, మరి పిల్లల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి మనం గుర్తుపట్టలేని లక్షణాలు అని ఉంటాయంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూర్ఛ సమస్య పిల్లల్లో వచ్చేటువంటి సందర్భాల్లో టీచర్లు కావచ్చు లేదంటే పేరెంట్స్ కావచ్చు, అంటే ఏ లక్షణాలు ఉంటే దాన్ని మూర్ఛగా భావించి మనం వైద్య సహాయం తీసుకోవాలంటారు?
0: పిల్లల్లో మూర్ఛ వ్యాధి కనుక్కోవడం కొద్ది కష్టమైన విషయం సార్. దీంట్లో టీచర్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తారు సార్. ఈ కాలం మనకు తెలుసు, పిల్లలు ఇంట్లో కన్నా స్కూల్స్లోనే ఎక్కువ ఉంటున్నారు. సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా అనుమానించాలి అంటే, ఈ పిల్లోడు చదువులో పెద్దగా రాణించట్లేదు, ఎప్పుడు బిత్తరు చూపులు చూస్తున్నాడు, నాలుక చప్పరిస్తున్నాడు, ఏదో పగటి కలలు కంటున్నాడు, ఇవి మనం కామన్గా టీచర్ చెప్పే మాటలు సార్. ఎప్పుడైతే ఏ మాటలు చెప్తున్నాడో టీచర్ గారు చెప్తున్నారు, మనం ఇమీడియట్ డాక్టర్ చూపించాలి సార్. ఇవి కూడా ఒక రకమైన కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ సార్. సో పిల్లల్లో మనం ఈ విధంగా అనుమానించాలి సార్. మనం మందులు వాడితే ఫిట్స్ తగ్గిస్తే మళ్ళీ పిల్లోడు బాగా చదువుకునే అవకాశం ఉంది, బాగా అయ్యే అవకాశం కూడా ఉంది సార్.
1: బాగుందండి నాకు సురేష్ గారు. ఈ ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి లేదా వాయ అనేటువంటిది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, కారణాలు ఏంటి, మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: సార్ నమస్కారం సార్.
2: శ్రోతలు, ఇంతవరకు మూర్ఛ వ్యాధి కారణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎం నాగసురేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: మానవుడు దానవుడు చిత్రం నుంచి పాటను విన్నారు. ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఈరోజు భారతదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896 జూలై 7 జరిగింది. ముంబైలోని వాట్సన్ హోటల్ హాల్లో ఆ శతాబ్దంలో ఆనాటికి ఆశ్చర్యం కలిగించిన విషయం అది. ఆనాటి ప్రపంచంలోని ఒక వింత ఆ రోజున భారతదేశంలోకి వచ్చింది. అది చలనచిత్రం. లుమియార్ వారి ప్రతినిధి మేరియస్ సెస్టియర్ ఆ ప్రదర్శన నిర్వహించారు. ఆ రోజున 4 ప్రదర్శనలు జరిగాయి. ఒక్కొక్క ప్రదర్శనకు 1 రూపాయి చొప్పున వసూలు చేశారు. ఆనాడు ఆ ప్రదర్శనను ఎక్కువ మంది ఆంగ్లేయ అధికారులే తిలకించారు. ఆ తర్వాత స్థానికుల కోసం ముంబై నావెల్టీ థియేటర్లో 1896 జూలై 14 ఆ సినిమాలు తిరిగి ప్రదర్శించారు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నెంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా.
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: ఆ మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఇరనా. ఉండు ఇరనా.
2: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ 1 నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఇరన్నా, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
0: ఇంతటితో ఇవాల్టి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో 580 కోట్ల రూపాయల నిధులు విడుదల, ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచారం లేఖను ఇప్పుడు విందాం. గోదావరి మహాపుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం పట్టణ పరిధిలో తొలిదశ అభివృద్ది పనుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 580 కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్టు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాలు 2027 ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ది, వివిధ శాఖల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పుష్కర ఘాట్లు తదితర మౌలిక సదుపాయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే 43% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోయే అవకాశాలు ఉన్నందున మండలాల వారీగా పరిస్థితులను అంచనా వేసి రైతులకు ముందస్తు సూచనలు అందించాలని ఆదేశించారు. 1,826 కోట్ల రూపాయల నిధులతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ ఫలాలు అందించామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిడదవోలును రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువుపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పారదర్శక పాలనతో పాటు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు సమర్థంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, దివాన్ చెరువులో నిర్మిస్తున్న ఆధునిక ఎలివేటెడ్ కారిడార్ అందుకు నిరసనమని పురంధేశ్వరి తెలిపారు. జిల్లాలోని నిడదవోలు రైల్వే స్టేషన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ ఎక్స్ప్రెస్ హాల్ట్ మంజూరైనందుకు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఏరువాక పనుల సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నెముక రైతేనని, రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి అన్నారు. ఏరువాక పౌర్ణమి రైతాంగం వార్షిక వ్యవసాయ పనులను ప్రారంభించే తొలి పండుగ అని పేర్కొన్నారు. రైతులు ఏడాది మంచి దిగుబడులు సాధించి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది ఎన్నినో వాతావరణ పరిస్థితులను అధిగమించి రైతులు పంట సాగు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రైతులకు 35,000 ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలు, పీఎండిఎస్ కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో ఏడాది ఖరీఫ్లో సాధారణ వరి సాగు విస్తీర్ణం 96,266 హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 2,595 హెక్టార్లలో నర్సరీలు వేయడం జరిగిందని, వాటి ద్వారా సుమారు 51,900 హెక్టార్లలో నాట్లు వేసేందుకు సరిపడా మొక్కలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం మొదటి 2 రోజుల్లో లక్ష్యంగా నిర్ణయించిన జనాల్లో 95.2% మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ వసుంధర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 247,300 గృహాలను సందర్శించి 23,293 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు వివరించారు. జిల్లాలో అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రి సువిధ దివస్ 2026 కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ది, ప్రయాణికులకు అందుతున్న సేవలు, సమాజాభివృద్దిలో విమానాశ్రయాల పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఇంతవరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవేరు వెంకట సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా

రౌడీయాలుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామాలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, అలాగే ఇదే గ్రామం నుంచి బాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వీరి కుటుంబ సభ్యులు, అలాగే నంద్యాల జిల్లా పాణ్యమండలం కందికేపల గ్రామం నుండి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిల్ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖా, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభరాణి, అశోక్ బాబు, అలాగే కర్నూలు మధురు నగర్ నుండి కాటికర్ ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయకృష్ణ, శాంతి, ఉపజ్ఞ, నవిజ్ఞ, చంద్రిక, విష్ణుప్రసాద్, బిట్టు, చారిక్, వీరందరి కోసం సమరసింహారెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కర్తల్ నుండి కాన్కల గోపాల్, అలాగే సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్య నగర్ సమాజ్ శ్రోతలు, సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోసం బాలు చిత్రం కోసం హరిహరన్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాదాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరసింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అదిరా, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమసింహ, గౌతమ్ కుమార్, వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం కల్వరల గ్రామం నుండి చంచల, విష్ణువర్ధన్, కార్తీక్, కావ్య, శాంతి, సంతోష్, చందన, శ్రావ్య, గీత, కావేరి, వెంకటయ్య, లలితమ్మ, శివకుమార్, పావని, అనురాధ, రాము, శ్రీవిద్య, రూపశ్రీ, జగదీష్, స్వాతి, ప్రతిక, నవతేజ్, పార్వతమ్మ, రమణ, లలిత, సునీత, రవికుమార్, రవీందర్ రెడ్డి, రాజేశ్వరరెడ్డి, కీర్తి, రామణ గౌడ్, దుర్గయ్య గౌడ్, రమేష్ గౌడ్, నరసింహులు, యాదగిరి, శివుడు, కురుమయ్య, నాగరాజు యాదవ్, రామకృష్ణ, మదిలెట్టి, ప్రసాద్, రాజు, బాలకృష్ణ, భాస్కర్, చెన్నయ్య, అంజీ, మహేష్, రాఘవేంద్ర, ప్రవీణ్, కృష్ణకుమార్, శ్రీకాంత్, బాలరాజు, చిన్న, రాముడు, లక్ష్మయ్య, వీరందరి కోసం ఆర్య చిత్రం నుంచి టిప్పు ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీంపాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి కోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, అలాగే సంగారెడ్డి జిల్లా జిడ్డుల నాగారం నుండి దొడ్లె దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, జగన్, లోకేశ్వర్, విక్రాంత్, లక్ష్మీ, దుర్గయ్య వీరి కుటుంబ సభ్యులు, గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మి, ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా వీరంతా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బిలాస్సాగర్ నుండి రాస్తున్నారండి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరి కోసం ఆది చిత్రం కోసం మల్లికార్జున, సునీత ఆలపించిన పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటికల మండలం వల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మార్తమ్మ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, బన్నాపురం దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సనతుల్లా, మొహమ్మద్ సుబాన్, మొహమ్మద్ రజాక్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు.

ఆనందమ్మ చిన్నారి కళ్యాణి కీర్తన మహిమ లావణ్య ఆరాధ్య నాగమ్మ మేరమ్మ సరోజమ్మ అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వెంకటేశ్వర్లు వెంకటమ్మ శాంతమ్మ నంగి రామకృష్ణయ్య శివకోటి శేఖర్ పెరుక కుమారయ్య గంగాధర్ శ్రీనివాస్ సుంకె కార్తిక్ లక్ష్మయ్య అలాగే కర్నూలు చిత్తారి వీధి నుండి మద్దయ్య సాలమ్మ చంద్రశేఖర్ లక్ష్మి గురునందన్ మోక్షిత పావిక రవిచంద్ర దివ్య శ్రీహరి గీత యశ్విన్ యశ్విత వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం సూర్యవంశం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత మా అన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణ, చిత్ర, సుజాత ఆలపించిన పాట. ఈ పాటను వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నేవనది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్తికాచారి, శ్రీనివాసాచారి, సన్నిచారి. అలాగే నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ మేడిపల్లి నుండి చిలక నారాయణ, అనసూయ, యమున వీరందరి కోసం మా అన్నయ్య చిత్రం నుంచి ఈ పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుకుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హన్సిని, హరిని, నయనా, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బాబురావు, రజని మేడం, బండారు త్రిమూర్తులు, గుప్తా, కోటి, రాము, పైడితల్లి, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రవికుమార్, వెంకటేష్, రాజశేఖర్, పువ్వుల ఈశ్వర్రావు, వీరందరి కోసం నీ స్నేహం చిత్రం కోసం రాజేష్ ఉషా ఆలపించిన పాట

అభిరుచి కార్యక్రమంలో చివరిగా రక్షణ చిత్రం నుంచి ఏదైనా పాటను వినిపించేటట్టు కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ముచ్చల గ్రామం నుండి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రాజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్, అలాగే కర్నూలు బీకెం పరవరం నగర్ నుండి శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, పావిక, మద్దయ్య, సాలమ్మ వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం రక్షణ చిత్రం నుంచి ఈ పాట

0: వినపడుతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో కర్నూలు బాలభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: బాలభారతి హైస్కూల్ బుధవారపేట కర్నూలు విద్యార్థిని విద్యార్థులు సమర్పించే బాలల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా శివపార్వతుల ముద్దుల తనయుడు గణపతి దేవుని యొక్క ప్రార్థన గీతంతో

0: ఇప్పుడు కొన్ని మహాత్ముల సూక్తులు. ఈ సూక్తులు వినిపించు చిన్నారులు జశ్వంత్ కృష్ణ, భవ్యశ్రీ.
1: నాయకత్వం అంటే అంతులేని భారాన్ని మోయడం కాదు, అందరినీ ఉత్తేజపరచడం.
2: విమర్శలన్నింటిలో ఆత్మవిమర్శ ఉత్తమమైనది.
1: విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండటమే.
2: ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒకటే.
1: భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు.
2: గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి.
1: మంచి పనులకు పునాది క్రమశిక్షణే.
2: మనిషిని దుఃఖం నుంచి బయటపడేసేది పని ఒక్కటే.
1: జ్ఞానం ఏ ఒక్కరి సొంతము కాదు, అది విశ్వవ్యాప్తమైనది.
2: శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి.
0: తర్వాత కొన్ని రైమ్స్. ఆ రైమ్స్ చెప్పే బుడుగులు శ్రవంతి, తరుణ్ గౌడ్, షర్మిల, మన్సూర్ బాషా, లక్ష్మణ్, వోహన్, జశ్వంత్ కృష్ణ, ఫరీహా సుల్తానా.
3: మామా తెచ్చిన మామిడి పళ్ళు ఎంతో తీయని ఎనిమిది పళ్ళు. అక్కకు ఒకటి, అన్నకు ఒకటి, అమ్మకు ఒకటి, నాన్న

చెక్కని ఏనుగు, దోమ దోమ కరవద్దు, రక్తం గిట్టం పీల్చొద్దు, డెంగ్యూ మలేరియాని పెంచొద్దు, మనిషికి హాని చేయొద్దు.

0: పేపర్ బ్లాక్ అండ్ వైట్.
1: ఇప్పుడు మీకు కవిత వినిపిస్తాను అని అంటుంది కారుణ్యకృష్ణ, విందామా?
2: పారే ఏరు ఇంటి పక్కేనంట, పాఠశాల ఏటి వడ్డేనంట, పారు అక్క రాగానే పాపాయి పలకా బలపంతో జత చేరేనంట, పావని ప్రార్థన చేసేనంట, పార్దు మాస్టర్ వచ్చేనంట, పాఠాలన్నీ పాటల్లాగా చెప్పారట, పాపాయి పాఠాలన్నీ నేర్చేనంట, పాండు మామ ఇంటికొచ్చేనంట, పావులు ఎన్నో చేత తెచ్చేనంట, పాపాయి పాఠాలు ఎన్నో వినిపించేనంట, పాటలు విన్న పాండు మామ ఎంతో మురిసేనంట, పాయసం వాసన రాగానే పాండు మామ పాపాయి పారు అక్క ఆనందంతో పాడుతూ ఆడుతూ అమ్మ వద్దకు పరిగెత్తారట.
1: కవిత విన్నారుగా. ఇప్పుడు కొన్ని చిలిపి ప్రశ్నలు జవాబులు. ప్రశ్న అడిగే పిడుగు సోని, జవాబు చెప్పే పిడుగు ఋత్విక్.
3: రోగాలకు పని చెయ్యని మందు
4: నీలి మందు,
3: పిల్లలు కనిపించని బడి
4: రాబడి.

0: ధరించలేని నగ
1: శనగ
0: ఆయుధం లేని పోరాటం
1: మౌన పోరాటం
0: నారి లేని విల్లు
1: అరివిల్లు
0: మొక్కకు పుయ్యని రోజాలు
1: శిరోజాలు
0: మిరపకాయ కొరికితే ఏమవుతుంది
1: ముక్కలవుతుంది
0: ఈగ తేనెల పడితే ఏమవుతుంది
1: తేనెతీగ అవుతుంది
0: నిఘంటువులో తప్పుగా ఉండే పదం
1: తప్పనే పదం
0: ఎదుటివారు మన మాట వినాలంటే
1: మాట్లాడాలి.
2: తర్వాత తాతయ్య మనుమరాల మధ్య సంభాషణ. తాతయ్య గా రవితేజ, మనుమరాలుగా జ్యోతిగా, ఆ సంభాషణ ఏమిటో విందామా?
3: తాతయ్య ఏం చేస్తున్నావు?
4: రామ్మ జ్యోతిక, నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను.
3: తాతయ్య, తోట చాలా బాగుంది. చెట్లతో పచ్చగా ప్రశాంతంగా చల్లని స్వచ్ఛమైన గాలి, సువాసనలు వెదజల్లే పువ్వులు, మొక్కలు చాలా బాగున్నాయి తాతయ్య.
4: అలాగా, అందుకే అమ్మ ప్రతి ఒక్కరూ మొక్కలను చెట్లను పెంచాలి. చల్లని స్వచ్ఛమైన వాతావరణంలో సుఖంగా జీవించాలి తెలుసా?
3: అలాగే తాతయ్య, నేను ఈరోజు నుంచి మొక్కలకు నీళ్లు నేను పోస్తాను.
4: చాలా సంతోషం అమ్మ. అది సరే, ఏమిటి ఇలా వచ్చావు?
3: తాతయ్య, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడిగి తెలుసుకుందామని వచ్చాను తాతయ్య.
4: అలాగా, ఏమిటి చెప్పు.
3: తాతయ్య, అన్నదానం, విద్యాదానం, రక్తదానం, నేత్రదానం గురించి తెలుసు. అవయవదానం అంటే ఏమిటి చెప్పు తాతయ్య. తాతయ్య, ఒక ప్రశ్న, రక్తదానం ఎన్ని నెలలకు ఒకసారి చేయవచ్చు?
4: 3 నెలలకు ఒకసారి 300 ml చేయవచ్చు. సరే, ఇప్పుడు నేను అవయవదానం గురించి చెబుతాను, శ్రద్ధగా విను.
3: అలాగే తాతయ్య, చెప్పు.
4: మనిషి మరణానంతరం శరీరంలోని భాగాలు అనగా అవయవాలను ఇతరులకు దానం చేయటమే అవయవదానం అంటారు. సృష్టిలో జనన మరణాలు సహజం. అయితే మనిషి మరణం ఆఖరి చరణం కాకూడదు. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, బ్రతికి ఉన్నంత కాలంలో సమాజానికి ఎంత మంచి చేశామన్నది ముఖ్యం. మానవ దేహంలో ఏ అవయవమైనా ఉన్నట్టుండి పనిచేయకుండా పోతే వారి జీవనం దుర్భరంగా మారుతుంది. మృత్యువుతో పోరాడుతూ కాలం గడపాల్సిందే. అలాంటి వారికి మరో జన్మ ప్రసాదించే భాగ్యం మానవ జన్మకే సాధ్యం. మరణానంతరం అవయవ దానాలు దానం చేసి ఇతరులకు మరో జన్మ ప్రసాదించే ప్రదాత మానవుడు. అందుకే ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్ర అవయవ దానాలు చేస్తామని అంగీకారం కొందరి ప్రాణాలను నిలబెడుతుంది.
3: తాతయ్య, మనిషి మరణానంతరం ఏ ఏ అవయవాలు దానం ఇవ్వచ్చు?
4: మానవ శరీరం ఒక అద్భుత నిర్మాణం. వైద్య పరిభాషలో చనిపోయిన వ్యక్తుల అవయవాలను నిర్ణీత సమయంలో వేరొకరికి అమర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. శరీరంలో మూత్రపిండాల్లో ఒకటి, కాలేయంలో 1/4 వంతు భాగం మనిషి బ్రతికి ఉండగానే దానం చేయవచ్చు. మరణానంతరం నేత్రాలు, మూత్రపిండాలు, గుండె, కాలేయం, క్లోమం, గాల్ బ్లాడర్, కర్ణబేరి, యూరినరీ బ్లాడర్, గుండె కవాటాలు, ఊపిరితిత్తులు, చర్మం, ఎముకలు తదితర శరీర భాగాలను ఇవ్వవచ్చు.
3: తాతయ్య, మరి ఒక ప్రశ్న, బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి?
4: చాలా మంచి ప్రశ్న, చెబుతాను విను. బ్రెయిన్ డెత్పై చాలామందికి సరియైన అవగాహన లేదు. నివారణ కాని వ్యాధితో బాధపడుతూ వ్యక్తి కోమాలో ఉండటం కానీ, మరియు ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తి కోమాలో ఉండి వైద్య పరికరాల ద్వారా సరఫరా అయ్యే ఆక్సిజన్ ద్వారా గుండె పని చేస్తూ ఉంటే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. ఇటువంటి స్థితిలో శరీరంలో ఇతర భాగాలకు సంకేతాలు అందవు. ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తే క్రమక్రమంగా అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఇలాంటి బ్రెయిన్ డెత్ కేసుల్లో ఒక వ్యక్తి అవయవాలు 8 నుంచి 18 మందికి ఉపయోగపడతాయి తెలుసా? అమ్మా జ్యోతిక, మరొక విషయం, అవయవ దానంపై ప్రజల్లో సరియైన అవగాహన లేదు. దీనిపై ప్రజలలో చైతన్యం పెరగాలి. దానం చేస్తే ఏమవుతుందోననే అపోహలో చాలామంది ఉంటున్నారు. అవయవ దానం చేయటం ద్వారా మనం ఇంకొకరికి ప్రాణం దానం చేసిన వారం అవుతాం. అందుకే అంటుంటారు, అవయవదాత జన్మ ప్రదాత అని. అమ్మా జ్యోతిక, నేను కూడా నా మరణానంతరం అవయవ దానం చేయాలి అని నిర్ణయించుకున్నాను. అంగీకార పత్రం కూడా తయారు చేశాను.
3: అలాగే తాతయ్య, నేను కూడా మా బడిలో అందరికీ అవయవ దానంపై అవగాహన కల్పిస్తాను. నేను కూడా అవయవ దానం చేయాలి అని నిర్ణయించుకున్నాను.
2: తాతయ్య మనవరాల సంభాషణ విన్నారుగా. ఇప్పుడు మీ అందరినీ ఉత్సాహపరచడానికి ఒక జానపద గేయం ఆలపిస్తాము అంటున్నారు మా విద్యార్థులు. వారు జానకి, కావ్యప్రియ, నీరజ, కరుణ, సుశాంతి.
5: గల్లు గల్లు గల్లు గల్లు జోడేడ్లా పరుగు చూడు తందనాన తాన హంసలాగ వంశధార ఎగసే పరవ

గల్లు చూడు తందనాన తాన, గల్లు గల్లు గల్లు గల్లు జోడేట్లా పరుగు చూడు తందనాన తాన, హంసలాగ వంశధార ఎగసే పరవాళ్ళు చూడు తందన.

0: పరుగు చూడు తన్న నాన్న తాన, హంసలాగ వంశధార ఎగసే పరవాళ్ళు చూడు తన్న నాన్న తాన.
1: ఇప్పుడు నీతి కథ చెప్తాను అంటుంది మా విద్యార్థిని శృతి. మరి ఆ కథ ఏమిటో విందామా?
2: కథ పేరు రూపాయి సమస్య. రామాపురం అనే గ్రామంలో వారానికి ఒకమారు సంత జరుగుతుండేది. సమీప గ్రామాల్లోని ఎంతోమంది ప్రజలు తమ అవసరాల నిమిత్తం సంత రోజు రామాపురం వస్తుంటారు. శేషాచలం అనే అతడిది ఆ సంతలో సరుకుల అంగడి. ఆయన అంగడికి ప్రతివారం ఆనవాయితీగా వీరభద్రం అనే సంపన్నుడు వచ్చి తనకు అవసరమైన సరుకులు కొనుక్కొని వెళ్తుండేవాడు. అతడికి శేషాచలం మీద గట్టి నమ్మకం. ఒకసారి వీరభద్రం సరుకులు కొనుక్కున్న తర్వాత డబ్బులు చెల్లించబోతే 1 రూపాయి తక్కువ అయ్యింది. ఆయన శేషాచలంతో మళ్ళీ వచ్చే వారం సంతకు వచ్చినప్పుడు 1 రూపాయి ఇస్తాను, నాకు కాస్త మతిమరుపు, ఒకవేళ నేను మరచినా గుర్తుపెట్టుకొని 1 రూపాయి అడిగి తీసుకో అన్నాడు. శేషాచలం సమర్థుడైన వ్యాపారి కావడం వల్ల చాలా నిక్కచ్చి మనిషే కాక నిర్మోహమాటస్థుడు. మరుసటి వారం వీరభద్రం వచ్చినప్పుడు గుర్తు చేసి 1 రూపాయి తీసుకున్నాడు. 2-3 వారాలు గడిచాయి. ఆ తర్వాత మరొకసారి వీరభద్రం వచ్చి సరుకులు కొనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్తుండగా శేషాచలం వినయంగా, అయ్యా మీ నుంచి నాకు 1 రూపాయి రావాల్సి ఉంది అన్నాడు. వీరభద్రం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి కొద్దిసేపటి తర్వాత 1 రూపాయి శేషాచలానికి ఇచ్చాడు. తిరిగి 2-3 వారాలు గడిచాక శేషాచలం వీరభద్రాన్ని మళ్ళీ 1 రూపాయి అడిగాడు. ఈసారి వీరభద్రం ఎంతో సంశయిస్తున్న వాడిలా తలాడించి మారు మాట్లాడకుండా శేషాచలానికి 1 రూపాయి ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా అదే వరస. చాలాసార్లు శేషాచలం వీరభద్రం దగ్గర 1 రూపాయి అడిగి తీసుకున్నాడు. అలా శేషాచలం 1 రూపాయి అడుగుతూ పోయాడు. వీరభద్రం అతడు అడిగిన ప్రతిసారి ఇస్తూ వచ్చాడు. వీరభద్రం ఇక ఓడ్చుకోలేక ఒకనాడు తనను 1 రూపాయి అడిగిన శేషాచలంతో, నీకు 2 రూపాయి ఇవ్వాలయ్యా అన్నాడు కోపంగా. శేషాచలం కొద్దిసేపు ఆగి వీరభద్రం కాస్త శాంతపడ్డాక తాపీగా, మీరు మాత్రం నేను అడిగిన ప్రతిసారి 1 రూపాయి ఎందుకు ఇస్తున్నారు అన్నాడు. వీరభద్రం శేషాచలం ముఖంలోకి చూస్తూ చిరునవ్వు నవ్వి, నిజం చెప్పమంటావా అని అడిగాడు. శేషాచలం చెప్పమన్నట్లుగా మెల్లగా తలూపాడు. వీరభద్రం ఒకసారి గొంతు సవరించుకొని, మొదటిసారి నేను 1 రూపాయి ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ అడిగినప్పుడు ఇద్దామనుకొని మతిమరుపు కొద్దీ ఇవ్వలేదేమో అని 2వసారి 1 రూపాయి ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు 1 రూపాయి అడిగినప్పుడు 1 రూపాయి నీకు ఇచ్చినట్టుగా నాకు బాగా గుర్తుంది, కానీ నువ్వు పని ఒత్తిడిలో పడి జ్ఞాపకం లేక అడుగుతున్నావేమోనని నీ మీద జాలి కలిగింది. ఈ మనిషికి ఇంత మతిమరపు అయితే వ్యాపారం ఎలా చేసుకుంటున్నాడో అని కూడా అనిపించింది. పోనీ 1 రూపాయే కదా.

0: రూపాయి కోసం మంచి మిత్రుణ్ణి కోల్పోవడం ఎందుకు అని 2-3 పర్యాయాలు రూపాయి ఇచ్చాను. ఎన్నిసార్లు రూపాయి అడిగి తీసుకుంటావు అని నిర్మోహమాటంగా అడగాలనిపించింది. అడగలేకపోయాను. అయినా నువ్వు ఎన్నిసార్లు ఇలా రూపాయి తీసుకుంటావో చూడాలన్న కుతూహలం కొద్దీ ఇస్తూ వచ్చాను అన్నాడు. శేషాచలం చిరునవ్వు నవ్వి, మీ మనసు నొప్పించి ఉంటే మన్నించండి. నిజానికి మీరు మొదట నా అప్పు రూపాయి చెల్లించింది మర్చిపోయి రెండవసారి అడిగాను. మీరు రూపాయి ఇచ్చి అటు వెళ్ళగానే మీ ముఖంలో మెరిసిన ఆశ్చర్యం చూసిన నాకు మీరు ఇదివరకే రూపాయి ఇచ్చినట్టు గుర్తుకు వచ్చింది. మీరు మళ్ళీ అంగడికి వచ్చినప్పుడు రూపాయి ఇచ్చేద్దామనుకున్నాను, కానీ తీరా మీరు వచ్చేసరికి మీరు ఏమంటారో చూద్దామని సరదాగా ఏమీ ఎరగనట్లు గంభీరంగా రూపాయి బాకీ గురించి అడిగాను. మీరు రవ్వంతా ఆశ్చర్యపడినా మారు మాట్లాడకుండా రూపాయి ఇవ్వడం చాలా విచిత్రం అనిపించింది. చూద్దాం మీరు ఇలా రూపాయి ఎన్నిసార్లు ఇస్తారో అనుకున్నాను. నేను అడిగిందే తడవుగా మీరు ఇస్తూ పోయారు. మీ రూపాయి ఎక్కడికి పోలేదు, భద్రంగా మూటగట్టి పెట్టాను అంటూ లోపలికి వెళ్ళి కొంతసేపు అయ్యాక ఒక చిన్న మూట తీసుకువచ్చి వీరభద్రానికి ఇస్తూ, చూడండి మీతో ఉన్న చనువును బట్టి చెబుతున్నాను, మనిషికి మొహమాటం ఉండకూడదు, అవతలి వ్యక్తితో స్నేహం చెడుతుందని, మనిషి వ్యక్తిత్వం చంపుకోకూడదు, నిక్కచ్చిగా ఉండాలి. మీరు రూపాయే కదా అని నిర్లక్ష్యం చేశారు. బంధువైనా స్నేహితుడైనా లావాదేవీలు సరికొల్చుకుంటేనే బంధం చెక్కు చెదరకుండా కలకాలం నిలుస్తుంది అన్నాడు. శేషాచలం మాటలకు వీరభద్రం అబ్బురపడి అతన్ని ఎంతగానో అభినందిస్తూ, నీ వంటి ఉత్తమ వ్యక్తి నాకు స్నేహితుడిగా లభించడం నాకు ఆనందంగా ఉంది అన్నాడు. ఈ కథలోని నీతి, మొహమాటం మనిషి వ్యక్తిత్వాన్ని చంపుతుంది, అపోహలను పెంచి స్నేహాలను చెడగొడుతుంది, మంచితనాన్ని మంటగలుపుతుంది. అందుకే మొహమాటాన్ని మొహమాటం లేకుండా తరిమేయాలి, అప్పుడే మనసుకు కొండంత ప్రశాంతత కలుగుతుంది.
1: కథ విన్నారుగా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు జవాబులు. ప్రశ్న అడిగే పిడుగు సుమ, జవాబు చెప్పే పిడుగు షణ్ముఖ గణేష్.
2: ప్రపంచంలో అతి చిన్న పండు ఏది?
3: ప్రపంచంలో అతి చిన్న పండు యూట్రికల్. ఈ పండు 1 మిల్లీమీటర్ కన్నా చిన్నది.
2: చక్కెరను తొలిసారి తయారు చేసింది ఎవరు?
3: భారతీయులు.
2: మహిళలకు ఓటు హక్కు కలిగించిన తొలి దేశం ఏది?
3: న్యూజిలాండ్.
2: మ్యాసోఫోబియా అంటే ఏమిటి?
3: చిట్టెల కళను చూసి భయపడితే దానిని మ్యాసోఫోబియా అంటారు.
2: ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు?
3: ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అని అంటారు.
2: ఎంకి పాటలు రాసినది ఎవరు?
3: నందూరి సుబ్బారావు.
2: విశ్వకవి గురుదేవ్ అనే బిరుదు ఎవరికి కలదు?
3: రవీంద్రనాథ్ ఠాగూర్.
2: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది?
3: మల్లెపువ్వు.
2: గబ్బిలం నవల రచయిత ఎవరు?
3: గుర్రం జాషువా.
2: విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చిన నవల ఏది?
3: 1000 పడగలు.
1: ఇప్పుడు మీపై హాస్యపు జల్లులు కురిపించడానికి వస్తున్నారు మా చిన్నారులు. వారు రాహుల్, రాఘవేంద్ర.
4: అత్తా కోడళ్ళ మధ్య సంభాషణ.
5: పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్లో పెట్టమ్మా.
4: నాది డ్యూయల్ సిమ్ అత్తయ్య గారు. సిమ్ 1లో పెట్టమంటారా, సిమ్ 2లో పెట్టమంటారా?
6: రాజారావు, సుబ్బారావు మధ్య సంభాషణ.
5: రాజారావు, నీవు ఏం మాట్లాడినా మీ ఆవిడ దించిన తల ఎత్తదటగా, ఏం మాయా చేశావు?
4: అబ్బే ఏం లేదురా, నా భార్యకు ఒక మాట చెప్పాను, నువ్వు తల ఎత్తితే 50 ఏండ్లపై బడ్డదానిలా, తల దించితే 25 సంవత్సరాలు పడుచులా ఉంటావని చెప్పాను.
5: డాక్టర్ రోగి మధ్య సంభాషణ.
4: ఏమయ్యా బ్రహ్మాండం, నీవు బరువు తగ్గడానికి గుర్రపు స్వారీ చేయమన్నాను కదా, ఏమైనా ఫలితం కనిపించిందా?
5: కనిపించిందండి, గుర్రం 10 కేజీలు బరువు తగ్గింది.
4: రామారావు, శ్రీను మధ్య సంభాషణ.
5: ఒరే శ్రీను, మొన్న మీ కాలేజీ పరుగు పందెంలో పాల్గొన్నావటగా, ఏమైనా వచ్చిందా?
4: వచ్చింది.
5: ఏంటి?
4: ఆయాసం.
5: యేసుపాదం బాటసారి మధ్య సంభాషణ.
4: అదేమిటండి, వర్షం మొదలవగానే టోపీ తీసి జేబులో పెట్టుకున్నారు.
5: నాది బట్టతల, వానకు తడిసినా 2 నిమిషాల్లో ఆరిపోతుంది, టోపీ తడిస్తే 1 పట్టాన ఆరదు, అందుకని టోపీని తీసి జేబులో పెట్టుకున్నాను యేసుపాదం.
4: అత్త కొత్త కోడల మధ్య సంభాషణ.
5: దేవుడి గదిలోని గంట తెచ్చి ఫ్రిడ్జ్లో ఎవరు పెట్టారమ్మా?
4: కొత్త వంట చేస్తున్నాను అత్తయ్య, మిశ్రమం కలిపిన తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టమని రాసి ఉంది, దేవుడి గదిలోని గంట తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను.
5: శిష్యుడు గురువు మధ్య సంభాషణ.
4: బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు, సంసారి అంటే పెళ్లి అయినవాడు, మరి సన్యాసి అంటే ఎవరు స్వామి?
5: నాయన, సన్యాసి అంటే పెళ్లి వలన విరక్తి చెందినవాడు.
1: ఇప్పుడు ఒక పర్యావరణ గేయం. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు వాతావరణంలోని ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతుంది అని ఆందోళన చెందుతున్నాయి. వాతావరణంలోని వేడి తగ్గించాలని, పర్యావరణంలోని కాలుష్యాన్ని తగ్గించాలంటే అందరూ చెట్లు విరివిగా పెంచాలి, ఎందుకంటే చెట్లే ప్రగతికి మెట్లు. కాబట్టి మా విద్యార్థులు చెట్ల యొక్క గొప్పదనం తెలియజేస్తూ మీకు ఒక గేయం వినిపిస్తాం అంటున్నారు మా విద్యార్థులు. వారు ప్రవీణ, మమత, భారతి, లక్ష్మీప్రియ.
7: చెట్టమ్మ చెట్టమ్మ పచ్చని చెట్టమ్మ.

0: శిరసు వంచి ముందు నడిచిన
1: చనిపోతే పాడైనావు, కాల్చేసే కాడైనావు,
0: పరుల సేవే ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచిన చనిపోతే పా

0: దోయమ్మ.
1: తర్వాత కొన్ని పొడుపు కథలు. పొడుపు కథలు మెదడుకు మేత లాంటివి, కాబట్టి ఇప్పుడు కొన్ని పొడుపు కథలు వింటారు. పొడుపు కథ వేసే విద్యార్థిని మౌనిక, ఆ పొడుపు కథకు విప్పే పిడుగు మయూరి.
2: మయూరి, ఏదైనా ఆట ఆడుకుందామా?
3: అలాగే మౌనిక, ఏ ఆట ఆడుదాం?
2: నీ ఇష్టం మయూరి, నువ్వే చెప్పు.
3: మెదడుకు మేత పొడుపు కథ ఆట ఆడుకుందాం.
2: అలాగే, అయితే పొడుపు కథ నేను చెబుతాను, నువ్వు ఆ కథను విప్పి జవాబు చెప్పాలి, సరేనా?
3: సరే, అయితే ముందు నువ్వు పొడుపు కథ చెప్పు.

0: మయూరి విను, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, పట్టుకోపోతే వాళ్ళంటే కాట్లే, ఏమిటది ఏమిటది?
1: తేనె తట్టు,
0: తల్లి దయ్యం పిల్ల పాగడం, ఎవరు చెప్పు చూద్దాం?
1: ఆ తెలుసులే, రేగి పండు.
0: నల్ల కుక్కకు నాలుగు చెవులు, ఎవరు చెప్పు ఏమిటది?
1: లవంగం.
0: తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కుదర, ఎవరు చెప్పు చూద్దాం?
1: కొవత్తి.
0: ఒకటే తొట్టి రెండు పిల్లలు, ఏమిటది?
1: వేరుశెనకాయలు.
0: అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది, చెప్పు చూద్దాం?
1: పుట్టగొడుగు.
0: అంగుల మాకు అడుగున ఎరకాయ, ఏమిటది?
1: మునగాకు.
0: ఆకులెయ్యదు, నీరు తాగదు, నీళ్ళన పాకదు, ఏమిటది?
1: విద్యుత్ తీగ.
0: చేతికి చిక్కదు కానీ ముక్కుకు మాత్రం దొరుకుతుంది, ఏమిటది చెప్పు?
1: వాసన.
0: పిడికడంతా పిట్ట అరచిగోల చేస్తుంది, ఎత్తితే చెవులో గుసగుసలాడుతుంది, ఏమిటది చెప్పు చూద్దాం?
1: సెల్ ఫోన్.
0: మూడు కళ్ళ ముసలమ్మ చర్మం ఒలిస్తే వెండిలా మెరిసిపోతుంది, ఏమిటది?
1: తాటి ముంజు.
2: ఇప్పుడు కొన్ని నీతి పద్యాలు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు యశ్వంత్, లోహిత కృష్ణ. చివరిగా ఇప్పుడు కొన్ని నీతి పద్యాలు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు యశ్వంత్, లోహిత కృష్ణ.
3: చేతులకు దొడవు దానములు, భూతనాదులకు దొడవు బొంకని ధరలో, నీతియతోడెవెవ్వరికి నాతికమానంబు తొడవు నయముగ సుమతి.
4: సుమతి, భూలోకంలో దానం చేయటం చేతులకు అలంకారం, అబద్ధం ఆడకపోవటం పరిపాలకులకు అలంకారం, నీతి ఎవరికైనా అలంకారం, స్త్రీకి గౌరవం అలంకారం.
3: పాలను గలిగిన జలమును పాల విధమునయ్యుండు బరికింపగా, బాల చవి చేర్చు గావున బాలసుడుగాని పొందు వలదు సుమతి.
4: సుమతి, పాలల్లో కలిసిన నీళ్లు కూడా చూడటానికి పాలలాగానే ఉంటాయి, కానీ అవి కలిసినందున పాల రుచి మాత్రం పోతుంది. కనుక దుర్జనుడు మూర్ఖుడు అయిన వానితో స్నేహం చేస్తే వాడు సజ్జనునిలాగానే వివేకిలాగానే కనిపిస్తూ ఉంటాడు, కానీ వీని సజ్జనత్వాన్ని వివేకాన్ని కూడా పోగొడతాడు. కనుక దుర్జనుడైన మూర్ఖుని సాంగత్యం పనికిరాదు.
2: మీరు ఇంతవరకు కర్నూలు బాలభారతి హై స్కూల్ చిన్నారులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం వ్యాఖ్యాత టి హారిక, పర్యవేక్షణ శ్రీమతి సిఆర్ షాహిద బేగం గారు, నిర్వహణ సమర్పణ శ్రీమతి ఆర్ రేణుక గారు మరియు శ్రీమతి కె శారద గారు. ఒకసారి అందరూ జేజేలు చెప్పండి.
5: శ్రోతలు, ఇంతవరకు కర్నూలు బాలభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఇవాళ చిన్నారి లోకం కార్యక్రమం సమాప్తం.
6: రే బజారీ
7: అయ్యా,
6: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
7: అలాగయ్యా, కాల్చొత్తా.
8: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
9: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
5: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విద్యారంగ చరిత్రలో 2 కీలక ఘట్టాలు ఈ పర్యటనలో ఆవిష్కృతమయ్యాయి. గిరిజన విద్యా వికాసానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తూ అట్టహాసంగా జరిగిన ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మంజూరైన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలోని మెంటాడ దత్తిరాజేరు మండల పరిధిలో ఏర్పాటైన ఈ విద్యా సంస్థ తన తొలి స్నాతకోత్సవాన్ని జూన్ 30వ తేదీ మంగళవారం నాడు అత్యంత వైభవంగా జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయంలో

0: 2021 నుండి 2025-26 విద్యా సంవత్సరాల వరకు విద్యను అభ్యసించిన 373 మంది విద్యార్థులకు డిగ్రీ పీజీ పట్టాలను రాష్టపతి ప్రదానం చేశారు. అదేవిధంగా పలు కోర్సులలో విశేష ప్రతిభ కనబర్చిన 13 మందికి గోల్డ్ మెడల్స్ ను రాష్టపతి ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి రాష్టపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులై తమ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న విద్యార్థులకు రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలు అందుకున్న వారిలో 40% మంది మహిళలు ఉండడం హర్షణీయమన్నారు. స్వర్ణ పథకాలు అందుకున్న వారిలో 70% మంది ఉండడం గర్వకారణమన్నారు.
1: उपाधियां प्राप्त करने वाले विद्यार्थियों में लगभग 40% बेटियां हैं। हर्ष की बात ये है कि स्वर्ण पदक प्राप्त करने वाली में लगभग 70% बेटियां हैं। बेटियों के लिए ट्राई वाला महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था की समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की को दर्शाता है। इस जनजातीय विश्वविद्यालय पर अनेक విశేష జిమ్మేదారీ.
0: ఈ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి పలు ప్రత్యేక బాధ్యతలున్నాయన్నారు. గిరిజన సమాజంలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధాన రూపకల్పన సామర్థ్యాలను పెంపొందించే ప్రధాన కేంద్రంగా ఇది ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థలు వాటి ప్రాంతంలోని గిరిజన వర్గాల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. రాబోయే సంవత్సరాలలో ఈ విశ్వవిద్యాలయం అనగారిన గిరిజన యువత సమగ్ర వికాసంతో పాటు ఈ ప్రాంతమంతటా సర్వతోముఖాభివృద్ది సాధించడానికి అర్థవంతమైన ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, తృణధాన్యాలు, ఔషధ మొక్కలు, ఎకోటూరిజం, స్థానిక వ్యవస్థాపకత వంటి రంగాలలో ఉత్పాదక పనులను ప్రోత్సహిస్తూ గిరిజన ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి అన్ని విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గిరిజన విశ్వవిద్యాలయాలు వినూత్న వ్యవస్థలను కలిగి ఉండాలని రాష్ట్రపతి సూచించారు. స్నాతకోత్సవం అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన మైలురాయిని, ఇది వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదని, విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఒక బలమైన సంకల్పాన్ని తీసుకునేలా ప్రేరేపించే క్షణమని రాష్ట్రపతి పేర్కొన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి నేర్చుకోవాలన్నారు.
1: व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करें और उसका महत्वपूर्ण भूमिका निभाएगा। यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली है कि समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापूर्वक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा.
0: విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉంటూనే సమాజం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశంలో మన వారసత్వంతో ముడిపడి ఉంటూనే ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రయోజనాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇదే లక్ష్యంతో ఉత్తరాంధ్రలోని గిరిజన వర్గాలను సాధికారులను చేసేందుకు ఈ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ను నిర్వహిస్తోందని తెలిపారు. గిరిజన సంక్షేమం, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, ఆహార పోషకాహార భద్రత, ఇంధన పరిరక్షణ వంటి రంగాలలో విద్యాపరంగానూ, క్షేత్రస్థాయిలోనూ విశ్వవిద్యాలయం తన ప్రయత్నాలను కేంద్రీకరించిందని ఆమె అభినందించారు. ఈ ప్రయత్నాలన్నీ సమసమాజ స్థాపనకు, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యాలయాల ద్వారా ఆర్జించిన విజ్ఞానాన్ని తమ స్వీయ అభివృద్ధికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి కూడా ఉపయోగించాలని రాష్ట్రపతి విద్యార్థులకు ఈ సందర్భంగా సూచిస్తూ,
1: आपके ऊपर बहुत लोगों का रिस्पांसिबिलिटी दायित्व है, केवल अपनों के लिए नहीं, समाज के लिए भी. कभी-कभी मैं अपने बीते हुए काल को मैं मोड़ कर देखती हूं. मेरे पिताजी कहा करते थे, पता नहीं तुम क्या बनोगे, जो भी बनोगे आगे तो बढ़ना ही है लेकिन पीछे मुड़ कर दे. आपसे भी अधिक ऐसे संघर्ष भरा पीछे रहे, इसलिए पीछे मुड़ कर देखो, आपका कर्तव्य है समाज को.

0: पीछे रहने वाले लोगों को आगे लाना है। इससे ही आपका शिक्षा का सार्थकता या महत्व उपलब्ध हो। ये केवल समाज के लिए नहीं, अपने लिए नहीं, देश के लिए भी ये बहुत बड़ा उपलब्धि है।
1: 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించడమే మన లక్ష్యమని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించే అర్థవంతమైన, సమగ్రమైన, ఆచరణాత్మక బోధనా పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి నమ్మకం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలను ఆధునిక విద్యా ప్రయోజనాలతో అనుసంధానించడం ద్వారా స్థానిక యువత దేశ సమానత్వ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించేలా ఈ సంస్థ తోడ్పడుతుందని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యాభ్యాసానికి ఇది ముగింపు కాదని, కొత్త బాధ్యతలతో కూడిన జీవితానికి నాంది అని చెప్పారు. పట్టభద్రులైన విద్యార్థులందరూ మీ కుటుంబాల పట్ల మాత్రమే కాకుండా సమాజం, దేశం పట్ల కూడా బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వారిగా ఎదగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కొత్త సంస్థలను నెలకొల్పి అవకాశాలను సృష్టిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు.
2: As education minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri, don't go behind any government service or any job. Try to become job creator. Your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. I'm confident and this university has unique position.
1: విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయడానికే కాదని, సృజనాత్మకత, వ్యవస్థాపకత, నాయకత్వాన్ని పెంపొందించేందుకు కూడా కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని, ఎందుకంటే ఇది సంప్రదాయ ఉన్నత విద్యకు మాత్రమే పరిమితం కాలేదని, గిరిజన సమాజాల జ్ఞాన వ్యవస్థలను నమోదు చేయడం, పరిరక్షించడం, ప్రోత్సహించడం దీని ముఖ్య కర్తవ్యమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అడవులు, జీవ వైవిధ్యం, వ్యవసాయం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులు, ప్రకృతితో సామరస్యంగా జీవించే విధానం వంటి అంశాలపై గిరిజన సమాజాలకు శతాబ్దాలుగా కూడబెట్టుకున్న అపారమైన విజ్ఞానం ఉందని చెప్పారు. ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పరిశోధించి, పత్రబద్ధం చేసి నేటి అవసరాలకు అనుగుణంగా వినియోగించాలన్నారు. అదేవిధంగా వాస్తవ జీవిత సమస్యలకు మానవ కేంద్రిత వినూత్న పరిష్కారాలను అందించాలని సమాజం విశ్వవిద్యాలయాల నుండి ఆశిస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కూడా ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొంటూ,
2: Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly our university students, the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human-centric solutions are expected. I am confident this young university will take responsibility to fulfill the target of Viksit Bharat 2047, to fulfill the dream of this countrymen. You will take lead and your parents will be proud of all of you. Not only your parents, or your faculty, your vice chancellor and all of us will be proud of you with your leadership.
1: భారతీయ సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలకు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మధ్య వారధిగా నిలవాల్సిన బాధ్యత ఈ విశ్వవిద్యాలయంపై ఉందన్నారు. స్వదేశీ విజ్ఞానానికి నిలయంగా మారడమే కాకుండా సమకాలీన సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలను కూడా అందించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఈ ఆశయాలను నెరవేర్చడమే కాకుండా జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, తొలి స్నాతకోత్సవం గిరిజన విశ్వవిద్యాలయానికి కీలక మైలురాయని చెప్పారు. గిరిజన విద్యార్థుల దీర్ఘకాలిక కలలను విశ్వవిద్యాలయం సాకారం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం మంచి విద్యను అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు.
3: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census.

0: ఈ విధంగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలన్నారు. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుందని, కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలివెళ్తుందో నిర్ణయించేది విద్య మాత్రమే అని చెప్పారు.
1: ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ ఆఫ్ జనరేషన్స్. టుడే ఇస్ నాట్ జస్ట్ ద ఫస్ట్ కాన్వకేషన్ of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society.
0: అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యా సంస్థలు మాత్రమే కాదని, అవి కళలకు రూపమిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, అలాగే భవిష్యత్ నాయకులను కూడా తీర్చిదిద్దుతాయని చెప్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావని, ఇవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలని చెప్పారు. ఒక కుటుంబంలో తొలితరం విద్యార్థి పట్టభద్రుడైతే ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుందని, దీంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి అని చెప్పారు. ఇక గిరిజన సమాజాలు ఎదుర్కొంటున్న విద్య, ఆహార భద్రత, జీవనోపాధి వంటి సవాళ్లను పరిష్కరించేందుకు ఈ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పనిచేస్తోందని వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ స్వాగత ప్రసంగంలో పేర్కొంటూ,
2: ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ రిచ్ లెగసీ ఆఫ్ నాలెడ్జ్, బయోడైవర్సిటీ, సస్టైనబుల్ లివింగ్ అండ్ కల్చరల్ హెరిటేజ్. అట్ ది సేమ్ టైమ్ మెనీ ట్రైబల్ రీజియన్స్ కంటిన్యూ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్. ద ట్రూ మెజర్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ లైస్ ఇన్ ఎన్షూరింగ్ దట్ దీస్ కమ్యూనిటీస్ బికమ్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ది నేషనల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ విత్ దిస్ విజన్ దట్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2019. ఆర్ మిషన్ ఇస్ నాట్ ఓన్లీ టు ప్రొవైడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో టు ప్రిజర్వ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్స్, ఎంపవర్ ట్రైబల్ యూత్ అండ్ integrate traditional wisdom with modern science for inclusive and sustainable development.
0: స్నాతకోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము INS డేగా నుంచి బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయం అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఈ అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటైంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు గ్రామం వద్ద 2018 ఆగస్టులో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పార్లమెంటు ఆమోదించిన కేంద్ర విశ్వవిద్యాలయాల సవరణ చట్టం 2019 ద్వారా ఇది అధికారికంగా స్వతంత్ర హోదాను పొందింది. 2022 నుంచి 2026 మధ్య విద్యా సంవత్సరాలకు చెందిన 1268 మంది విద్యార్థులకు డిగ్రీలు, పీజీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అలాగే 56 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని CUAP నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ డేటా సెంటర్ ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. నూతన విద్యా విధానం NEP 2020 పూర్తి స్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా తాము నిలిచామని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ SA కోరి స్వాగత ఉపన్యాసంలో పేర్కొంటూ,
3: ది CUAP హస్ రాపిడ్లీ ఎవాల్వ్డ్ ఇంటూ ఎన్ ఇన్స్టిట్యూషన్ కమిటెడ్ టు అకాడెమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూసివిటీ అండ్ నేషన్ బిల్డింగ్. గైడెడ్ బై ద విజన్ ఆఫ్ వికసిత్ భారత్ 2047, the university has aligned its vision and mission with the National Education Policy 2020, the Sustainable Development Goals and the ideals of Atmanirbhar Bharat. Our institutional development plan now serves as the roadmap for our future growth.
0: పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవం విద్యార్థుల గత కొన్ని సంవత్సరాల అంకితభావం, పట్టుదల, కఠోర శ్రమకు ఫలితమన్నారు. ఎన్నో కళలతో విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన విద్యార్థులు నేడు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాల తలుపులు తెరిచే పట్టాలతో బయటకు వెళ్తున్నారని చెప్పారు. విద్యార్థుల విజయం వెనుక వారి కష్టంతో పాటు తల్లిదండ్రుల త్యాగాలు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, సమాజ మద్దతు ఉన్నాయని, అందుకే సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో వీరంతా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలైనా, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలైనా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా, సేవ చేసే దాతలైనా, వారి విద్యా విజ్ఞానం సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఆసరాగా నిలవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర

0: విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ఈ నూతన విద్యా సంస్థ ప్రస్థానంలో కీలక మైలురాయని అభివర్ణించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా దీర్ఘకాలిక దార్శనికతను అభివృద్ధి చేసుకోవడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు, ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కట్టుబడి ఉండటం సమ్మిళిత సమానత్వ వృద్ధిపై దీనికున్న బాధ్యతను తెలియజేస్తోందన్నారు. ఈ విశ్వవిద్యాలయం అద్భుత విద్యా కేంద్రంగా ఎదుగుతుందని, 2047 నాటికి వికసిత్ భారత స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి, ఇలాంటి వేగంగా మారుతున్న ప్రపంచంలో పట్టా పొందడంతో విద్య పూర్తి కాకూడదని విద్యార్థులకు చెప్పారు. అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు.
1: Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning and should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technologies will be one of your greatest strengths. You should cultivate the courage to explore new ideas and acquire new knowledge. Let perseverance be your valued strength.
0: నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని స్పష్టం చేశారు. తమ జ్ఞానాన్ని సృజనాత్మకత, సంకల్పం, బాధ్యతాయుత భావంతో ముడిపెట్టడం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని, మరింత సుసంపన్నమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో నైతిక విలువలను ఆచరణలో పెట్టుకోవడం విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతుందని రాష్ట్రపతి సూచించారు. నిజాయితీ, కరుణ, సానుభూతి, ప్రకృతి పట్ల గౌరవం ఉన్నతమైన నైతిక ఆదర్శాలు మాత్రమే కావని, అవి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి పునాదులని తెలిపారు. ఈ విలువలు విద్యార్థుల జీవితాన్ని సార్థకం చేయడంతో పాటు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సేవలందించేలా తీర్చిదిద్దుతాయని చెప్పారు. వికసిత్ భారత్ దార్శనికత యువతలోని శక్తి, ప్రతిభ, అంకితభావం ద్వారానే సాకారమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. జీవితంలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంకితభావంతో, నిజాయితీతో అత్యుత్తమ ప్రతిభను కనబర్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
1: యు ఆర్ గోయింగ్ టు బిగిన్ యువర్ కెరియర్స్ ఎట్ ఏ ట్రాన్స్ఫార్మేటివ్ జంక్చర్ వెన్ ఇండియా ఇస్ మూవింగ్ కాన్ఫిడెంట్లీ టువార్డ్స్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ బై 2047. దిస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ త్రూ ద ఎనర్జీ, టాలెంట్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ అవర్ యూత్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఫ్యూచర్. వాట్ ఎవర్ పాత్ యూ చూజ్, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
0: నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచిస్తూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రతిష్టాత్మకమైన కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు. ఇప్పటివరకు మీరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం
3: Thank you. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత

0: బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా నచ్చినటువంటి పాటను కోరుకునే కార్యక్రమం రాబోయే అతిథి. కార్యక్రమంలో ముందుగా రామరాజ్యంలో భీమరాజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్ వీరి కోరికపై ఈ పాట.

రామరాజ్యంలో భీమరాజు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, వీరి కోరికపై ఈ పాట.

0: పొరుటలు మగ మాట వస్తున్న సొగసెంతో ఉంటుందని
1: అల్లికలో అలకటలో
0: అలకల

0: మీరు విన్న ఆ పాటతో రాబోయే అతిథి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారు మన ముందున్నారు. అసలు 20 సూత్రాల కార్యక్రమం అంటే ఏమిటి, స్వర్ణాంధ్రప్రదేశ్లో 20 సూత్రాల అమలు ఏ విధంగా జరుగుతుంది ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం లంకా దినకర్ గారు.
3: నమస్తే అండి.
2: సార్, అసలు 20 సూత్రాలు అంటే ఏమిటి, భారత ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో 20 సూత్రాల అమలు విశేషాలు ఏమిటి?
3: ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము దేశం ప్రగతి సాధించాలంటే 20 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. 20 రకాల అంశాలు దాదాపు అన్ని శాఖలకి సంబంధించినటువంటి, ఆయా శాఖల్లో అమలయ్యేటటువంటి కేంద్ర ప్రాయత పథకం

0: కాలు ప్రాజెక్టులకి సంబంధించి అమలు జరుగుతున్నటువంటి తీరు, అమలు జరగాల్సినటువంటి విధానం మీద సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కలెక్టర్లతోటి, రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖ అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ పథకాల అమలు తీరు, వాటిని మెరుగ్గా ఫలాలు అందవలసినటువంటి వ్యక్తికి ఎవరికైతే అందాలో, ఆ కుటుంబాలకు అందుతున్నాయో లేదో పర్యవేక్షించి వాటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని రాష్ట ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు విబిజి రామ్జీ వచ్చింది, గతంలో ఉపాధి హామీ పథకం ఉంటుంది, దానికి సంబంధించి ప్రతి నెల కూడా ఎన్ని జాబ్ కార్డ్స్ జనరేట్ అయినాయి, ఎంతమందికి వేతనాల చెల్లింపు ఉంది, ఎంతమందికి ఉపాధి కలుగుతూ ఉంది అని నెలవారీ సమీక్షలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పిఎం ఆవాస యోజన గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గృహాలు ఆ నెలలో పూర్తయినాయి, ఎన్ని కొత్త గృహాలు కేటాయించారనేటువంటి అంశం, అలాగే ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరుకి సంబంధించి ఎన్ని కుళాయిలు ఆ నెలలో ఇచ్చామని మంత్లీ బేసిస్ మీద ప్రతి నెల కూడా వైద్యానికి సంబంధించి, అలాగే మహిళలకి సంబంధించినటువంటి లఖ్పతి దీదీలుగా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, స్వయం సేవా సంఘాల ద్వారా ఎంతమంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కోగలిగారు, ఎంతమందికి నిధులు అందటం జరిగింది, అటవీకరణ ఎంత జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి నివేదికగా ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి అందుతుండడం జరుగుతుంది. ఇది ఒక అంశమైతే మళ్ళీ త్రైమాసిక నివేదికలు, అర్ధ సంవత్సర నివేదికలు, సంవత్సర నివేదికలు ఇవన్నీ కూడా ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రం నుంచి ఈ యొక్క అంశాలను వారికి తెలియజేయడం జరుగుతుంది నివేదికల రూపంలో. దీంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి, ముఖ్యంగా ఈ 20 సూత్రాలకి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటిది, అందరికీ కూడా పేదరికం లేని సమాజం నిర్మించడానికి కానీ పేదరిక నిర్మూలనకి తీసుకున్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అందరికీ గృహాలు, అర్హులైనటువంటి అందరికీ కూడా సురక్షిత త్రాగునీరు, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి సంబంధించినటువంటి వారి సాధికారత, మహిళా సాధికారత, అదేవిధంగా యువతకి సంబంధించినటువంటి సాధికారత, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా పురోగతి సాధిస్తున్నాము, ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశము, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతి ద్వారా అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అలాగే కార్మికులకి సంబంధించి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి చట్టాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్క అంశం దాదాపు సుపరిపాలనతో సహా, అలాగే ప్రాపర్ షేర్ ఇన్ ద గవర్నెన్స్, ప్రభుత్వంలో అన్ని రకాల వర్గాల వారికి సముచిత స్థానం, ఎన్నికల్లో పాల్గొనడానికి వీటికి సంబంధించిన అంశాల్లో కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి, ఇంత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో అమలయ్యేటటువంటి అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివిధ రకాల పథకాలు, వివిధ రకాల సంస్కరణలు, వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి వాటిని సమీక్షించి అవి అర్థవంతంగా ఆ ఫలాలు అందుతున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి, అలాగే నివేదికల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇవాళ మీకు తెలుసు, వికసిత భారత్ స్వర్ణాంధ్ర సాధన అనేటటువంటి రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్. వికసిత్ భారత్కి ఈ అంశాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో, ఏ విధంగా ఇతోధికంగా నిలబడుతున్నాయి, సహాయపడగలవు అనేటటువంటి అంశాన్ని, అలాగే స్వర్ణాంధ్ర సాధనలో ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా అమలవుతున్నాయని మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజీస్ ఉన్నాయి ఒక 17. ఈ 20 అంశాలే ఆధునీకరించినటువంటి పాయింట్సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. వాటిని మ్యాచింగ్ చేసుకుని ఈ పథకాలని, ఏ అయితే కేంద్ర ప్రాయత పథకాలు ఉన్నాయో వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తోటి, 20 సూత్రాలతోటి కంబైన్ చేసుకుని మేము ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది దేశంలో, ఏ ఇండికేటర్స్లో ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేటటువంటి దాన్ని పర్యవేక్షిస్తాం.
1: సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు గ్రామీణ గృహ నిర్మాణ పథకం గురించి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికిను కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఇప్పుడు ఈ రిపోర్ట్లు పంపించడం కానీ, వారిచ్చే కాంట్రిబ్యూషన్, ఇప్పుడు వారు 75% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వడం, లేదా 30-75%, ఏ ప్రాతిపదికనైతే ఆ ప్రాతిపదికన ఎంత అమలు అవుతుందో, మీ ఇప్పుడు 20 సూత్రాలు చైర్మన్గా మీరు నివేదికలు ఇవ్వడం, అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి అమలు చేసే భాగంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముందుగా మీకు దానికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
1: అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత సుమారు ఎన్ని పక్కా ఇళ్ళు కట్టించి ఉంటారు, మీరు ఇంకా ఎన్ని అవసరమని మీరు నివేదికలు ఇచ్చి ఉంటారు?
0: మేము నివేదిక అన్నా కూడా ముందు 2019కి ముందు దాదాపు 20 లక్షల పైగా గృహాలని పట్టణాల్లో గ్రామాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పీఎం ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం

0: వాటిని మంజూరు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019-24 మధ్య వీటిని పూర్తి చేయకుండా అటకెక్కించినటువంటి పరిస్థితి, సరైనటువంటి విధానాలు అమలు చేయకపోవటం వల్ల ఆ గృహాలు అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యము, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏ గృహాలైతే పీఎం ఆవాస్ యోజన కింద నిలిచిపోయి ఉన్నాయో వాటి శీఘ్రగతిన వాటిని పురోగతిలోకి ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా ఏదైతే ఇంతకు ముందు నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయాల్సిన దానిలో నిలుపుదల చేయటం, వాటి మీద పురోగతి, వాటి కొంతవరకు ముందుకు తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పన లేకుండా నిర్వీర్యం స్కెల్టన్ కేవలము భవనాల నిర్మాణాన్ని దాని లోపల కావలసినటువంటి నీరు కనెక్షన్ కానీ రోడ్డు కనెక్షన్ కానీ డ్రైనేజ్ కనెక్షన్ కానీ విద్యుత్ కనెక్షన్ కానీ లేనటువంటి పరిస్థితి, అటువంటి వాటిని కల్పించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కొంత జాగ్రత్తలు తీసుకొని చేసినందువల్ల దాదాపు ఇప్పుడు 12 లక్షల గృహాల వరకు రాష్ట్రంలో పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకొక 12 లక్షలు గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి, వాటిని కనీసం రాబోయే డిసెంబర్ లోపు మొత్తం కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాము. దీనికి తోడు టిట్కో గృహాలు కొన్ని ఉన్నాయి కేంద్ర రాష్ట్ర నిధులతోటి, అలాగే ఇక్కడ ఉండేటటువంటి వివిధ లబ్ధిదారులు వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని కడుతున్నటువంటి గృహాలు, వాటి పరిస్థితి కూడా మౌలిక సదుపాయాలు పూర్తయినా కానీ 90% ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవటం, ఆ చివరి 5-10% పనులు చేయకుండా 2019-24 మధ్య ఇబ్బంది పెట్టడము, లబ్ధిదారులు ఒకవైపు బ్యాంకు రుణాలు కట్టుకోలేని పరిస్థితి, మరొక వైపు సొంత ఇల్లు వస్తుంది కదా అనుకుని అప్పులు తెస్తే అప్పులు నడ్డి విరిచినటువంటి పరిస్థితి, అలాగే అద్దె అనేటటువంటిది నెల నెల కట్టకుండా విసులుబాటు ఇచ్చే సొంత ఇల్లు వస్తుంది అనేటువంటి కళ, రెంట్ కట్టుకుంటా అప్పుకి వడ్డీ కట్టుకుంటా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, దాని నుంచి బయటేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొన్న 3 లక్షల గృహాలని గూడూరు నుంచి మొత్తం కూడా కీసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి మొదటి దశలో తీసుకోవడం, అట్లా ఎక్కడెక్కడ గృహాలు ఆగి ఉన్నాయో వాటిని ఒక పురోగతితోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి జిల్లా కూడా ఇప్పటికే 26 జిల్లాలు మొదటి దశ సమీక్ష పూర్తయినప్పుడు గృహాలు, నీరు, వైద్యము సంబంధించి, అలాగే ఉపాధి హామీ గురించి మేము కీలకంగా తీసుకున్నటువంటి సమీక్షలు సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి.
1: దినకర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఇప్పుడు నేను ఇటీవల మిమ్మల్ని పత్రికల్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు కూడా రైతులకి పంపు సెట్ల గురించి ఏ విధమైన సహకారం అందిస్తున్నారు, అందులో 20 సూత్రాల పాత్ర ఎంత?
0: ముఖ్యంగా రైతులకు పంపు సెట్ కూడా విద్యుదీకరణకి సంబంధించి దాన్ని కూడా సోలార్ సిస్టమ్ తోటి చేసేటటువంటి దానికి మా పాత్ర ఉంది. మా నివేదికలో కూడా నెలవారి ఎన్ని పంపు సెట్స్ సోలరైజేషన్ చేసి ఇచ్చామనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ సోలరైజేషన్కి దాదాపు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి వితరణ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇవాళ సోలార్ ప్యానెల్ చూసేటటువంటి పరిస్థితి. ఒకవైపు నీటి పంప్ సెట్స్కి అయితే వ్యవసాయానికి సంబంధించినదే కాకుండా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటుకి సంబంధించి కూడా పీఎం కుసుమ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకోవటం జరిగింది. పీఎం కుసుమ్ అంటే ఎక్కడెక్కడైతే ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి దగ్గరగా 4 మెగావాట్లు, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు వరకు కూడా సోలార్ పవర్ జనరేషన్ చేసి వాటిని ఆ సబ్స్టేషన్కి అనుసంధానం చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా ఇప్పుడు ఇచ్చేటటువంటి ఏదైతే మనకి ఇదివరకు ఉన్నటువంటి పద్ధతుల్లో అయితే విద్యుత్ శక్తి మనం చేస్తా ఉన్నామో, హైడ్రో కానీ లేకపోతే థర్మల్ పవర్ కానీ, వాటి వల్ల థర్మల్ పవర్ వల్ల పొల్యూషన్ ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి, వాటిని తగ్గించేసి దాదాపు అరికట్టే విధానంగా వెళ్ళాలని పీఎం కుసుమ్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, అలాగే ప్రకాశం జిల్లాలో, గుంటూరు, ఉభయ గుంటూరులో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో కానీ, అలాగే విజయనగరం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో కానీ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అయితే కొంతవరకు ఇబ్బంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో, పాత ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో ఒక పార్ట్, ముఖ్యంగా మచిలీపట్నం ఇటువైపు భూమి దొరకటం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అక్కడ కుసుము అనుకున్నంత వేగంగా పీఎం కుసుము ముందు వెళ్ళట్లేదు. మిగతా ప్రాంతాల్లో చాలా చక్కగా, చాలా బ్రహ్మాండంగా ఇప్పటికే దాదాపు ఎంత వరకు ఒక్కొక్క మెగావాట్కి 3.5 నుంచి 4.5 ఎకరా వరకు భూమి అవసరము. దాదాపు కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుక్కోవటము, ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంటే ప్రభుత్వం ఇవ్వటం, దాదాపు 30-32 వేల రూపాయల వరకు కూడా కౌలిస్తూ భూములని తీసుకునేటటువంటి వెసులుబాటు కలిగియటము ఇప్పుడు వేగంగా అందుకుంటున్నటువంటి పరిస్థితి పీఎం కుసుమ్ సంబంధించి. తద్వారా కేవలం పంప్ సెట్కే కాదు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ అందించడంలో చాలా వేగంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేగంగా వేస్తా ఉన్నాం.
1: సార్, ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ లేకపోతే వికసిత భారత్ అని కానీ, గ్రామీణాభివృద్ధి అనగానే విద్య, వైద్యం చూస్తాం,

0: విద్యలో ఏ విధమైన అభివృద్ధిపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి?
1: ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో, ఎన్ఈపి తీసుకున్నారో, అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇదివరకు సర్వశిక్ష అభియాన్ అని ఉండే, దాన్ని సమగ్ర శిక్ష అభియాన్గా మార్చిన తర్వాత ఏ విధంగా పాఠశాలని ఆధునీకరించాలి అనేటటువంటి దాని దగ్గర నుంచి, అలాగే పిల్లలకి చాలా నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, వాళ్ళకి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ గారి నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, వాళ్ళ యూనిఫామ్ నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి షూస్ బ్యాగ్స్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సినటువంటి బెల్ట్ దగ్గర నుంచి, అట్లాగే మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పూట భోజనానికి సంబంధించి కానీ చాలా విస్తృతంగా సరైనటువంటి సకాలంలో వాళ్ళకి ఆ సేవలన్నీ అందేటటువంటి విధంగా, అవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేని విద్య అందే విధంగా చూడటం ఒక ఇదైతే, రెండోది విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధుల్ని ఇక్కడ వినియోగించుకోవాలి. ఒకవైపు సమగ్ర శిక్షా అభియాన్ మళ్ళీ పిఎంశ్రీ స్కూల్స్ మోడల్ స్కూల్స్ కింద తీసుకోవటం. పిఎంశ్రీ స్కూల్స్ ఒక్కొక్క జిల్లాలో ఇవాళ మీరు చూస్తే 40 నుంచి 60 స్కూల్స్ ని మన రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. పిఎంశ్రీ స్కూల్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆధునిక ల్యాబొరేటరీస్ కానీ, కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ముఖ్యంగా స్వచ్ఛత ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తూ, తాగునీరు దగ్గర నుంచి మౌలిక సదుపాయాల కల్పన దగ్గర ఆధునీకరణ, డిజిటల్ లెర్నింగ్ కి కావలసినటువంటి అంశాలు, పాఠశాల వాళ్ళ మీరు చూస్తే పిఎంశ్రీ స్కూల్స్ ని ప్రైవేట్ పాఠశాల ఏదైతే ఉన్నాయో వాటికి ధీటుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అలాగే కస్తూరిబా పాఠశాలలో మహిళలకి సంబంధించి కస్తూరిబా పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. దానికేమీ కుల మత విచక్షత లేదు, కేవలం వెనకబాటుతనమే ప్రాధాన్యత తీసుకుని కస్తూరిబా పాఠశాలని నిర్వహిస్తాం, దాదాపు 90% ఫలితాలు రాబట్టము. ఇవాళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో పాటు తల్లికి వందనం కార్యక్రమం ఇక్కడ తీసుకోవటం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టము, పిఎంశ్రీ స్కూల్స్ కి తోడుగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయటం. వెలిసి ఇప్పుడు చూస్తే గతంలో మనం ప్రైవేట్ స్కూల్స్ లో 10th క్లాస్ రిజల్ట్ రాగానే 1, 1, 2, 2, 3, 3 అనే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ లో రావటం, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించటం. ఇవాళ అడ్మిషన్స్ కోసం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో గమనిస్తున్నాం. నిన్ననే 2 రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఇక్కడ పర్యటించడం జరిగింది, ఇక్కడ పాఠశాలల పురోగతిని చూడటం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి విధానంతో అత్యుత్తమైనటువంటి మానవులను వికసిత భారత స్వర్ణాంధ్ర అంటే కేవలం ఆర్థిక గణాంకాలే కాదు, అత్యద్భుతమైనటువంటి మానవ వనరులు అవసరము, దానికి విద్య మూలం అనేటటువంటి దాన్ని మనం చూసాం. కాబట్టి వికసిత భారత సాధించాలన్నా స్వర్ణాంధ్ర దానిలో భాగస్వామ్యం కావాలన్నా కానీ అత్యుత్తమైన మానవ వనరులు అవసరం, కాబట్టి ఆ దిశగా అడుగులు స్పష్టంగా పడతా ఉన్నాయి.
0: అంటే ప్రాథమిక విద్యకి ప్రారంభ దశలోనే ఇప్పుడు అంగన్వాడీలు కూడా ఉన్నాయి, వాటి ప్రస్తావం
1: అంగన్వాడీకి సంబంధించి ముఖ్యంగా పిఎం పోషణ పథకం ద్వారా ఎవరైతే పిల్లలకి ఎవరెవరికైతే వారికి వారికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని, బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లలు కానీ, పిల్లలు ఏదైనా చిన్న చిన్న సమస్యలతో పుట్టినటువంటి పిల్లలు కానీ, ఇవాళ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఎలా ఉందంటే పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం ఆన్లైన్లో ఎక్కుతా ఉంది. పిఎం మాతృవందన యోజన అనేటటువంటి కార్యక్రమం ద్వారా పుట్టినటువంటి పిల్లలకి సంబంధించి మొదటిసారి కానుపైతే 5,000 రూపాయలు, అలాగే ఆడశిశువు 2 కానుపైతే మరొక 6,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే పుట్టినటువంటి పిల్ల వాడికి సంబంధించినటువంటి కేసు హిస్టరీ మొత్తం కూడా ఆన్లైన్లో ఎప్పుడవుతుందో, ఆ 0 to 6 years మధ్యలో ఆ పిల్లవాడు తక్కువ బరువుతో పుట్టాడా, లేకపోతే ఏదన్నా స్పెషల్ ఛాలెంజ్డ్ బేస్ రిక్వైర్మెంట్ తోటి పుట్టాడా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆ కేసు బుక్ లో ఉంటాయి. కాబట్టి దానికి తగిన విధంగా అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం, వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా అవసరం ఉన్నా కానీ నెలలో 2 సార్లు ప్రతి గ్రామానికి వైద్యాధికారులు వస్తూ ఉన్నారు, వారు కూడా టెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి ద్వారా ఆ పిల్లలు అంగన్వాడీలో ఉండేది, అలాగే వారికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు గుడ్డు ఏదైతే ఉందో దాన్ని వారికి కావలసినటువంటి మోతాదులో ఇవ్వడం, అలాగే ఐరన్ టాబ్లెట్స్ కానీ, అలాగే విటమిన్ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా సకాలంలో అందించడము, అలాగే విద్యాబుద్ధులు కూడా వారికి అలవాటు చేసేటటువంటి విధంగా ముస్తాబు అనే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే పిల్లల్ని చక్కగా కూడా శుభ్రంగా ఉండేటటువంటి విధంగా, అంటే అన్ని రకాలుగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం, ICD సెంటర్స్ ద్వారా వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతూ ఉంది.
0: సార్, వైద్య విధానంలో చూస్తే 14 ఏళ్ళు రాగానే అంటే కౌమార దశ వచ్చిన పిల్లలకి టీకాలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం, వాటి వివరాలు?
1: పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ముఖ్యంగా మహిళలకి సంబంధించి అతి ఎక్కువగా ఉన్నటువంటి అమీనియా ఏదైతే ఉందో, రక్తహీనత, అది చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీలకి సంబంధించి, ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి, ఆ రక్తహీనతకి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బంది తీర్చడానికి కావలసినటువంటి పౌష్టికాహారంతో పాటు వారికి ఐరన్ టాబ్లెట్స్కి సంబంధించి

0: వారికి సకాలంలో అందించటము. అలాగే 14 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి వారి యొక్క ఏదైతే ఇందాక మీకు చెప్పాను ఒక కేస్ స్టడీ లాగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వైద్య రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి తదనుగుణంగా కావలసినటువంటి వ్యాక్సినేషన్స్ టీకాలు వాళ్లకు వేయటము. ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రిగా సంజీవని పోర్టల్ ని కూడా వారు దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పౌరుడు ఎవరైతే రాష్ట్రంలో జీవిస్తున్నారో ఆ పౌరుడికి సంబంధించినటువంటి సమగ్ర ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మొత్తం కూడా, వారికి సంబంధించినటువంటి సమాచారం, ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన టాబ్లెట్లు వేసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక ప్రివెంటివ్ మెజర్ గా దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అనేక కార్యక్రమాలు మీరు ఒకసారి గనక గమనించినట్లయితే తల్లి గర్భములో ఉండేటటువంటి బిడ్డకి ఆ తల్లితో మొదలుకొని ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లవాడు మొదట 0 పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, 6 సంవత్సరాల నుంచి పాఠశాలలోకి వెళ్లిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఏ ఏ సందర్భాల్లో ఏ విధమైనటువంటి పరీక్షలు అవసరం, చివరికి పిల్లలకి సంబంధించి స్కూల్స్ లో ఉండేటటువంటి పిల్లలకి ఆశ్చర్యపోతారు ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క జిల్లాలో దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది పిల్లలకి సమగ్ర ఆరోగ్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఐ స్క్రీనింగ్, ఐ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఐ స్క్రీనింగ్ లో ఎవరికైనా కళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే యావరేజ్ నేను గమనించినంత వరకు ప్రతి సంవత్సరం కూడా 4,000 నుంచి 5,000 కళ్ళజోళ్లు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఒక్కొక్క జిల్లా నుంచి. దాదాపు 1,60,000 నుంచి 2 లక్షల స్క్రీనింగ్ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా అసాధారణ పరిస్థితుల్లో కంటి ఆపరేషన్ చేయించాలన్నా చేపించే ఇవన్నీ కూడా ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు.
1: దినకర్ గారు, మీరు ఎలాగో ఇప్పుడు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కౌమార దశ, యవ్వన దశ, అతను యవ్వనం అయిన తర్వాత ఇప్పుడు అతను పౌరుడు అవుతాడు కాబట్టి అతనికి రావాల్సిన ముఖ్యంగా వచ్చిన అన్ని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పుడు వృద్ధులకి, దివ్యాంగులకి ప్రత్యేకమైన పథకాలు వచ్చింది. పర్టికులర్ గా ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి వివరాలు
0: ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ముందు చెప్పుకోవాలి. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయల వరకు ఏదైనా వ్యాధి వచ్చినా లేకపోతే ఏదైనా వైద్యం చేయించుకోవాలన్నా 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వమే ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 25 లక్షల రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానంతో మన రాష్ట్రంలో సేవలు అందుతూ ఉన్నాయి. అలాగే దివ్యాంగులకి సంబంధించి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్ కానీ, అంతకన్నా ముందు వయసు మండినటువంటి వారికి, 70 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆయుష్మాన్ భారత్ ఎకనమిక్ స్టేటస్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఆ సేవని అందించేటటువంటి పరిస్థితి, 70 సంవత్సరాల లోపు ఉండేటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ కి అందించేటటువంటి పరిస్థితి, వీరందరికీ అందిస్తూ దివ్యాంగులకి సంబంధించి వారికి కావాల్సినటువంటి సపోర్టివ్ సిస్టమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు 3-వీలర్ వెహికల్స్ కావాలంటే అటువంటివి సపోర్ట్ చేయటము, అలాగే లిమ్స్ కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళకి షూ సిస్టమ్స్ కి సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అందుతా ఉన్నాయండి.
1: అలాగే సర్టిఫికేట్ కూడా తీసుకోవడానికి పారదర్శకత దర్శన్ అనే వెబ్సైట్
0: గతంలో కన్నా కూడా చాలా పారదర్శకం, ఎందుకంటే ఈ దివ్యాంగులకి సంబంధించినటువంటి అంశంలో ఆ సర్టిఫికేట్ సాంకేతికత అనేటటువంటిది చాలా ప్రాధాన్యత కూడుకుంది.
1: సార్, మీరు ప్రారంభంలో అటవీ శాఖ గురించి కూడా చెప్పారు, అంటే పోడు వ్యవసాయం కాదు కానీ వారికి వ్యవసాయ భూమి అందుబాటులో ఉంటే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఆయా గ్రామాల్లో అందజేసే కార్యక్రమం కూడా 20 సూత్రాల్లో భాగంగా అని చెప్పారు. అలాంటి నివేదికలు ఏమన్నారు?
0: అటవీకరణ ఎంత జరిగింది, ప్లాంటేషన్ ఎంత జరిగింది అనే దాని మీద నివేదిక ఉంటుంది దానిలో. ఇది ప్రభుత్వ విధానం ఏంటంటే ఎక్కడైనా భూమి ఉంటే వ్యవసాయంలో కావాల్సినటువంటి అవకాశం ఉన్న చోట వ్యవసాయ భూమిని అందించి వారిని స్వయం సమృద్ధి సాధించే విధంగా ఆదుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎస్టీలకి సంబంధించి ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా కానీ అలాగే నంద్యాల, ప్రకాశం జిల్లా, దోర్నాల అటువంటి ప్రాంతాలు, శ్రీశైలం అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీరికి సంబంధించి పోడు వ్యవసాయం సంబంధించి జరుగుతూనే ఉంది, వాళ్ళకి అందించాల్సినటువంటి సేవలు అందిస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఎస్టీలకి అడవి దగ్గర ఉండేటటువంటి ఏదైతే ప్లాంటేషన్కి సంబంధించినంత వరకు మా పరిధి, వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయ సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీగా వారు ఎవరికైనా సహాయం చేసి ఇచ్చిన భూమిలో దానికి ఏ విధమైనటువంటి ఫలసాయం అందుతుంది ఏంటి అనేటటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి అంశం.
1: సరే, ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఆహార భద్రత,
0: గరీబ్ కళ్యాణ్,
1: గరీబ్ కళ్యాణ్ 20 సూత్రాల్లో భాగంగా మీ నివేదిక.
0: ఆహార భద్రత అనేది అత్యంత, ఎందుకంటే పేదరిక నిర్మూలన దానికి కనెక్ట్ అయ్యి ఉండేటటువంటి ఇవన్నీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది వరకు ఉండేటటువంటి, ప్రతి ఒక్కరు కూడా ఆహారం అందాలి, దానికి కావలసినటువంటి సివిల్ సప్లైస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్

0: సిచ్యువేషన్ సిస్టమ్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పీడిఎస్ ద్వారా వారికి సబ్సిడీ రేట్ల మీద బియ్యం అందించడం ఇవన్నీ జరిగే విధానం. అయితే 2021లో కరోనా వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తీసుకోవడం, దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా కూడా బియ్యాన్ని ఇవ్వటం, అది నిరంతరాయంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2,67 లక్షల మందికి, 90 లక్షల ఫ్యామిలీస్, 2,67 లక్షల మందికి ఆ యొక్క ఫలాలు అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ రివిజన్ జరుగుతుంది, 7 కేజీల వరకు పెంచాలి, యావరేజ్ ఇంటికి 35 కేజీలు 5 గురిని యావరేజ్ చేసుకున్నారు అనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాదాపు అది కూడా ఫలప్రదం అయ్యేటటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో కరోనా సమయంలో తీసుకున్నాం. కరోనా అయిపోయిన దాన్ని కొనసాగించడానికి గల కారణం ఏంటంటే అక్యూట్ పావర్టీ నుంచి 25 కోట్ల మంది బయటపడ్డారు దేశంలో. అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని కొనసాగించడానికి కారణం ఏంటంటే ఈ పథకాన్ని కొనసాగించడం ద్వారా ఎవరికైనా మిగిలినటువంటి డబ్బు ఏదైతే ఉందో వారిని ఇంకొక అత్యవసరమైనటువంటి పరిస్థితులకి పేద కుటుంబాలు వాడుకుంటాయనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దిగ్విజయంగా మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి బియ్యము, ఇంకొక రాష్ట్రంలో గోధుమ, అక్కడ ఉండేటువంటి ఆహారపు అలవాటు ఏదైతే ఉన్నట్టు దానికి తగిన విధంగా ఆహార ధాన్యాలు ఇచ్చేటటువంటి విధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని తీసుకోవడం జరిగింది.
1: సార్, ఇప్పుడు పిఎం జన్మన్ పథకం అంటే మరి
0: పిఎం జన్మన్ పథకం అంటే ముఖ్యంగా సమాజానికి దూరంగా అడవుల్లో కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఎక్కువగా మాక్సిమం అక్కడ గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతాల్లో మనందరికీ తెలుసు మౌలిక సదుపాయాలు ఎటువంటి, రహదారులు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, సురక్షితమైనటువంటి త్రాగునీరు వ్యవస్థ లేనటువంటి పరిస్థితి, వారి నివాస యోగ్యమైన గృహాలు లేనటువంటి పరిస్థితి, వారికి సరైనటువంటి పాఠశాలలు వైద్యశాలలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ డిజిటల్ ఇండియా అంటున్నాము, ఆ డిజిటలైజేషన్ చేసి వారికి కావాల్సినటువంటి సాంకేతికత వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ఒక 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది. ముందు ఏ ప్రాంతాలకైతే అక్కడ అడవుల్లో మారుమూల ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీ, ఒక ఏఎస్ఆర్ జిల్లాని మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే దాదాపు 400 నుంచి 450 కిలోమీటర్లు పిఎం జన్మన్ కింద మన రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో 100 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఇది గ్రామీణ సడక్ యోజనకి ఏదైతే ఉందో అది కాకుండా అదనంగా ఈ యొక్క రోడ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లు ఇచ్చేటటువంటిది ఒకటైతే
1: ప్రధానమంత్రి సడక్ యోజనకి
0: కాకుండా అదనంగా అదే ఇదే మళ్ళీ ఆ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన కూడా అమలు జరుగుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఆ ప్రాంతాలను చూసేటటువంటి పరిస్థితి. వాటితో పాటు అక్కడ వారికి అవసరమైనటువంటి విద్యాలయాలు, ఆసుపత్రులు, ఏదైతే వారికి సురక్షితంగా తాగటానికి నీరు, జలజీవన్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతంగా అక్కడ అమలు చేయటము, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏమిటో డిజిటల్, ఇవాళ మీరు చూస్తే ఏ మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతానికి పోయినా కూడా మొబైల్ కనెక్టివిటీ ఉండేటటువంటి విధంగా సేవలు విస్తృతపరిచే విధంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా పిఎం జన్మన్ కింద రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, అక్కడి నుంచి ఈ పోలవరం ఏదైతే కొత్తగా ఏర్పడిందో ఆ జిల్లా, గుంటూరు దగ్గర పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా దగ్గర పాత ప్రకాశం జిల్లా, ఇప్పుడు మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి దోర్నాల ఆ ప్రాంతం కానీ, నంద్యాల ప్రాంతం కానీ, కర్నూలు ప్రాంతం కానీ, ఇట్లా ఎక్కడెక్కడైతే అటవీ అడవులు ఉండి లేకపోతే కొండ ప్రాంతాలుండి గిరిజనులు నివసిస్తున్నటువంటి దగ్గర ఈ పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. ఇదే తరహాలో ఇంకొక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు, అది రైతులకి సంబంధించి తీసుకోవడం జరిగింది. పిఎం ధనధాన్య కృషి యోజన తీసుకున్నారు. పిఎం ధనధాన్య కృషి యోజన అంటే 100 జిల్లాలు దేశవ్యాప్తంగా తక్కువ అగ్రికల్చర్ ఈల్డ్ ఇచ్చి వివిధ రకాల భౌగోళిక పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నటువంటి జిల్లాలకి సంవత్సరానికి 24,000 కోట్లు చెప్పిన 6 సంవత్సరాలు 6 24 అంటే 144,000 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకి 240 కోట్లు లెక్కన ఆ యొక్క పథకాన్ని అమలు చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ అగ్రికల్చర్ అవుట్పుట్ పెరుగుతుందని,
1: దిగుబడి తక్కువగా ఉన్న
0: దగ్గర వాళ్ళకి ఏ విధమైన సాంకేతికత అందించాలి, వారు ఏ విధంగా అక్కడ ఉండే రైతులకి మేలు జరగాలి, అలాగే దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఏమన్నా కట్టుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి కోల్డ్ స్టోరేజ్ కావాలంటే వాటికి కావాల్సినవి. మన రాష్ట్రానికి కూడా 4 జిల్లాలను ఇవ్వడం జరిగింది, మొత్తం 100లో అన్నమయ్య జిల్లా ఇవ్వడం జరిగింది, ఏఎస్ఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది, అనంతపూర్, సత్యసాయి జిల్లా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పిఎం జన్మన్ గాని, పిఎం ధనధాన్య కృషి యోజన గాని, అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్, ఇవన్నీ ఒక కోవకు చెంది. ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ కూడా దేశం మొత్తం మీద 112 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది, 500 పైగా ఆస్పిరేషన్ బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ కాకుండా వెనకబడినటువంటి మండలాలు, గ్రామాలని బ్లాక్స్ కింద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నారంటే విద్య, వైద్యము, ఆరోగ్యము, పౌష్టికాహారము, ఇటువంటి అంశాలన్నింటిలో వెనుకబాటుతనము, మౌలిక సదుపాయాల కల్పన వెనుకబాటుతనం ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా జిల్లాలతో సమానంగా తీసుకుంటాం.

0: రావాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి విధంగా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవటం, ఆర్థికంగా మహిళల్ని సాధికారత తీసుకురావటం, ఇటువంటి అంశాలన్నీ తీసుకుని యాస్పిరేషన్ డిస్టిక్స్ ని బ్లాక్స్ ని కూడా తీసుకోవడం. మన రాష్ట్రంలో యాస్పిరేషన్ డిస్టిక్స్ వచ్చేటప్పటికి కడప జిల్లా ఒకటి ఉంది, పార్వతీపురం జిల్లా ఒకటి ఉంది, ఏఎస్ఆర్ జిల్లా ఒకటి ఉంది, ఈ మూడు ఉన్నాయి. బ్లాక్స్ వచ్చేటప్పటికి ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నాయి.
1: సార్, ఆరోగ్యం అనగానే ఇప్పుడు పారిశుద్ధ్యం కూడా చూడాలి కదా. పారిశుద్ధ్య విభాగంలో మీ నివేదికలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చిన మీ నివేదికల ఆధారంగా కానీ లేదా అంతకుముందు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా కానీ స్వర్ణ

0: ఆస్పిరేషన్ డిస్టిక్స్ వచ్చేటప్పటికి కడప జిల్లా ఒకటి ఉంది, పార్వతీపురం జిల్లా ఒకటి ఉంది, ఏఎస్ఆర్ జిల్లా ఒకటి ఉంది, ఈ మూడు ఉన్నాయి. బ్లాక్స్ వచ్చేటప్పటికి ఒక 15 బ్లాక్స్ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నాయి.
1: సార్ ఆరోగ్యం అనగానే ఇప్పుడు పారిశుద్ధ్యం కూడా చూడాలి కదా, పారిశుద్ధ్య విభాగంలో మీ నివేదికలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చిన మీ నివేదికల ఆధారంగా కానీ లేదా అంతకుముందు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఆధారంగా కానీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో
0: స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల చివరి వారంలో ఆయన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకుని వెళ్తా ఉన్నారు, అధికారులందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఏదైతే మీరు అడిగినటువంటి విధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా, నగరాలకి సంబంధించినటువంటి పారిశుద్ధ్యానికి, గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించి, నగరాలకి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలిక ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అమృత్ పథకంలో ఒకటి డ్రింకింగ్ వాటర్, అలాగే పారిశుద్ధ్యానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కలిగించేటటువంటి విధంగా నిధులు ఇవ్వటం. అమృత్ వన్ అయింది, ఇప్పుడు అమృత్ టూ లో కూడా చాలా పెద్ద స్థాయిలో నిధులు వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10-12 వేల కోట్ల రూపాయల వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి

0: స్వర్ణాంధ్ర సాధన ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న కేంద్ర పథకాల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 సూత్రాల అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మరి హరివిల్లులో ఎన్నో విషయాలు, ఇంకా ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకున్నారు కదా. ఇవి ఈనాటి సంగతులు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో, కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ రోజుకి నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानवे అమరావతి తిరుపతి విశాఖలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో మూడు ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీల అభివృద్ది జరగాలని అన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతంలో సూర్యలంక సహా వివిధ ప్రాంతాల్లో బీచ్ ఫ్రంట్ల అభివృద్ది కోసం కార్యాచరణ సిద్దం చేయాలని సూచించారు. రాష్ట సచివాలయంలో నిన్న ఆంధ్రప్రదేశ్లోని మూడు ఎకనమిక్ రీజియన్లపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సదుపాయాలను రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ను రైల్వే డివిజనల్ మేనేజర్తో కలిసి ప్రారంభించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ వెయిటింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా శివనాథ్ తెలియజేశారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజ్పురంలోని పీబీ సిద్దార్థ కళాశాలలో ఈ నెల 12 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ దీనిని అనంతపురం జిల్లాలో నెలకొల్పుతోంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి హీరేలాల్ మండలం కనేకల్ రాయదుర్గం గ్రామాల పరిధిలో ఈ ప్రాజెక్టు స్థాపనకు అనుమతినిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విభారతి 101.3. 11:00 6:23 అయిపోయింది టైం. మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబులు ప్రోగ్రామ్ కి. మరి ఇప్పటి నుంచి సాయంత్రం 5 దాకా మీ అందరినీ అలరి చేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనాని. మరి ఈరోజు ముందుగా ఒక స్పెషల్ బర్త్డే సెలబ్రిటీ ఉన్నారు కాబట్టి మరి ఆయన బర్త్డే సందర్భంగా మనందరం కూడా ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం ఇవాళ సినిమా కబుర్లు. మరింతకీ ఎవరు ఆయన అంటే సింగర్ కైలాష్ కేర్ అనమాట. మరి కైలాష్ కేర్ గారి బర్త్డే సందర్భంగా మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను గోపాల గోపాల నుంచి. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి.

0: దొంత నకర నకర నకర దొంత నకర నకర నకర పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట
1: మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట బల్లి పలుకు సత్యమంట బల్లి పడితే దోష

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం, శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. వండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని ఇంత

ఎస్, ఈ పాట విన్న తర్వాత కొంచెం అలా మన మూడ్ సెట్ అయిపోతుంది. అండ్ మనకి ఎలాగ అనిపించిన, ఎలాంటి ఫీలింగ్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లాంటి పాటలు వినాలి. సో మంచి లిరిక్స్ తో మంచి సాంగ్ అయితే మీరు వినేశారు గోపాల గోపాల సినిమా నుంచి. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నా. మరి ఫస్ట్ ఏ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా గురించి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ మీరు తెలుసుకుంటూనే ఉన్నారు కదా. అయితే రవి నంబూరి గారి డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతోంది. అండ్ రీసెంట్ గా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, లిరికల్ సాంగ్ అయితే. ఆ సాంగ్ చాలా మంచి మెలోడీ సాంగ్ లాగా రిలీజ్ అయిందనమాట. మరి ఆ సాంగ్ ఏంటంటే హొయిలా హొయిలా అని చెప్పి రిలీజ్ చేశారు. మరి ఈ పాటని అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు. అండ్ ధనుంజయ్ సాహితి వీళ్ళిద్దరూ కూడా కలిసి పాడారనమాట ఈ పాటని. మరి తెలుసు కదా మన మణిశర్మ గారి కంపోజిషన్ అంటేనే మంచి మెలోడీ సాంగ్స్ కి పెట్టింది పేరు. మరి ఇంకొక మంచి మెలోడీ అయితే వచ్చేసింది ఆయన సంగీత దర్శకత్వంలో. మరి చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎప్పుడు చూద్దాం మనందరం అంటే జూలై 24 రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ రోజు చూసేద్దాం ఈ చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ జంటగా నటించగా. మరి అది విషయం. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, వినరో భాగ్యం విష్ణు కథ సినిమా నుంచి. వింటూ ఉండండి సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మణిశర్మ గారి కంపోజిషన్ లో మంచి మెలోడీ సాంగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు విన్న పాటలానే ఉంటుంది. బాణం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, సినిమా కబుర్లలో మనం ఉన్నాం. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి అంటే, ఖుషీ సినిమా, తక్ జగదీష్, మజిలీ, నిన్ను కోరి ఇలాంటి సినిమాలన్నీ తలుచుకోగానే అరే భలే మంచి స్టోరీ అయితే తీసుకొచ్చారా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. మరి ఇలాంటి మంచి స్టోరీస్ మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారి డైరెక్షన్ లో మరొక సినిమా రాబోతుందన్నమాట. అది కూడా మనందరి మాస్ హీరో రవితేజ గారు నటించబోతున్నారు. మరి రవితేజతో పాటు ప్రియా భవానీ శంకర్ కలిసి నటిస్తారు ఈ సినిమాలో అయితే. మరి ఈ సినిమా విషయానికి వస్తే ఒక భావోద్వేగ భరితమైన కథలాగా మన ముందుకు రాబోతుందన్నమాట. అటు భక్తి రస ప్రధానంగా, ఇటు యాక్షన్ కమ్ డ్రామా, రెండు రకాలుగా కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా సంగీతం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారు ఈ సినిమాకి. తెలుసుగా జీవి ప్రకాష్ కుమార్ సాంగ్స్ ఎంత బాగుంటాయో. మరి ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ లైన్ ఏంటంటే, కుమార్తెను రక్షించేందుకు అంటే తన చిన్న పాపని రక్షించుకునేందుకు అయ్యప్ప దీక్ష తీసుకున్న ఒక తండ్రి కథ అన్నమాట ఇది. సో అలాగా మనకి తెరపైన రవితేజ గారు అయ్యప్ప స్వామి దీక్షలో ఒక తండ్రిలాగా మనకి కనబడుతుంటారు. అండ్ ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, టైటిల్ ఏంటి అని అంటే టైటిలే ఇరుముడి అన్నమాట. సో చాలా మంచి టైటిల్ కదా. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే ఆగస్ట్ 21 ఈ 2026లో రిలీజ్ అవుతుందన్నమాట. అది సంగతి. అండ్ ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను, వింటూ ఉండండి సినిమా కబుర్లలో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

డ్యూడ్ మూవీ నుంచి సాంగ్ వినేశారు. సినిమా కబుర్లలో మనమున్నాం కదా, మరి డ్యూడ్ లోంచి మనం మంచి పాట విన్నాక ఆ మూవీలోని ఆ ఇద్దరు గురించి మరొకసారి మనం మాట్లాడేసుకుందాం. అదే వాళ్ళెవరు అని అంటే ప్రదీప్ రంగనాథన్, మామితా బాయ్స్ అనమాట. మరి డ్యూడ్ తో బ్లాక్ బాస్టర్ అయితే అందుకున్నారు కదా, వీళ్ళిద్దరు కాంబో అయితే చక్కగా మంచి హిట్ పేర్ అనిపించింది. మళ్లీ ఈ హిట్ పేర్ మళ్లీ తెరపైకి రాబోతున్నారనమాట. మరి అలా ఏ సినిమాతో రాబోతున్నారు, టైటిల్ ఏంటి, ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. బట్ సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంది. సో ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారట. అండ్ మన యాక్టర్ శివాజీ గారు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాలో. అండ్ ఒక కొత్త యాక్ట్రెస్ ని ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. తన ఎవరు అంటే అనామిక మహి. సో ఈ అమ్మాయి కూడా మనకి కొత్తగా కొత్త మూవీతో పరిచయం అవ్వబోతోంది. అండ్ ఈ కొత్త మూవీ విషయానికి వచ్చేస్తే సినిమాని తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి అది విషయం ఇదైతే మూవీ టీం ప్రకటించారనమాట. మరి డ్యూడ్ కాంబో మళ్లీ రాబోతోంది.

బట్ వాళ్ళ కాంబినేషన్ మరో ఒక్కోసారి మరొకసారి హిట్ అయిపోదాం అని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి అప్డేట్ ఉంది మీకోసం రెడీగా అయితే. మరి నేను అప్డేట్ ఇచ్చే ముందు మంచి సాంగ్ వినిపించేస్తాను, వింటూ ఆనందించండి మన సినిమా కబుర్లు.

भारती एफएम 101.3 హీరో అఖిల్ నటించిన ఫస్ట్ ఫిలిం అఖిల్ నుంచి, అలాగే భాగ్యశ్రీ భోస్లే నటించిన లేటెస్ట్ ఫిలిం నుంచి సాంగ్ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వినేశారు. అండ్ మనం సినిమా కబుర్లలో ఉన్నాం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మరొక సినిమాని, అంటే కొత్త సినిమానే లెనిన్ అనమాట. మరి మురళీ కిషోర్ గారు డైరెక్షన్ లో రాబోతోంది ఈ సినిమా. మరి నాగార్జున గారు, సూర్యదేవర, నాగవంశీ వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ గా ఉంటారనమాట ఈ సినిమాకి. మరి ఈ మూవీలో మనకి శివాజీ అండ్ సునీల్ ఇద్దరు కూడా కీలక పాత్రలో కనిపిస్తారు. మరి ఈ కొత్త అప్డేట్ విషయానికి వస్తే, మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారైతే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారట. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ మనకి వినిపించేది మన జూనియర్ ఎన్టీఆర్ గారిది. అది విషయం. శ్రీరాంపురం నేపథ్యంలో ఒక రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా అయితే రాబోతోంది లెనిన్ అనే సినిమా. మరి ఎప్పుడో తెలుసా, ఇంకా 2 డేస్ తర్వాత, అంటే 10th. సో జులై 20 అయితే ఈ సినిమా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. అది విషయం. అండ్ చూద్దాం మరి ఎలా ఉంటుంది అఖిల్ రాబోతున్న, అంటే అఖిల్ హీరోగా రాబోతున్న ఒక కొత్త సినిమా. అండ్ భాగ్యశ్రీ కూడా మరొక అప్డేట్ లాగా ఈ మూవీ అయితే మనకి కనిపిస్తారు కదా. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూద్దాం. ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఒక మంచి రీ రిలీజ్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. మనం మన తెలుగు సినిమాల్లో చాలా రకాల బయోపిక్స్ అయితే చూసాం కదా. అందులో ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఇది చాలా స్పెషల్. ఎందుకనంటే మన ఇండియన్ క్రికెట్ టీం అనగానే మనకి గుర్తొచ్చే ఒక మంచి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. సో తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అని చెప్పనమాట. సో మొదట ఫుట్బాల్ గోల్ కీపర్ గా ఉన్న ధోని గారు ఆ తర్వాత కోచ్ యొక్క ప్రోత్సాహంతో క్రికెట్ వైపు తన ఆటని అలా మార్చేసుకొని అద్భుతంగా ఒక వికెట్ కీపర్ లాగా, బ్యాట్స్మెన్ లాగా ఎలా ఎదిగారు అనే ఒక అంశంతో ఈ సినిమా అయితే తీశారనమాట. అండ్ 2011 జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ముందు అసలు ఏం జరిగింది అండ్ అప్పుడు అందులో అతను ఎలా గెలిచారు, ఈ స్టోరీ అంతా కూడా మనకి సినిమాలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు తన బాల్యం, తన ఫస్ట్ జాబ్ అండ్ క్రికెట్ కోసం తను పట్టిన కష్టం అండ్ తన ప్రేమ జీవితం, పెళ్లి, ఇవన్నీ కూడా మనకి ఇందులో చూపిస్తారనమాట ఈ సినిమాలో. అయితే మరి ఈ రోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బర్త్డే కదా. సో ఈ సందర్భంగా ఈ ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ అనే సినిమా అయితే రీ రిలీజ్ అయిపోతుంది అనమాట. అది విషయం. సో ఇవ్వండి సినిమా కవర్లు. అండ్ నెక్స్ట్ మీకోసం మీకు తెలిసాలో కలుస్తాను. ఇప్పుడు మంచి సాంగ్ అయితే వినిపించేస్తున్నాం మీ అందరి కోసం. మరి వింటూ ఆనందించండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Happy FM 101.3.
1: Hey, trippin' away. Hey, trippin' away. Hey, trippin' away.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తంది. సంస్కరణలు, డిజిటలైజేషన్, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలోకి ప్రవేశిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించడానికి ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్టాలు ఆమోదించిన మోడల్ బైలాన్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పారు. సెమీకండక్టర్స్ ఓఎస్ఏటీ రంగంలో పేరెన్నిగన్న అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్లీతో రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర ఓఎస్ఏటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని ఏపీఏసీటీని కోరారు. పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకమవ్వాలంటే పార్కులే ప్రధాన వనరులని, అందుకోసమే మున్సిపల్ పార్కులను శ్రీకాకుళం నగరంలో అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్ అఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఖరీఫ్ రబీల్లో

ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చేసిన పంటల వారీగా తమ వాటా ప్రీమియం చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుంది. కేంద్ర రాష్టాలు తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తాయి. జిల్లాల వారీగా అమలుకు సంబంధించిన బీమా సంస్థలు పంటలు నమోదు తేదీలపై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధారంగా పంటల బీమా పథకానికి నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

4 మినిట్స్ 42 సెకండ్స్ అయిపోయింది. 1 2 4 2 4 వెరైటీగా వచ్చింది టైం కూడా. సో మనం ఎంట్రీ చేసాం మీకు తెలిసిన ప్రోగ్రామ్కి. మరి మనమైతే ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరి ఏ విషయం అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా మనం వెళ్ళాలి, ఏదన్నా మంచి ప్లేస్ చూసి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏ రోడ్డు మార్గమో రైలు మార్గమో లేకపోతే విమానయానం ఇలా ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉంటాం కదా. మరి అలా ఎంచుకుంటున్నప్పుడు మన ఇండియాలో మనం వెళ్ళాలి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలి అని అంటే సాధారణంగా చాలా మంది రోడ్వేస్ ఎంచుకుంటారు. అదే ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక విమానాన్ని ఎంచుకుంటారు కదా. మరి అలాగా మన ఇండియాలో ప్రపంచ గుర్తింపు పొందిన అందమైన ప్రదేశాలు ఉన్నాయి. సో అవేంటా అని ఆలోచిస్తున్నారా? అది పల్లె కాదు, పట్టణం కాదు, గ్రామం కాదు, ఊరంతకన్నా కాదు, మరి ఏంటి చందన అనుకుంటున్నారు. సో ఇంతకీ ఏంటంటే అందమైన విమానాశ్రయాలు అనమాట. అది కూడా నేను ఇంతకుముందు చెప్పినవి కాదు, ఇవాళ నేను కొత్త నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అండ్ వీటికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ 2026లో ఇవి మంచి గుర్తింపు కూడా పొందాయి. సో అటువంటి విమానాశ్రయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మన మీకు తెలుసాలు తెలుసుకోవాలంటే ముందు ఒక పాట వినాలి కదా. మీకోసం ఒక మంచి పాట అయితే వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి. వివిధ భారతి.

జీన్స్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. మరి మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం అందమైన విమానాశ్రయాల గురించి. మన భారత విమానయాన రంగం అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి తన సత్తా అయితే చాటిందనమాట. మరి మన దేశంలోని రెండు విమానాశ్రయాలు ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్గా, అంటే అత్యంత అందమైన విమానాశ్రయాలుగా జాబితా ఉంటుంది కదా, ఆ లిస్టులో చేరిపోయాయన్నమాట. సో అంత మంచి స్థానాన్ని సంపాదించేసుకున్నాయి ఒక రెండు ఎయిర్పోర్ట్స్ మన ఇండియాకి సంబంధించి. మరి ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డ్ అయిన ప్రిక్స్ వెర్సెల్స్ 2026లో ఈ జాబితాలో అయితే చేరిపోయాయి రెండు అందమైన ఎయిర్పోర్ట్స్. సో తాజాగా అత్యంత అందమైన ఎయిర్పోర్ట్స్ జాబితాని విడుదల చేశారన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన ఎయిర్పోర్ట్స్కి సంబంధించి. అందులో ఒక రెండు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. మరింతకీ ఏంటి ఆ ఎయిర్పోర్ట్స్, వాటి విశేషత ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను. తెలిపే ముందుగా ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

శంకర్ మహాదేవన్ గారు పాడగా నువ్వొస్తానంటే నేను దంటానే సినిమా నుంచి మంచి పాట వినేశారు డిఎస్పి గారి కంపోజిషన్ లో. సో మనం మా ఈ మీకు తెలుసాలో మంచి ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి ఈ ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే, ఇందాక నేను ఒక అవార్డ్స్ లో ఒక జాబితాలో లిస్ట్ లో ఈ రెండు ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయని చెప్పా కదా, మరి ఈ అవార్డ్స్ గురించి మాట్లాడితే ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించిన ఒక పురస్కారం అనమాట ఈ ప్రిక్స్ వెర్సైల్స్ 2026 అనేది. సో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా ఆధునీకరించిన ఎయిర్పోర్ట్స్ ని గుర్తిస్తారు. సో అలా గుర్తించి ఆధునిక డిజైన్స్ తో పాటు పర్యావరణ హిత నిర్మాణంతో సాంస్కృతిక గుర్తింపు కలిగిన ఆ విమానాశ్రయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రయాణికులకు ఎలా మెరుగైన అనుభూతిని అందిస్తున్నాయి అనే అంశాలపైన ప్రాతిపదిక తీసుకొని ఈ ఎంపిక అయితే చేస్తారనమాట. అంటే ఎయిర్పోర్ట్స్ ని లిస్ట్ ని తీస్తారు. సో అలా తీసిన ఆ లిస్ట్ లో, అంటే వాళ్ళు ఎంపిక చేసిన ఆ లిస్ట్ లో, సో మన ఇండియాలోని రెండు ఎయిర్పోర్ట్స్ ఎంపిక అయ్యాయన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 7 ఎయిర్పోర్ట్స్ ఈ 2026 లో అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో రెండు మన ఇండియావే. అది విషయం. మరి తెలుసుకుందాం ఇంకా ఈ ఎయిర్పోర్ట్స్ అసలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, అండ్ ఇంకా ఏ ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసాలో నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: ఒక ద్రోహి, చీటర్. కమ్ ఆన్ గైస్.
1: శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి వినారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమాపేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలో ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మే ప్రెసిడెంట్ ప్రబోజీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ది, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని,

0: ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలు అధ్యకుడు ప్రభువు సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ దేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యాతాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6వ బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా, ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో సియాటిల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచ కప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రెండవ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ಕೇಳ್ತಾ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

అడిపడి లేచే మనసు సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు యాజిని జర్ పాడగా. మరి వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా ప్రోగ్రామ్. మరి మన భారతదేశంలో ఉన్న రెండు అందమైన విమానాశ్రయాలకి ప్రపంచ గుర్తింపు దక్కింది అని చెప్పి చెప్పాను కదా. మరి ఇంతకీ ఏంటి ఆ విమానాశ్రయాలు అని అంటే, సో ఫస్ట్ వచ్చేసి గౌహతిలోని టెర్మినల్2 అనమాట. సో ఇది ఈశాన్య భారతదేశానికి ప్రత్యేకమైన ఒక ఎయిర్పోర్ట్ గా నిలిచింది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడదగింది ఏంటంటే, వెదురు ఆర్కిడ్ పుష్పాలతో మనకి నిర్మించారనమాట. సో ఆ టెర్మినల్ లోపల చూస్తే మనకి ఇండోర్ స్కై ఫారెస్ట్ అని, అస్సామీ సంప్రదాయ హస్తకళలో ఇవన్నీ కూడా కలిసి ఎంతో అందంగా రూపకల్పన చేశారు ఈ విమానాశ్రయాన్ని. సో అందువల్ల అటు ప్రకృతి హితంగా ఉంది, ఇటు కొత్త ఆధునికత జోడించుకుంది. సో అలా ఈ గౌహతిలోని టెర్మినల్2 అయితే సో అలా ఈ ప్రపంచ గుర్తింపుని పొందిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అదాని గ్రూప్ ఆధ్వర్యంలో వచ్చిన నవీ ముంబై ఎయిర్పోర్ట్ అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ టెర్మినల్1 కూడా మనకి చాలా అందంగా ఉంటుంది. ఏంటంటే కమలం, ఒక అందమైన కమలం పువ్వు ఉంటుంది కదా, సో ఆ కమలం ఆకృతిలో ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మించారనమాట. అంతేకాదు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, సహజ సిద్ధమైన వెలుతురు, గాలి ప్రసరణ వీటికి పెద్ద బీట వేసిందనమాట ఈ అందమైన విమానాశ్రయం. అలాగే ఇంధన వినియోగం కూడా తగ్గించే దిశగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరిగింది. సో అందువల్ల అటు పర్యావరణ హితంగా ఉంది, అటు అందంగా కమలం ఆకృతిలో కనిపిస్తూ ఉంది. సో ఇలా రెండు విధాలుగా ఉంది కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ కూడా సో ప్రపంచ గుర్తింపు అనేది పొందింది. అండ్ ఆ అవార్డ్స్ లిస్ట్ లో చేరిపోయిందనమాట, ప్రిక్స్ వెర్సెల్స్ 2026 అనే అవార్డ్స్ లిస్ట్ లో. మరి ఈ అవార్డ్స్ లిస్ట్ లో ఇంకా ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఈలోపు మంచి సాంగ్ అయితే నేను మీకు వినిపించేస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: Aakshit Bharti FM 101.3.
1: ఎస్, మనమే సినిమా నుంచి సాంగ్ వినేశారు మనం, మీకు తెలిసేలా ఉన్నాం. మరి ఇంతకీ ఈ ఫ్రిక్స్ వెర్సైల్స్ 2026 అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ అవార్డ్స్లో మరి ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మరి వాటి గురించి నేను చెప్తా అన్నాను కదా. మన ఇండియాలో అయితే చెప్పాక గౌహతిలో ఒకటి, అండ్ నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇంకొకటి. సో నెక్స్ట్ ఇంకా చైనాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అదే గ్వాంగ్జౌ. అట వెరైటీగా ఉన్నాయి కదా పేర్లన్నీ కూడా. అండ్ జర్మనీలో ఇంకొకటి ఉంది, ఫ్రాంక్ఫర్ట్ అని. అండ్ అమెరికాలో అయితే రెండు ఉన్నాయి అన్నమాట, పిట్స్బర్గ్ అండ్ శాన్డియాగో. సో ఈ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లో, ఈ జాబితాలో చేరిపోయాయి. సో అంటే కేవలం ఇవి మనకి చూస్తే ఏదో రవాణా కేంద్రం లాగా మాత్రమే అనిపిస్తాయి అనుకుంటే తప్పే. సో అద్భుతమైన సాంస్కృతిక చిహ్నాలతో తీర్చిదిద్దిన అందమైన విమానాశ్రయాలన్నమాట ఇవన్నీ కూడా. అండ్ అంతేకాదు ప్రపంచ గుర్తింపు పొందిన ఎయిర్పోర్ట్స్. సో అట్లా మనమైతే ఈరోజు మనం మీకు తెలుసాలో రెండు అద్భుతమైన అందమైన ఎయిర్పోర్ట్స్ మన ఇండియాలో ఉన్న వాటి గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ధీరా ప్రోగ్రాంలో కలుద్దాం. ఈలోపు మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి. వింటూ ఆనందించండి, స్టే ట్యూన్డ్.

ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತುಮಸ್ತನ್ಬಿ. ಇಂಡೋನೇಷ್ಯಾ ದೇಶಂ ತಮ್ಮ ಅತ್ಯುನ್ನತ ಪೌರ ಪುರಸ್ಕಾರಮೈನ ಬಿಂಟಾಂಗ್ ಆದಿಪೂರ್ಣ ರಿಪಬ್ಲಿಕ್ ಆಫ್ ಇಂಡೋನೇಷ್ಯಾ ಅವಾರ್ಡ್ನ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿಗೆ ಪ್ರಕಟించింది. ఇరు దేశాల మధ్య దౌత్య ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ అందించిన విశేష కృషికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియా అధ్యక్షులు ప్రభువో సుబియాంతో ఈ అత్యున్నత పురస్కారాన్ని అధికారికంగా ప్రకటించారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య చారిత్రక బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. గ్లోబల్ సౌత్ అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం భారత్ అందిస్తున్న సహకారం అమోఘమైందని ఆయన ప్రశంసించారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ బీఎన్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన విజయవాడలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని పివి సిద్దార్థ కళాశాలలో ఈ నెల 12న ఉదయం 8 గంటల నుంచి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువత ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం భారత నౌకాదళం సంయుక్తంగా విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. మత్స్యకారుల ఆజూకీ లభించే వరకు అన్ని వనరులతో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్టంలోని మైనార్టీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ కోరారు. నంద్యాలలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో టెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో డీఎస్సీ నిర్వహించబోతున్నామని రాష్ట వ్యాప్తంగా టెట్ అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు 788 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ రాష్ట సంచాలకులు దామోదర నాయుడు తెలిపారు.

స్థాయిలో పశుపోషకులకు అవగాహన సదస్సులు, పశుగ్రాస సందర్శనలు, శిక్షణలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 75% రాయితీపై అధిక దిగుబడిచ్చే పశుగ్రాస విత్తనాలు పశు వైద్యశాలల్లో, రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: TFM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
0: ఓన్లీ ఆన్ విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మరి ధీరాలోకి ఎంట్రీ చేశాం. వెల్కమ్ టు ధీరా. మరి ఈ రోజు మన ధీరాలో ఒక యువ వనిత గురించి తెలుసుకుందాం. మరి స్త్రీలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు కదా. మరి మన భారతదేశానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రతో పాటు మనందరం కూడా సంస్కృతి, కళలు వీటిల్ని గొప్ప వారసత్వంగా భావిస్తూ ఉంటాం. మరి అటువంటి కళల రంగంలో పురుషులకి సమానంగా రాణించిన ఒక యువ కళాకారిణి ఉంది. ఆమె గురించి ఈ ధీరాలో నేను మీతో షేర్ చేస్తుంటాను. వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

అభిమానం సినిమా నుంచి సాంగ్ వినేశారు చిన్మయి పాడగా. అండ్ ధీరాలో మనమున్నాం. మరి ఈ రోజు ఎవరి గురించి తెలుసుకోబోతున్నామనంటే అమృత వర్షిణి మణిశంకర్. పేరు చాలా బాగుంది కదా, మరి ఈ పేరుకు తగ్గట్టుగానే ఆ అమ్మాయి తన టాలెంట్ కూడా ఉంటుందన్నమాట. సో కర్ణాటక సంగీతంలో మనం ఎన్నో రంగాల ఎంతో మందిని చూసుంటాం. మరి అటువంటి కళాకారుణులందరిలో ఈమె కూడా ఒక యువ కళాకారిణి అనమాట. సో కర్ణాటక సంగీతం అంటే కేవలం పాడడం ఒక్కటే కాదు, పక్కన మన మృదంగం కానీ లేకపోతే వయలిన్ కానీ వీణ ఇటువంటి వాయిద్యాల్ని వాయించడం కూడా సంగీతంలో భాగమే. అయితే ఇందులో ఒక ప్రత్యేక వాయిద్యం ఉంది, అదే తవిల్ వాయిద్యం అనమాట. మరి తవిల్ వాయిద్యం అనగానే సాధారణంగా పురుషులే గుర్తొస్తారు, కానీ ఆ అభిప్రాయాన్ని తన ప్రతిభతో మార్చేసింది అమృతవర్షిణి. మరి సంగీత జ్ఞానం ఉన్న వారి కుటుంబంలో పుట్టి ఈమె చిన్నప్పటి నుంచే తవిల్ పైన ఆసక్తి పెంచుకొని అమ్మాయిలు కూడా తవిల్ వాయిద్యాన్ని వాయించగలరు అని చెప్పి నిరూపించిందనమాట. కఠిన సాధన చేస్తూ పట్టుదలతో ఎన్నో వేదికలపైన అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఇచ్చేసింది అమృత. మరి ఈమె గురించి ఇంకా మనం తెలుసుకుందాం ధీరాలో అయితే. అండ్ ఇంకొక మంచి పాట అయితే నేను మీకు వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

స్వర్ణకమలం సినిమా నుంచి జానకి గారి వాయిస్ లో మంచి పాట వినేశాం కదా, మరి ఈ పాటలో మన భానుప్రియ గారైతే ఒక నాట్యకారిణిగా కనిపిస్తారు. మరి ఈ రోజు మనం తెలుసుకుంటున్న ఈ కళాకారిణి ఎవరు అంటే తవిల్ వాయిచే వాయిద్యురాలన్నమాట. మరి సంప్రదాయాన్ని గౌరవిస్తూ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమృత అయితే ప్రముఖ సంగీత దర్శకులైన ఏఆర్ రెహమాన్ గారి ప్రశంసలు కూడా అందుకుందన్నమాట. సో ఆయన సంగీత కార్యక్రమాల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు చేసింది. మరి తవిల్ వంటి శక్తివంతమైన వాయిద్యాలు స్త్రీలకు కూడా స్థానం ఉంది వాయించడంలో అని చెప్పి నిరూపించింది అమృతవర్షిణి మణిశంకర్. మరి నేటి యువతకి ఈమె కథ అయితే చాలా స్ఫూర్తినిస్తుంది. మరి సంగీతానికి లింగ భేదమే ఉండదు అని చెప్పి నిరూపించి ప్రతిభకు హద్దులు ఉండవని కూడా నిరూపించిన యువ కళాకారిణి ఈ అమృతవర్షిణి మణిశంకర్ అన్నమాట. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలైతే. మరి ఈలోపు ఇంకొక మంచి పాట వస్తుంది, ఈ పాట తర్వాత ప్రాంతీయ వార్తలు ఉంటాయి, అండ్ ఆ తర్వాత మన ధీరా ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి 101.3.

మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణేంద్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సిఆర్డీఏ సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించి వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హస్తకళలు రాష్ట సంస్కృతి వారసత్వానికి ప్రతీకలని అన్నారు. హస్తకళల ప్రోత్సాహం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి

0: పార్కులు ప్రధాన వేదికలని అన్నారు. ప్రతి స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్నారుల ఆట స్థలం, క్రీడా కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: బోనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ నాలుగు పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాలుగు పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
0: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థ

0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నాలుగు పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.
1: వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందేలా చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 9న కేంద్ర పొగాకు బోర్డు సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రైతులు పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అధిక తిరస్కరణలు నమోదవుతున్న వేలం కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించాలన్నారు. వేలం ప్రక్రియలో పాల్గొనని సంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సియోల్లో హుందాయ్ మొబిస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీకండక్టర్స్ హబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో సామర్థ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో హుందాయ్ మొబిస్ విస్తరణకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు త్వరలో జారీ చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల అర్హులను గుర్తించి తాజా పురోగతిపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ది కార్యక్రమాల అమల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా 626 గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నిర్వహణ మెరుగుపరిచేందుకు సిబ్బంది నియామకాల కోసం ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, పొడి వాతావరణ పరిస్థితిపై హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయంపై ప్రభావం, తాగునీటి లభ్యత, కరువు నివారణ చర్యలు, విపత్తు నిర్వహణ సన్నద్దత వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో కొనసాగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులు, సంస్థలతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్య తేజస్ నగర్లో డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ సమస్యతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించామన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో రీజనల్ ఆపరేటర్స్ సెంటర్ నుంచి ఈ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రక్షిత మత్స్యకారుడు కారి చిన్నాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు

వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాన్పుల మధ్య విరామం పాటించిన దంపతులు, అలాగే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులకు జిల్లాల వారీగా నగదు పురస్కారాలు అందచేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అనంతపురం పట్టణ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటు హక్కు కోల్పోతామనే ఆందోళన అవసరం లేదన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపిన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్టంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

इश्क करता हूँ आशिक मेरा नाम है, ऐश करना मेरी।

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

క్లాక్ 31 మినిట్స్ దాటి 18 సెకండ్స్ అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం సందడి సందడి. సో సందడి సందడికి వెల్కమ్ మీ అందరికీ కూడా. మరి నాకైతే మెసేజెస్ వచ్చేసాయి ఆల్రెడీ, అందరూ వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఇక మొదలెడదామా మన సందడి. మరి ఎవరు చేశారు మెసేజెస్ చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ చందనమ్మ అంటున్నారు, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే లక్ష్మయ్య గారు మునగాల నుంచి పంపించారు, అండ్ శుభ మధ్యాహ్నం అంటూ దమ్మోజ్ వింటాచారి గారు పంపించారు చేద్రియాల నుంచి. అండ్ అలాగే హాయ్ చందన ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. ఇక మీ క్రియేటివిటీతో మన వాళ్ళు ముఖ చిత్రాలు మారిపోవడం ఖాయం అంటూ పంపించారు. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు. నేను మా వాళ్ళకి షేర్ చేస్తాను అప్పలరాజు గారు పడి నుంచి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ నిజామాబాద్ నుంచి జైనుదీన్ గారు, స్నేహభాను గారు మెసేజ్ చేశారు. అండ్ కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి వెల్కమ్ అంటున్నారు, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు, జాను గారు ఇద్దరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. సో ఆదిత్య వెళ్ళిపోయాడు, యాక్చువల్లీ నేను వచ్చానమాట, చందన నా పేరు. ఓకే, సో వెల్కమ్ మీకు కూడా. అండ్ కాజల్ నుంచి సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కూడా వెల్కమ్ చెప్తున్నారు. మరి ఇక మొదలెట్టేద్దాం మన సందడే సందడి. సో ఈరోజు మనందరి ఫేవరెట్ క్రికెటర్ బర్త్డే. మరి ఆ క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు, అది కూడా మామూలు సినిమా కాదు, పాన్ ఇండియా ఫిలిం అన్నమాట. సో మన ప్రభాస్ నటించిన ఒక పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలవుతుంది. ఇంతకీ ఏంటి ఆ క్యారెక్టర్, మీ అందరూ చాలా ఈజీగా చెప్పేయగలరు నాకు తెలుసు. సో చెప్పేయండి మరి 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి చాలా ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేశాం కాబట్టి మంచి సాంగ్తో కూడా స్టార్ట్ చేద్దాం మన సందడి సందడి.

మిస్టర్ బచ్చన్ నుంచి సాంగ్ వినేశారు సందడే సందడిలో మనమున్నా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న క్రికెటర్ పేరుతో మొదలయ్యే హీరో ప్రభాస్ పాన్ ఇండియా ఫిలింలోని క్యారెక్టర్ పేరు, అంటే ఈ క్రికెటర్ పేరుతో మొదలయ్యే ఆ క్యారెక్టర్ పేరు ఏంటి అని అడిగా. చాలా మంది క్రికెటర్ పేరు దగ్గర ఆగిపోతున్నారు. మరి ఆన్సర్ చేయండి 0866-24-8888 నెంబర్కి. అండ్ ఇంకొక సాంగ్ విందాం, స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ మజాకా సినిమా నుంచి వినేశారు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ కి చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ లోనే నాతో అంటే ముఖచిత్రాలు మార్చుకుంటారనమాట ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కే. బట్ ఇట్స్ ఓకే, అంటే నేను అడిగింది ఆ ఫిలిం లోని క్యారెక్టర్ పేరు. చాలా మంది ఫిలిం నేమ్ నే పంపిస్తున్నారు. బట్ చూద్దాం అసలు ఎవరెవరు ఏం పెట్టారు, ఆన్సర్స్ చూసేద్దాం. సో ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ దేవసేన గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఓకే. అండ్ అలాగే కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి సినిమా పేరు పంపించారు. కాళీ శ్రీనివాస్ కూడా రావు గారు కూడా కోదాడ్ నుంచి సేమ్ మూవీ నేమే పంపించారు. అండ్ క్రికెటర్ పేరు పంపించారు కొండారెడ్డి గారు సిద్ధవతి నుంచి. అండ్ అదే క్రికెటర్ నేమ్ ని కోదాడ్ నుంచి యమున అండ్ కార్తిక్ పంపించారు. అండ్ సాహో అంటూ కొత్తగూడెం నుంచి సుమలత గారు పంపించారు. హీరో ప్రభాసం నేను చెప్పాను, బట్ ఈ ఫిలిం అయితే కాదు. ఆలోచించండి, దీనికన్నా ముందు ఇంకా ఉంది కదా ఇంకొక సినిమా, ఆలోచించండి. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి గారు ఫిలిం నేమ్ నే పంపించారు. అండ్ గణేష్ గారు రాజు గారు కూడా ఫిలిం నేమ్ పంపించారు. అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ గారు ఫ్యామిలీ కూడా సినిమా పేరునే పంపించారు. అండ్ అప్పలరాజు గారు కూడా పడ నుంచి సినిమా పేరే పంపించారు. నేను అడిగింది ఆ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు, సినిమా పేరు కరెక్టే ఇప్పటిదాకా నేను చెప్పిన వాళ్ళందరివి, ఆ సినిమాలోని ఈ క్రికెటర్ పేరుతో వచ్చే క్యారెక్టర్ పేరు చెప్పాలి మీరు, అది విషయం. ఈరోజు క్రికెటర్ అంటూ పంపించారు. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ చాలా ఈజీ కదా, చెప్పాలి కదా. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చందు గారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు క్రికెటర్ నేమ్ పంపించారు. అండ్ అలాగే రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర బాగున్నాయండి మీ పేర్లు. అండ్ క్రికెటర్ నేమ్ పంపించారు కర్నూలు నుంచి. సో నేను క్రికెటర్ పేరు అడగట్లేదు, ఆ క్రికెటర్ పేరుతో వచ్చి క్యారెక్టర్ పేరు, సినిమాలోని క్యారెక్టర్ పేరు, ప్రభాస్ సినిమాలోని క్యారెక్టర్ పేరు. సో చాలా క్లూ కూడా ఇస్తున్నాను ఆల్రెడీ. అండ్ కర్నూలు గారు కర్నూలు నుంచి వెంకటేష్ గారు పంపించారు క్రికెటర్ నేమ్ ని. అండ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు, వేటపాలెం నుంచి శివసాయి కుమార్ అంట. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. అండ్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, సలార్ మూవీ అనుకుంటున్నారా, బట్ అది కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు భాస్కర్ గారు పడని నుంచి. భాస్కర్ గారు

నేను సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మీ ఆన్సర్ చూసేసాగా. ఎనీవే కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి పంపించారు అమీదా బేగం గారు, రజియా హఫీసా హసీఫా గారు, సారీ, అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు, కరెక్ట్ కాదు అంటే క్రికెటర్ పేరు కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఓకే, సలార్ మూవీలో దేవరథ అనే క్యారెక్టర్ అట, బాగుంది పేరు, బట్ అదైతే ఆన్సర్ అవ్వదు. ఎవరంటే వనపర్తి నుంచి పంపించారు షబానా గారు. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, హలో గుడ్ ఆఫ్టర్నూన్ చందనాక, హౌ ఆర్ యూ, లంచ్ అయిందా అంటూ అడుగుతూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేసింది, ఎస్ నా లంచ్ దన్నమ్మ, నువ్వు చేసావు ఎందుకు. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్నంపల్లి నుంచి పంపించారు, దేవనూరు నుంచి, మీ పేర్లు పేరైతే లేదు, అండ్ ఫిలిం నేమ్ ని పంపించారు. నెక్స్ట్ ఇంకా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ఫిలిం నేమ్ పంపించారు, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు. అండ్ నంద్యాల నుంచి పార్షా గారు పంపించారు క్రికెటర్ నేమ్ ని. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూతల సునీల్ గారు పంపించారు అన్నమయ్య జిల్లా నుంచి, కామన్ గా వచ్చే నేమ్ పంపించారు తెలివిగా, బాగుంది. ఎనీవే కరెక్ట్ కన్సిడర్ చేస్తున్నాను. అండ్ డార్లింగ్ మూవీ అనుకుంటున్నారు సుధీకర్ గారు కర్నూలు నుంచి. డార్లింగ్ పాన్ ఇండియా ఫిలిం కాదు, బట్ డార్లింగ్ ఫిలిం, అది విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి భానుముక్కలు పంపించారు, సర్దార్ బాహుబలియా, సర్దార్ గారా పంపించింది, మేబీ సర్దార్ గారు అనుకుంటా అంటూ ఆన్సర్ చేశారు. ఓకే, అందరూ ఫిలిం నేమ్నే పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా సలార్ మూవీలో అంటున్నారు, అండ్ హ్యాపీ బర్త్డే టు అంటూ కూడా క్రికెటర్ పేరు పంపించారు. ఎవరనంటే చక్రపాణి గారు, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ అందరూ కూడా చీరాల నుంచి పంపించారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ అంకయ్య గారు బందరపల్లి నుంచి, యోగి సినిమా అనుకుంటున్నారట, అసలు కాదు, యోగి తర్వాత వచ్చిన సినిమా ఇది. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పవన్ గారు, ఎక్కడి నుంచి, హలో ఎవ్రీవన్ అంటూ పంపించారు, పీలేరంట. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి హర్ష గారు చేశారు. అలాగే కాళ శ్రీనివాస్ గారు కోదాడ్ నుంచి చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు కొత్తగూడెం నుంచి. అండ్ అప్పలరాజు గారు ఇప్పుడైతే పంపించారు కరెక్ట్గా. అండ్ రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు, చరణ్ గారు అండ్ ఫ్యామిలీ, ఈశ్వర్ అట. ఈశ్వర్ తన ఫస్ట్ మేబీ ఫిలిం అయి ఉంటుంది, బట్ నేను అడిగింది పాన్ ఇండియా ఫిలిం. అండ్ పెడన్ నుంచి పంపించారు నరసన్న గారు, శివగంగ గారు అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జయం భాష గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైదుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, చిత్రియాల నుంచి వెంకటాచారి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనెగండ్ల నుంచి పంపించారు రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

మరి ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ క్రికెటర్ ఎవరు? మనందరి ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోని కదా. మరి మహేంద్ర సింగ్ ధోనిలో అతని పేరుతో మొదలయ్యే మన ప్రభాస్ ఫిలిం క్యారెక్టర్ పేరేంటి? మరి బాహుబలిలో మన రమ్యకృష్ణ గారు అనౌన్స్ చేస్తారు కదా, ఫ్యూచర్ కింగ్ ఇతనే అన్నట్టు, మహేంద్ర బాహుబలి అని. సో అదనమాట. సో మహేంద్ర సింగ్ ధోని, మహేంద్ర బాహుబలి, అలా ఈ రెండు సింక్ అయిపోయినాయి. సో అలాగా ఇది కరెక్ట్ ఆన్సర్ చాలా మంది పంపించేశారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి. హీరో కార్తీక్ నటించిన సినిమాతో, హీరో కార్తీక్ తెలుసుగా, సూర్య వాళ్ళ తమ్ముడు. సో కార్తీక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏది అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది? మీరు ఇప్పుడు రెండు ఆన్సర్స్ చెప్పాలి. సో కార్తీక్ నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది అండ్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా? ఈ రెండో తెలిస్తే 0866248884 నంబర్కి ఆన్సర్ చేసేయండి. మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మనం అయితే సాంగ్ వినేసాం దేవరా సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, హీరో కార్తి నటించిన సినిమాతో మొదలయ్యే పవన్ కళ్యాణ్ సినిమా అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏది అని చెప్పి అడిగాను కదా. మరి ఆన్సర్స్ వచ్చేసాయి చూద్దాం, అసలు ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారో. వెంకటరెడ్డి గారు పంపించారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి బాహుబలి అంటూ ఇందాక దానికి ఆన్సర్ చేశారు. అండ్ సాహో అంటూ పంపించారు నాసిక గారు, వేణు గారు అండ్ కాదిర్ వీరేష్ గారు ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు. ఓకే చెప్తానండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొల్లిపారి నుంచి మల్లికా గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీ విశాఖపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హర్ష గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసన్న గారు, శివగంగ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆన్సర్స్ పంపించారు కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి ఇప్పుడే జాయిన్ అయ్యా మేడం అంటున్నారు, ఓకే అటెండెన్స్ వేసేసుకుందాం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు, కాటమరాయుడు కథానాయకుడు అట, రెండు కాదు జాను కూడా కాదు. ఆలోచించండి అంటే కొంచెం దగ్గరికి వచ్చారు, బట్ ఆలోచించండి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ గారు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వేటపాలెం నుంచి శివసాయి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు, మీ పేరు అదే కాబట్టి నేను పేరు చెప్పట్లేదు, ఓకేనా. నంద్యాల జిల్లా నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నవ్య, అక్షయ, విరాట్ అందరూ కూడా పంపించారు చిన్న గొల్లెపల్లి నుంచి అనమాట, చిన్న గొల్లపాలెం నుంచి. ఓకే కరెక్ట్ ఆన్సర్ కాదు, యాక్చువల్లీ ఖైదీ కాదు, ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా పాపారాయుడు పంపించారు కాదా, ఎవరు పంపించారు, ప్రియా శ్రీనివాస్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సో పేరులోనే ఒక ఇది పేరుంటే ఇట్లనే ఉండే. అండ్ తిరుమలై గారు, ఆండాల్ గారు పుట్టపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. చిత్రయాల నుంచి వెంకటాచార్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్యామిలీ. అలాగే కర్నూలు నుంచి రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ కూడా కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఎవరు పంపించారు, జైనబ్ గారు, ఇమ్మాబీ అండ్ ఫ్యామిలీ పంపించారు. సో మీరు కూడా అంతే, కాటమరాయుడు కథానాయకుడు పంపించారు. సో ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. అండ్ ముంబై నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పవన్ కళ్యాణ్ గారి అంటూ ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. కొండయ్య గారు పంపించారనమాట ప్రకాశం జిల్లా నుంచి. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ చందనాజీ అంటూ లత గారు ఉయ్యూరు నుంచి పంపించారు. ఆ కార్తి కాదు, సూర్య వాళ్ళ తమ్ముడు కార్తి. మరి మొత్తానికి అలా ఆ అక్షరంతో మొదలయ్యే సినిమాలు కనుక్కున్నారు, బాగుంది మీ ఆన్సర్ కూడా. అంటే అన్వేషణ, అజ్ఞాతవాసి, అగ్ని పరీక్ష అంట, బాగున్నాయండి ఆన్సర్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా అంకయ్య గారు పంపించారు బందర్పల్లి నుంచి, ఆ హీరో ఫిలిం అయితే ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా గణేష్ గారు, రాజు గారు ఫ్యామిలీ పంపించారు కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు అండ్ ఫ్యామిలీ పంపించారు. యంగ్ పురుషుడా, యుగ పురుషుడా, సో ఏదైతే కాదు దాని ముందుదైతే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మాకు సూర్య పవన్ ఇద్దరు కలిసి కొన్నాళ్ళుగా ఉంటున్నారు అనిపిస్తుంది అంటూ పంపించారు. అవునా, ఓకే నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా రాజశేఖర్ గారు పంపించారు అన్నదమ్ముల అనుబంధం అనుకుంటా, మేబీ ఇది, సో అదైతే కాదండి ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా తేజేశ్వరి గారు అండ్ శ్రీనివాసులు గారు క్వశ్చన్ ప్లీజ్ అంటూ అడుగుతున్నారు, నేను ఆన్సర్ కూడా రివీల్ చేస్తాను ఎందుకంటే మీ తర్వాత ఒక మెసేజే ఉంది కాబట్టి. సో భీమ్లా నాయక్ అంటూ పంపించారు నాసిక గారు, వేణు గారు దేశాయపేట నుంచి, బట్ ఇదైతే ఆన్సర్ కాదు.

హీరో కార్తి నటించిన సినిమాతో మొదలయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏంటి చెప్పేస్తున్నాను. మరి కార్తి సినిమా ఏంటో ముందు తెలుసుకోవాలి కదా, సర్దార్ అనమాట. సో సర్దార్ గబ్బర్ సింగ్, సర్దార్ పాపారాయుడు, సో ఈ రెండు సినిమాలు అయితే ఉన్నాయి. మరి కార్తీకి జంటగా ఇందులో మనకి రకుల్ ప్రీత్ సింగ్ అయితే కనిపిస్తారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడే అడిగేస్తున్నాను. నేను న్యూస్ తర్వాత ఒక సాంగ్ వినిపిస్తా, అది అన్నయ్య సాంగ్. ఈ అన్నయ్య సాంగ్ లో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది అండ్ తండ్రి సినిమా ఏది? సో వీళ్ళు రియల్ గా అన్నదమ్ములు అండ్ ఫాదర్, మా అందరూ కూడా హీరోసే. నేను అన్నయ్య పాట వినిపిస్తాను, ఓకేనా? అన్నయ్య నటించిన సినిమాలో ఒక పాట వినిపిస్తా, అందులో దాగి ఉన్న తమ్ముడు సినిమా ఏది, అంటే తన తమ్ముడు ఫిలిం ఏది అండ్ తన తండ్రి ఫిలిం ఏది? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి, ఓకేనా? సో ఇప్పుడైతే న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి కొత్త పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్టంలోని జిల్లాలో కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను, వారి నైపుణ్యాలను అభినందించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సీఓల్లో హ్యుందాయ్ మొబీస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఈవీ సెమీ కండక్టర్ల హబ్ తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కంపోనెంట్స్ బ్యాటరీ సిస్టమ్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో పరిశోధన అభివృద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్వర్ణంధ్ర స్వచ్చంద్ర లక్ష్యాల స్ఫూర్తితో శ్రీకాకుళం నగరంలో పార్కులను అభివృద్ది చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో శ్రీకాకుళం నగరంలో నిర్మించనున్న 4 పార్కుల నిర్మాణ పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. వర్జీనియా పొగాకు రైతులకు సరైన ధరలు అందాలనే చర్యలను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు కొనుగోలుపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న పొగాకు బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్టానికి రానున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల విరామం పాటించాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకుందాం అనే నినాదంతో ఈ ప్రచారం చేపడుతున్నామని వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. తీర రక్షణ దళం, నౌకాదళం సమన్వయంతో విస్తృత స్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: अखिल भारतीय एफएम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఇంకొకసారి మీకోసం రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఒక అన్నయ్య పాట, అంటే ఒక రియల్ బ్రదర్ అనమాట. సో తన తమ్ముడు సినిమా అండ్ తన తండ్రి సినిమా ఈ పాటలో ఉంటాయి. ఆ రెండు కనుక్కొని నాకు ఆన్సర్ చేయండి 0866248884కి.

ఎస్, మంచి సాంగ్ అయితే వినేశారు విజయ్ ప్రకాష్ గారు పాడగా. మరి ఈ పాట అన్నయ్య పాట చెప్పినట్లుగానే, మరి ఈ అన్నయ్య పాటలో దాగి ఉన్న తండ్రి సినిమా ఏది, అలాగే తన తమ్ముడు సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. మరి ఆన్సర్స్ వచ్చేసాయి, చూద్దాం ఎవరు పంపించారు. కాటమరాయుడు అంటూ పంపించారు రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారా, ఒకటి కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరు అంటే మధు, ఉషా, జయవర్ధన్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. ఆన్సర్ సర్దార్ అండి, ఇందాక దానికి పంపించారు. అండ్ అలాగే వెంకటేష్ గారు కూడా ఇందాక దానికే ఆన్సర్ చేశారు. అండ్ సుధాకర్ కూడా ఇందాక దానికే చేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పంపించారు, ఒకటి కరెక్ట్ ఆన్సర్ అప్పలరాజు గారు మీది. అండ్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శోభారాణి గారు ఫ్యామిలీ ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయిపేట నుంచి పంపించారు. హలో బ్రదర్ అయితే కాదు కానీ ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీ పంపించారు విశాఖపట్నం నుంచి. అంటే నేను ఈ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ఫిలిం నేమ్స్, రెండు ఫిలిం నేమ్స్ వినబడిన వెంటనే ఫస్ట్ నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సిసింద్రి అంట, సో కాదు, సిసింద్రిలో చిట్టి అఖిల్ ఉంటాడు బట్ ఇదైతే కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా నాగర్ గారు కర్నూలు నుంచి పంపించారు. ఓకే, పైన ఉన్నాయి ఆన్సర్స్, సో కరెక్ట్ ఆన్సర్స్ మేవి. అండ్ నెక్స్ట్ ఇంకా స్మైలీ మచిలీపట్నం నుంచి, ఆ పాట హీరో ఎవరు, ఇందులో ఉన్న హీరోలు ఎవరు, రెండు కూడా పంపించింది కరెక్ట్ స్మైలీ. అండ్ నెక్స్ట్ ఇంకా సుధీకర్ గారు కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, ఫాదర్ బ్రదర్ అంటూ. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీరామదాసు, అంజయ్చారి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా తిప్పర్తి నుంచి పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. అండ్ కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి పెద్దమస్తానరావు గారు, చిన్నమస్తానరావు గారు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కాకాణి నుంచి శేఖర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. మౌలాలి గారు పంపించారు సేమ్ ఏరియా, రెండు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు లక్వారం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

మీరు వినిపించిన పాట అలాగే అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు. అండ్ నెక్స్ట్ ఇంకా అనురాధ గారు కూడా సేమ్ ఏరియా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శబానా గారు పెద్దగూడెం నుంచి పంపించారు. ఓకే, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి అమీదా బేగం గారు ఫ్యామిలీ, ఒకటి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా కంకిపాడు నుంచి పంపించారు హర్ష కుమార్ గారు. ఓకే, ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి తెలియలేదంట, ఫిల్ ఇన్ ద బ్లాంక్ వదిలేశారు. చెప్తా, అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు పంపించారు హాయ్ నమస్తే అంటూ, ఆన్సర్ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధనంజయ్ గారు సిండికేట్ నగర్ నుంచి పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే తేజేశ్వరి గారు, శ్రీనివాసులు గారు ఫ్యామిలీ పంపించారు. సిసింద్రి కాదు, మనం అసలు కాదు. యాక్చువల్లీ వాళ్ళు కలిసి నటించిన సినిమా మనం అయి ఉంటుంది, అండ్ సిసింద్రి ఏమో అఖిల్ ఉంటాడు, బట్ ఈ రెండు కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సర్దార్ గారు పంపించారు, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి రాజేష్ గారు ఫ్యామిలీ మనం అంటున్నారు, కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి కాదు కాదు కర్నూలు నుంచి పంపించారు అనురాధ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పడే నుంచి. అండ్ అనంతపూర్ నుంచి పంపించారు ఇమ్మాబి గారు అండ్ అక్టర్ గారు ఇద్దరు కూడా, ఒకటి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రోకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మీ పేరుని చెప్పేశానండి, నాగర్ గారు కర్నూలు నుంచి అని. అండ్ అలాగే మనం అంటున్నారు సుధా గారు కొత్తగూడెం నుంచి, కాదండి. అండ్ అలాగే జన్మస్తనరావు గారు, పెద్ద మస్తనరావు గారు కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మీ పేరు చెప్పేశానండి నేను. అండ్ నెక్స్ట్ ఇంకా సో ఎవరు నెక్స్ట్, నెల్లూరు నుంచి పంపించారు అంకయ్య గారు. సో ఒకటి కరెక్ట్ ఆన్సర్, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఈ పాటలో మనకి టూ లైన్స్ వినిపిస్తాయి. ఒకటి ఏంటంటే ఊపిరిని వదిలేస్తున్నా, సో ఊపిరి అనమాట. ఇంకోటి హలో, సో హలో. ఈ రెండు సినిమాలు, మరి హలో అనేది అఖిల్ సినిమా అండ్ ఊపిరి అనేది నాగార్జున గారి సినిమా, అది విషయం. సో ఇట్లా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు చాలా మంది. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, అడిగేస్తున్నాను. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866248814 నెంబర్ కి ఆన్సర్ చేసేది. సో అప్పుడే పొద్దు పొద్దున్నే అనమాట, పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంది. అలా పక్కింట్లో ఉన్న బామ్మగారు బయటకు వచ్చి అలా ఆ అరుగు మీదకు వచ్చిని, ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటో అని చెప్పి అడిగారట. మరి అడిగినప్పుడు ఆ చిన్న అది ఆ అమ్మాయి ఏమని చెప్పింది, ఏం చెప్పలా, ఏం చెప్పకుండా ఏం చేసింది అంటే, ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ని అలా గీసేసి ఆవిడికి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతుంటే ఆ బామ్మ అంది, పేరు చెప్పలేదేమిటే అని చెప్పింది. అనగానే చేత్తో చెప్పాగా బామ్మ అనింది అనమాట. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి. అప్పుడే పక్కింటి పంకజం కూతురు ముగ్గేస్తుంటే పక్కింట్లో బామ్మ వచ్చి, ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మాయి, ఇంతకీ నీ పేరేంటి అని అడిగిందట. మరి అప్పుడు అమ్మాయి ఏం చేసింది, ముగ్గులో ఉన్న చివరి బార్డర్ లైన్ గీసి ఆ బామ్మకు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పేరు చెప్పలేదేంటే అనగానే చేత్తో చెప్పాగా బామ్మ అందట. మరి ఇంతకీ అమ్మాయి పేరేంటి, తెలిస్తే ఆన్సర్ చేయండి. మరి ఈ పాట వినేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

బింబిసార నుంచి సాంగ్ వినే సార్, ఓ సందడి సందడిలో మనమున్నాం. మరి బామ్మ అమ్మాయి మధ్య జరిగిన సంభాషణలోంచి ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను, ఆ అమ్మాయి పేరేంటో కనుక్కోమని. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి క్వశ్చన్ అయితే రిపీట్ చేయనక్కర్లేదు. మరి చక్కగా ఆన్సర్స్ చేశారు చాలా మంది. కాకపోతే చాలా మంది వెరైటీగా కొన్ని ఆన్సర్స్ అయితే చేశారు, అండ్ కొంతమంది ఏమో ఒక పాయింట్నే పట్టుకుని ఆన్సర్ చేశారు. సో చూద్దాం అసలు ఎవరెవరు ఏం పంపించారో చూద్దాం. ఎనీవే ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించిన వాటిలన్నింటిలో కూడా. సో కొండయ్య గారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు చందన గారు అంటున్నారు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే, బట్ ఆన్సర్ అయితే చేశారు కదా కరెక్ట్గా. మరి తిప్పలు పడ్డా ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి, మరి అలా ఉంటాయి క్వశ్చన్లు అంటే. అండ్ మున్నెమ్మ గారు పంపించారు, పెద్ద ప్రియ గారు, పెద్ద పారియ ఇద్దరు కూడా. పెద్ద పారియ అనేది విలేజ్ అండి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా కొల్లాపూర్ నుంచి సోనీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కర్నూలు నుంచి నజీర్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టుపాక నుంచి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నేదునూరి పంపించారు కళ్యాణ్చారి గారు అండ్ రుత్విక్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుధా గారు కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ వెళ్తూ ట్రైన్లో ఉన్నాను, యాప్లో వింటూ ఉన్నాను అంటున్నారు అప్పలరాజు గారు. ఓకే ఓకే, విజయవాడ వస్తూ ఉన్నారైతే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, ఆ అమ్మాయి పేరు అంటూ, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా నంద్యాల నుంచి పంపించారు మహాలక్ష్మి గారు. కాదు కాదు, నంది

ఇండియా నుంచి పర్షా గారు పంపించారు, అమ్మాయి పేరు మహాలక్ష్మి అంట. ఓకే, కానీ అది కాదు. అండ్ బ్రహ్మచారి గారు ఫ్యామిలీ పంపించారు నల్గొండ నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్బర్ గారు, ఇమావి గారు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అలాగే కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి గారు ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాజా నుంచి వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సింగారం పంపించారనమాట, నజీర్ అండ్ నూర్జహాన్. ఓకే, ఇది ఊరు పేరా? ఇది సింగవరం అనుకుంటా. నజీర్ గారు నూర్జహాన్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి గారు, విజయలక్ష్మి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? నర్సాపురం నుంచి పంపించారు నాగేష్ గారు, లావణ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పద్మ గారు పంపించారు, ఆన్సర్ రోజా అంటున్నారు. కాదండి, ఆన్సర్ ఆలోచించండి, కాకాని నుంచి. అండ్ అలాగే ప్రభాకరరావు గారు, స్వరూప గారు కొమరంభీం జిల్లా నుంచి పంపించారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ చిరంజీవి గారు తిరుపతి నుంచి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి చిన్నమస్తానరావు గారు, పద్మస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. రమాదేవి గారు ఇసుకపల్లి నుంచి పంపించారు. రెండో ఆన్సర్స్ లో రెండోది బాగుంది యాక్చువల్లీ, ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నిన్న నుంచి పంపించారు, మీది కరెక్ట్ అవుతుంది ఎందుకనేది నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ వేదాంశ్ చెన్నై నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవారి నుంచి రజియా అండ్ హజీఫా అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. ఆన్సర్ లయా నామి పంపించింది, బట్ అదైతే అవ్వదు. ఓకేనా? అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీను గారు ఐరాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. నందిని గారు పంపించారు, ఆన్సర్ నందినినా? ఓకే, బందర్పల్లి నుంచి అంకయ్య గారు పంపించారు, సో నందిని కాదు ఆన్సర్. ఆ అమ్మాయి పేరు అంటూ నేను ఈ పేరు ఎవరు పంపిస్తారా అని చూశాను. సో వన్స్ అపాన్ ఏ టైమ్ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్గా నిలిచారు, ఇప్పుడు ఇప్పుడు కూడా అదే అనిపిస్తోంది. మరి చూద్దాం ఈ ఆన్సర్ ఇంకెవరన్నా పెట్టకపోతే మీరే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ అయిపోతారు. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. షబానా గారు పెదగూడెం నుంచి, షార్ట్ కట్ అయినా ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు ఎవరంటే తేజస్వి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోదాడ్ నుంచి కార్తీక్ గారు, కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా అంటూ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటూ ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాషా గారు ఫ్యామిలీ కూడా పంపించారు రామళ్ళ కోట నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ముజఫర్నగర్ నుంచి మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు, మా మెదడుకు పదును పెట్టడానికి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ అండి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా గోరకాందోడి నుంచి ఎవరు పంపించారు? ఎల్లప్ప గారు, జయమ్మ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సావిత్రి గారు, చిన్ని గారు ముస్తాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సురోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సో ఆ క్వశ్చన్ ఒక్కోసారి రిపీట్ చేసి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు కాబట్టి. అండ్ యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ నేను కన్సిడర్ చేసేస్తున్నాను అందరివి కూడా కరెక్ట్ అని, ఎందుకంటే అవి కూడా పర్యాయ పదాలు అవుతాయి కాబట్టి ఆ పేరుకి. మరి క్వశ్చన్ ఏంటంటే, అప్పుడే పక్కింటి పంకజం వాళ్ళ కూతురు ముగ్గేస్తుంది అనమాట, బయట వాకిట్లో వేస్తుంటే పక్కన ఇంట్లో ఉన్న పాముగారు అడిగారు, ముగ్గు చక్కగా వేస్తున్నావే అమ్మా, ఇంటికి పేరేంటి అని చెప్పి. అప్పుడు ముగ్గు వేస్తూ చివరి బార్డర్ లైన్ గీసి ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది అనమాట, ఏం చెప్పకుండా. మరి పేరు చెప్పలేదేంటి అని అనగానే చేత్తో చెప్పా కదా అమ్మ అందట. మరి ఇంతకీ అమ్మ ఏం చేసింది? రెండు పనులు చేసింది, ఒకటి బార్డర్ లైన్ గీయటం, రెండోది నమస్కారం పెట్టడం. ఆ రెండు కలిపితే ఆ అమ్మాయి పేరు అనమాట. చాలా మంది రేఖ, వందన ఇలా పంపించారు, అంజలి అని. మరి ఆ రెండింటినీ విడదీశారు, చాలా మంది గీత కూడా పంపించారు, ఆ రెండింటినీ విడదీసి పంపించారు. ది వన్ అండ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ ఎవరో చెప్పున, ఎగ్జాక్ట్లీ ఈ పేరు పంపించింది సీతామహాలక్ష్మి గారు అనమాట. సో గీతాంజలి అంటే ఎగ్జాక్ట్లీ పంపించారు. ఇంతకి ఆన్సర్ ఏంటంటే గీతాంజలి, ఎందుకు బార్డర్ లైన్ గీసింది, నమస్కారం కూడా పెట్టింది కదా అమ్మాయి, ఆ రెండు కలపాలి మనం, అప్పుడే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ గీత కూడా కరెక్ట్, ఎందుకంటే మీరు ఒకటి కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి. అండ్ అంజలి, వందన, రేఖ ఇవి కూడా కరెక్ట్ అవుతాయి. ఓకేనా? సో అది విషయం. మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా?

0: సో ఇప్పుడైతే ఇందాక మనం ఒక సినిమాలోంచి రెండు సినిమాలు బయటికి వెలికి తీసాం కదా, అంటే ఏమై చేసే వీళ్ళు పాటలోంచి రెండు సినిమాల్ని మీరు తీయగలిగారు. మరి ఇప్పుడు రివర్స్ అనమాట, రెండు సినిమాలు కలిపి ఒక సినిమా పేరుగా చెప్పాలి. హీరో చిరంజీవి నటించిన రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ సినిమా ఒకటి ఉంది, అదేం సినిమా కనుక్కొని 0866-2488814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866-2488814కి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్ట్ చెప్పిన వాళ్ళందరూ వేసుకునే స్టెప్ అన్నమాట హుక్ స్టెప్. సో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి సాంగ్ వినేసా మన సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే చిరంజీవి గారు నటించిన రెండు సినిమా పేర్లని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఏది తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం. సో కాజా నుంచి పంపించారు సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అండ్ సావిత్రి గారు అందరూ కూడా ఇందాకటి క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి అంటూ గీత అనుకుంటున్నా అంటూ ఆన్సర్ పంపించారు శశిరేఖ గారు. శశిరేఖ గారు ఆదోరి నుంచి ఇందాకటి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు అండ్ సరళ ఆట బట్ ఇది ఆన్సర్ అవ్వదు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ కాదరి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ రాజోల్ నుంచి పంపించారు, రాజేష్ గారు, చరణ్ గారు అండ్ ఫ్యామిలీ బాబా అంట. కాదు కదా, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ కొల్లాపూర్ నుంచి సోని గారు పంపించారు జైలర్ అంటూ, అంటే క్లూ తీసుకొని క్లూ నుంచి ఆధారంగా జైలర్ అని ఆన్సర్ పంపించారు. బట్ బాగుంది ఆన్సర్, కానీ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనదిన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. శివ గారు, శ్రీఫణి గారు దేశాయపేట నుంచి బాబా అంటున్నారు, కాదు. అండ్ అలాగే వెంకట సుబ్బయ్య గారు కందకాయపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నంద్యాల నుంచి పర్ష గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే హాఫే అవుతుంది, ఇంకా ఉంది, అంటే పేరు కరెక్ట్గా చెప్పాలి. ఇది చిరంజీవి గారు సినిమా అయిపోతుంది కదా, అప్పుడు రెండు సినిమాలు కలిపి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా రామళ్ళకోట నుంచి ఇది భాషా గారు పంపించారు అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి రమేష్ గారు

పంపించారు అండ్ వెంకటాచలపతి గారు. నేను పాడ అంటే నేను వేసిన పాట పేరు పంపించారు సినిమా పేరు, బట్ అదైతే కాదు. అండ్ భాషా సినిమా అనుకుంటున్నారు. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి అనమాట. సో కాదండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు పంపించారు, హాయ్ అండి. అండ్ కాళ్ళు శ్రీనివాస్ గారు కోదండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సర్దార్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోర్లకాంద్ ఓడి నుంచి ఎల్లప్ప గారు, జయమ్మ గారు పంపించారు. యాక్చువల్లీ ఈ సినిమా ఉంది కానీ హీరో రజనీకాంత్ గారు కాదు, అది సంగతి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. పోకిరి రాజా అంటే ఇక్కడ మహేష్ బాబును వెంకటేష్ వచ్చేస్తారేమో కదా. నేను అడిగింది రెండు చిరంజీవి సినిమాలు, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు ఆన్సర్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ దొంగ మొనగాడు అంటూ పంపించారు, పసివాడి ప్రాణం అంటూ తేజేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు జిల్లా నుంచి, కానీ కాదు. అండ్ హర్షకుమార్ గారు పంపించారు తెన్నేరు నుంచి, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు రామకార్తిక గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సింగవరం నుంచి నజీర్ గారు, నూర్జహాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ నున్న నుంచి కరెక్ట్ ఆన్సర్. ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేటగాడు అనుకుంటున్నారు వేదాంత్ చెన్నై నుంచి, సో అది కాదు. మరి చిరంజీవి గారి రెండు సినిమాలు కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా అని చెప్పైనా. సో క్లూ కింద నేను సాంగ్ వినిపించా, మరి దాన్ని క్లూగా ఎవరు కన్సిడర్ చేశారో అంటే మీకే తెలియాలి. మరి ఇంతకీ క్లూ ఏంటి, నేను ఖైదీ నెంబర్ 150లోంచి సాంగ్ ప్లే చేశా కదా, సో అందులోనే ఉంది సగం ఆన్సర్, ఖైదీ అనమాట. అండ్ చిరంజీవి గారి మరొక సినిమా ఏంటంటే అన్నయ్య. మరి ఈ రెండు సినిమాల్ని కలిపితే వచ్చే రజనీకాంత్ గారి సినిమా ఖైదీ అన్నయ్య. ఇలా ఒక సినిమా కూడా ఉంటుందని ఆశ్చర్యపోతున్నాను నేనైతే. మరి ఇంకా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. హీరో సర్వానంద్ ఉన్నాడు కదా, హీరో సర్వానంద్, అల్లరి నరేష్, వీళ్ళిద్దరూ జంటగా ఒక రెండు సినిమాల్లోనో ఎక్కడ కనిపిస్తారు, బట్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాని మనం కాస్త సరిచేశామనుకోండి, హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది. ఆ సినిమాని మీ గురించి చెప్పాలి, ఆ టైటిల్ ఏంటో కనుక్కొని నాకు చెప్పాలి. హీరో శర్వానంద్ అండ్ అల్లరి నరేష్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాని కాస్త సరిచేయండి, ఆ టైటిల్ని కాస్త సరిచేస్తే హీరో ఉదయ్ కిరణ్ నటించిన సినిమా వస్తుంది. అదేం సినిమా తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి.

ఎస్ మంచి సాంగ్ అయితే వినేశారు శ్రీకారం అనే సినిమా నుంచి. మరి సర్వానంద్ అలాగే అల్లరి నరేష్ జంటగా నటించిన సినిమాని కాస్త సరి చేస్తే వచ్చే ఎవరి సినిమా? ఉదయ్ కిరణ్. సో ఉదయ్ కిరణ్ సినిమా ఏంటి అని అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చాయి, చూసేద్దాం ఎవరు పంపించారు. సో నాకు కరెక్ట్ ఆన్సర్ చేశారు వేదాంశ్ గారు చెన్నై నుంచి. జస్ట్ ఇప్పుడే ఇప్పుడే అలా వచ్చిందనమాట ఆన్సర్. నెక్స్ట్ మరి ఎవరు చేశారు అంటే అప్పలరాజ్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కరెక్ట్ ఆన్సర్. అలాగే భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, గమ్యం కాకుండా ఇంకో సినిమా కూడా ఉంది, నాసిక గారు వేణు గారు దేశాయపేట నుంచి. అండ్ అలాగే కర్నూలు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ రంగస్వామి గారు అండ్ ఫ్యామిలీ. అలాగే రాజోల్ నుంచి పంపించారు రాజేష్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్, సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్, శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటేష్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ పుట్టపాకి నుంచి పుల్పాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. యాక్చువల్లీ మీరు చెప్పింది నేను మా వాళ్ళకి చెప్పానండి, మా టీం వాళ్ళకి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే కొంచెం ఇప్పుడు మనకి అటు వర్షాన ఇటు సూర్యాన అంటే ఎవరూ రావట్లేదు. ఇక్కడ టైం చక్కగా అంటే అడ్జస్ట్ చేసుకుంటూ పవన్ అయితే వస్తున్నాడు కదా, దానివల్ల అనమాట అది విషయం. అనురాధ గారు సంగతి. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు నిన్న నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ స్మైలీ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ సినిమా నాగార్జునగర్ సినిమా

అనుకుంటా కదా సర్దార్ గారు. అదే సంగతి ఆలోచించండి, ఉదయ్ కిరణ్ సినిమా చెప్పాలి మీరు. అండ్ వెంకట సుబ్బాయ్ గారు కందకాయ పల్లి విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ మూవీ మేడం అంటున్నారు కదా, అండ్ స్టోరీ కూడా బాగుంటుంది. అండ్ సింగవరం నుంచి నజీర్ గారు, నూర్జహాన్ గారు పంపించారు. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక అండ్ ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ కిషోర్ గారు పంపించారు తాడిపత్రి నుంచి అట, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కార్తిక్ గారు కోదాడ నుంచి పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివ గారు, శ్రీఫణి గారు దేశాయిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. నీ స్నేహం కాదు రాజోల నుంచి భరత్ గారు. ఇంకా ఆలోచించండి, అంటే ఆ టైటిల్ని కాస్త సరి చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్ అదే. అండ్ అలాగే సాయి కృష్ణ గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. మురళి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ సాంగా బట్ చూద్దాంలేండి, ఈసారి ఎప్పుడైనా పాడతాను. నెక్స్ట్ ఇంకా ధనంజయ్ గారు అనంతపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సన్యా గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి నాగేష్ గారు, హర్షవర్ధన్ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గోల్కాందోడి నుంచి పంపించారు ఎల్లప్ప గారు, జయమ్మ గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అక్తర్ గారు, ఇమాబి గారు, ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు పంపించారు, ఎక్కడి నుంచి, ఆదోని మండలం అంట, ఓకే చందన గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మొత్తానికి ఇటు సినిమాలు అటు తిప్పి, అటు సినిమాలు ఇటు తిప్పి మాతో బాగానే ఆడుకున్నారు, మీ క్రియేటివిటీ తగ్గకుండా సందడి సందడి బాగా సక్సెస్ చేశారు అంటున్నారు అప్పల్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుధా గారు కొత్తగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ గారు, శ్యామల గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రామలింగప్ప గారు కొస్కి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రోజు మీ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఉంది అంటున్నారు, నా బుర్ర వేడికిపోయింది, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. కానీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ చేసింది మీరే ఒక క్వశ్చన్కి, మీకు అది మర్చిపోయారు మీరు, సీతామహాలక్ష్మి గారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ గోనగనల నుంచి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మున్నెమ్మ గారు పంపించారు పెద్దపర్య విలేజ్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఈజీగా చెప్పు కొద్దిగా అంటున్నారు మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ గమ్యం అంటూ పంపించారు తేజస్వి గారు అండ్ ఫ్యామిలీ. ఈజీ అసలు ఇదైతే చాలా ఈజీ తెలుసా, మీరు క్వశ్చన్కి ఆ టైటిల్, ఆ ఇద్దరు హీరోలు నటించిన సినిమా టైటిల్ని చూస్తే ఉదయ్ కిరణ్ సినిమా గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్గా, బట్ ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొలిపార్ నుంచి సోని గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హాయ్ మ్యామ్ అంటూ ఆధుని నుంచి పంపించారు కేపీ అట, ఆవిడ పేరు మరి ఆయన పేరు మరి. అండ్ బ్రహ్మయ్య గారు ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉండేది రెండు పేర్లు మేడం అంటూ పంపించారు. సో మీ పేరు నేను కరెక్ట్గానే చెప్పానండి. మరి నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవి, ఇంతకీ ఆన్సర్ ఏంటో చెప్పైనా, చెప్పే బదులు పాట కూడా వేసేద్దాం లాస్ట్లో. మరి సర్వానంద్, అల్లరి నరేష్ ఇద్దరు జంటగా మనకి గమ్యం అనే సినిమాలో కనిపిస్తారు. అండ్ అది కాకుండా నువ్వా నేనా అనే సినిమా కూడా ఉందన్నమాట. మరి ఈ సినిమాని కాస్త సరి చేస్తే వచ్చే సినిమా ఏంటంటే ఉదయ్ కిరణ్ది నువ్వు నేను, అది ఆన్సర్. మరి ఇలా మన సందడి సందడి అయితే ఎండింగ్ ఇచ్చేసినారు. మరి నువ్వా నేనా నుంచి కైలాష్ కేర్ గారు పాడిన మంచి సాంగ్తో, ఎందుకంటే ఈ రోజు కైలాష్ కేర్ గారి బర్త్డే కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ సందడి సందడిని ఈ సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్టానికి కొత్తగా పెట్టుబడులు పారిశ్రామిక ప్రాజెక్టుల ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మహోత్సవం 2026ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్టంలోని జిల్లాల కళాకారులు రూపొందించిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. హస్తకళల ప్రోత్సాహకం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు రాష్ట ఆర్థికాభివృద్ది కూడా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ ల్యూ జే చెయుల్, హాంగ్ జూ జియోల్తో రాష్ట విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సీఎల్లోని ఎల్జీ ట్విన్ టవర్లో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా బెంగళూరు ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీలోని 9 మంది బృందం చెన్నైలో ఈ రోజు పర్యటిస్తున్నారు. పేదవారికి గృహ వసతి కల్పించడంలో ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఉందని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో అన్ని వర్గాల అర్హులైన పేద ప్రజలకు ఇళ్లను కేటాయించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. కృష్ణానగర్ 141 పోలింగ్ కేంద్రం వద్ద సర్ ప్రక్రియను ఈరోజు ఆయన పరిశీలించారు. నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి లీలా రాణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంది.

0: అంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, 4 o'clock 5 minutes 36 seconds అయిపోయింది. మనం ఎంట్రీ ఇచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ కి. మరి ఈ రోజు ఎవరి సాంగ్స్ వినబోతున్నాం అని అంటే, ఒక రచయిత రచించగా మరి ఆయన రచనలో వచ్చిన మంచి పాటలు అయితే మనం వినబోతున్నాం. ఇంతకీ ఎవరు ఇవాళ మన ఈ రచయిత అంటే భాస్కర్ భట్ల రవికుమార్ గారు అనమాట. మరి రవికుమార్ గారు చాలా మంచి మంచి పాటలు అయితే మనకు అందించారు కాబట్టి మరి ఆయన రచనలో మనకి తెలుగు సినిమాల్లో మంచి చాలా మంచి పాటలు అయితే ఉన్నాయి. మరి వాటిల్లోంచి కొన్ని పాటలు ఈ రోజు మన వివిధాలు అయితే వినిద్దాం. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో వివిధ ప్రోగ్రామ్ చందనతో కలిసి.

0: गाड़ी वो है।
1: భాస్కర్ బట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా గోపీసుందర్ గారి కంపోజిషన్ లో కార్తీక్ అండ్ మోహన భోగరాజు పాడిన సాంగ్ భలే భలే మగాడివై నుంచి వినేశారు. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ వచ్చేస్తుంది బొమ్మరిల్లు నుంచి, డిఎస్పీ గారి కంపోజిషన్ లో డిఎస్పీ గారు పాడిన మంచి సాంగ్. వింటూ స్టే ట్యూన్డ్.

భాస్కర్ భట్ల రవికుమార్ గారు లిరిక్స్ అందించగా విజయ్ యేసుదాస్ చిన్మయి గారు ఇద్దరు కలిసిపోయిన పాట వినేశారు. టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది భాస్కర్ భట్ల గారి లిరిక్స్ లో, చక్రి గారి కంపోజిషన్ లో, ఎస్పి బాలు గారు, కౌసల్య గారు కలిసి పాడిన పాట పెద్దబాబు సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రాంలో.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా చక్రి గారి కంపోజిషన్ లో మంచి సాంగ్ అయితే వినేశారు చక్రి గారు పాడగా. మరి సత్య మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత నెక్స్ట్ మీకోసం వినిపిస్తున్న పాట దేశముద్రో సినిమా నుంచి. మరి ఈ పాట దేవాన్ గారు ఆండ్రియా గారు ఇద్దరు కలిసి పాడారు. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో.
2: Bringing on much love for all of APs. And this is DE on the mic tonight. Bringing you Prema.

భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా డిఎస్పి గారి కంపోజిషన్ లో కార్తీక్ శ్వేతామోహన్ పాడిన పాట అయితే వినేశారు. మరి చివరిగా మన వివిధ ప్రోగ్రామ్ లో ఒక మంచి సాంగ్ తో ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ రాజా సినిమా నుంచి మరి ఈ పాట ఎవరు పాడారు అంటే నరేంద్ర గారు పాడారు, అండ్ పర్వీన్ లక్కరాజు గారు మ్యూజిక్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఈ సాంగ్ తో మన వివిధకి అండ్ నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. అండ్ త్వరలో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటి నుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్ లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోదం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్, దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం, కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు.

చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్ని కాదు ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనలా ప్రోగ్రాం వినండి. అంతేకాదు 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే, అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమీ చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ డిఫరెన్స్ ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం, చాలా సైంటిఫికల్గా, డెప్త్గా. మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: నిలయంలో సమయం సాయంత్రం 5 గంటలు. ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2000
2: ఏక్ ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲವರೆಗೆ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇందుకు ಅರ್ಹತ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗಳು ಅಂದಿಸಬಡ್ಡಾಯಿ. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡಿ ಮರಿಯು ಮೀ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನ ಪೊಂದಂಡಿ. ಮರಿಂತ ಸಮಾಚಾರಂ ಕೋಸಂ 1455555 ನಂಬರ್ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఇప్పుడు వినండి మీరు మేము ఉత్తరాల కార్యక్రమం.
0: శ్రోతలకు నమస్కారం. మీరు మేము మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో గత వారంలో కన్నుల ఎఫ్ఎం ద్వారా ప్రసారమైన అనేక కార్యక్రమాలపై శ్రోతలు వారి యొక్క స్పందనను ఎంతో చక్కగా ఓపికగా నేర్పుగా వాట్సాప్ మెసేజ్ ద్వారా అందివ్వడం జరిగింది. మరి ఆ స్పందనను ఇప్పుడు చదివి వినిపించడం, అలాగే శ్రోతల స్పందనకు ప్రతిస్పందనను అందిస్తూ ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారు శ్రీ గుర్రం చంద్రశేఖర్ సార్ గారు. మరి వారికి ముందుగా నమస్కారాలను తెలియజేద్దాం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి. మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాలన్నింటిపై శ్రోతలు వారి వారి అభిప్రాయాలని మనకు తెలియజేశారండి. మరి వారి అభిప్రాయాలకు ప్రతిస్పందన తెలియజేయడము మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో ముఖ్య భాగం కాబట్టి ముందుగా ఏ శ్రోత మనల్ని పలకరించారో వారిని మనం పలకరిద్దామండి.
0: తప్పకుండా సార్. మరి ముందుగా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు వారి యొక్క స్పందనను మనకు అందివ్వడం జరిగింది సార్. వారు ఏం తెలియచేస్తున్నారంటే, శుభ సాయంత్రం ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం, మీరు మేము వ్యాఖ్యాత బృందానికి నమస్కృతులు. లాస్ట్ వారం కొన్ని మెసేజ్లు మాత్రమే చదివారు, ఈ వారం నేను పంపిన ఆ మెసేజ్ ను పరిశీలించి చదువుతారని ఆశిస్తున్నాను అంటూ రాశారండి.
2: గత వారం అండి అందరి మెసేజ్లు కూడా చదవడం జరిగింది. ఇక మీరు మేము కార్యక్రమంలో మీరు ఈ వారం కూడా ఇదొకటే రాశారండి, ఎప్పటికప్పుడు ఆ వారం మెసేజ్లు డిలీట్ అవుతాయండి, ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరము కార్యక్రమాన్ని తీసేస్తామండి. ఇక మీ ఉత్తరం వచ్చి ఉంటే ఖచ్చితంగా చదివేవాళ్ళము, మాకు చేరలేదు అనుకుంటా సకాలంలో చేరి ఉండదు, అందుకనే చదవలేకపోయి ఉంటామండి. ఏదైనప్పటికీ ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలండి.
0: అలాగే సార్, తప్పకుండా. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమానులు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందజేశారండి. కర్నూలు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి శుభాభివందనాలండి. మీరు మేము కార్యక్రమానికి ధన్యవాదాలండి. 1వ తారీఖు రోజు ఉదయం 6:10 ప్రసారమైన భక్తిరంజని పాటలు విన్నామండి, పి సుశీల పాడారు, చాలా బాగా ఉన్నాయండి. అలాగే 6:30 సూక్తి సుధ విన్నామండి, సూక్తులు బాగా నచ్చాయండి. 6:40 ప్రాంతీయ వార్తలు, తర్వాత ప్రతిరోజు వార్తలు వింటూ ంటే మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది, ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఇదే రోజు ఉదయం 8:35 అభిరుచి కార్యక్రమంలో పాటలు విన్నాం, చాలా బాగున్నాయి. సాయంత్రం 6:25 అభిరుచిలో కార్యక్రమంలో పాటలు విన్నామండి, చాలా బాగా నచ్చాయండి. ఉదయం 9:30 చిత్రాంజలి పాటలు కూడా విన్నాం, చాలా చాలా బాగా నచ్చాయి. ఇంత మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు మీ ఆకాశవాణికి, వ్యాఖ్యాతలకు, అందరికీ చంద్రశేఖరరావు గారికి మరియు పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు శ్రమపడి ప్రసారం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు ఉదయం అంటే నిన్నటి రోజు ఉదయం 6:30 ప్రసారమైనటువంటి సూక్తులు విన్నామండి, భక్తిరంజనిలో పాటలు కూడా విన్నాం, చాలా బాగున్నాయి. మరి ఈ కార్యక్రమాల ప్రసారాలు చూస్తూ ఉంటే మేము ప్రతి మంగళవారం తప్పకుండా మీరు మేము కార్యక్రమం వింటూ ఉంటామండి. అయితే గత 2 వారాలు మాత్రం మీరు మేము కార్యక్రమం ప్రసారం చేయలేదు, ఎందుకు చేయలేదు దయచేసి మాకు తెలియచేయగలరని మేము పదే పదే కోరుకుంటున్నాం అంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నుండి శ్రోతలు శ్రీరామ హనుమానులు వారి కుటుంబ సభ్యులు అడుగుతున్నారండి.
2: చాలా సంతోషం అండి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నవనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు వారి కుటుంబ సభ్యులు యథావిధిగానే ఉత్తరం రాశారండి. ముఖ్యంగా వీరు రాసిన ఉత్తరాల్లో మనము రోజువారీగా మనం ప్రసారం చేసే కార్యక్రమాల గురించే రాశారు. యథావిధిగా భక్తిరంజని, సూక్తి సుధ, కాంతిరేఖలు, తర్వాత వచ్చేసి ఈ చిత్రాంజలి, అభిరుచి, ఇక సాయంత్రము అభిరుచి, వీటి గురించి

0: వీళ్ళు రాశారండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, అందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారండి. ఇకపోతే వీరు చిన్న విషయం కూడా తెలియజేశారండి, ప్రతి మంగళవారం తప్పకుండా మీరు మేము కార్యక్రమం తప్పకుండా ప్రసారం చేస్తున్నారు, కానీ 2 వారాల నుంచి ప్రసారం చేయట్లేదు, ఎందుకు చేయలేదు దయచేసి మాకు తెలపగలరని తెలియజేశారండి. అయితే గత వారం కానీ అంతకు ముందు వారం కానీ ప్రెసిడెంట్ కార్యక్రమాలు అదే సమయంలో ఉండినాయండి, అందుక కొన్ని మనం చేయలేదు. ఆ తర్వాత రోజు మనం బుధవారం చేసాము, ఇది అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాము. బహుశా రేడియో వినకుండా ఉండిండొచ్చు వీళ్ళు, రేడియో వినింటే ఖచ్చితంగా వీళ్ళకి తెలిసి ఉండేది, రేడియో వినకపోయి ఉండొచ్చు వీళ్ళు కొన్ని సమయాల్లోనే. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఉదయం భక్తిరంజన్ నుంచి మొదలుకొని సూక్తి సుధా, తర్వాత కాంతిరేఖలు, అభిరుచి, చిత్రాంజలి వరకు వీళ్ళు రాశారండి. అంటే మార్నింగ్ టైమే విన్నారు, ఈవినింగ్ టైం వినలేదని క్లియర్ గా అర్థమవుతుంది మనకు. అందుకనే వీరు మనము ఇచ్చిన ఏదైతే ప్రచారం చేశామో రేడియో ద్వారానే ఇటు ప్రెసిడెంట్ ముర్ము గారు
1: అనౌన్స్మెంట్
0: ఆ ప్రసారాన్ని వారు వినలేదని మనకు సుస్పష్టంగా అర్థమవుతుందండి. కనుక శ్రోతలు గమనించాల్సిందేమంటే, ఖచ్చితంగా రేడియో విని రేడియో కార్యక్రమాలపై మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నానండి. ఏదో మీకు తోచింది కాకుండా మా కార్యక్రమాలు కూడా మేము, ఎందుకంటే ముందుగానే ఒక కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాము, ఒక కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామంటే ముందుగానే మేము ప్రచారం చేస్తున్నాము, అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాము, మీరు అనౌన్స్మెంట్స్ వినట్లేదని క్లియర్గా అర్థమవుతా ఉందండి. దయచేసి శ్రోతలందరూ కూడా రేడియోని ఖచ్చితంగా వినండి, మీ యొక్క జ్ఞానాన్ని వినోదాన్ని పెంచుకోండి అని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుని మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన మనకు అందజేశారండి. మా అభిమాన కర్నూల్ కేంద్రం వారికి సర్వదా కృతజ్ఞతలు. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం దేశభక్తి గీతాలు, భక్తిరంజనులో భక్తి గీతాలు, సూక్తి సుధులు సూక్తులు, పొలం కబుర్లు కార్యక్రమం, కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రిక సమాచారం, చరిత్రలు ఈ రోజు, అనంతరం వినిపిస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయండి. డాక్టర్ గారులతో పరిచయ కార్యక్రమాలు వినిపించినవే వినిపిస్తున్నారు, దయచేసి కొత్తవి వినిపించగలరు. అభిరుచి ఉత్తరాలు పాటలు కార్యక్రమంలో హలో కర్నూల్ ఎఫ్ఎం లో కొత్త పాటలు వినిపించగలరు. అలాగే 1వ తేదీన ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో అక్తర్బాను గారు కర్నూలు జిల్లా 168 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేసిన కార్యక్రమం మాకు బాగా నచ్చిందండి. రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో పత్తి పంటల యాజమాన్య పద్దతులు, లాభ నష్టాలపై గురించి స్వామిదాస్ రైతుతో పరిచయ కార్యక్రమం చాలా బాగుందండి. 7:45 వికసిత్ భారత్ చాలా బాగుంది. 8 కవి సంగమంలో సీతారాముల దాంపత్యం గురించి డాక్టర్ పూల వెంకటేశ్వరి గారి ప్రసంగం మాకు బాగా నచ్చిందండి. ఇక క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాలు వినిపించగలరు. సాయంత్రం 5 వినిపిస్తున్న నాటికలు చాలా బాగుంటున్నాయి. మహిళా ప్రభా స్త్రీల కార్యక్రమం, కవి సంగమం, రంగస్థలి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఏకచిత్ర గానంలో యువరాజు చిత్రంలోని పాటలు విన్నామండి, చాలా సంతోషంగా అనిపించింది అంటూ వారి యొక్క స్పందనను మనకు తెలియజేశారండి. ఈ విధంగా
0: చాలా చక్కగా రాశారండి. ముందుగా సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల మరి వారి కుటుంబ సభ్యులు, నిజంగా ఈ ఉత్తరం కొద్దిగా విభిన్నంగా ఉంది. తర్వాత మన కార్యక్రమాలు వింటున్నారు అని స్పష్టత కలుగుతూ ఉందండి, అందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యథావిధిగా వీరు కూడా దేశభక్తి గీతాలు, తర్వాత సూక్తి సుధా, తర్వాత కాంతిరేఖలు, ఓ పొలం పనులు, ఈ కార్యక్రమాలు మేము వింటా ఉన్నాం, బాగున్నాయి, చరిత్రలో ఈరోజు కూడా బాగుంటుంది అని చెప్పి అని రాశారండి. ఇది మామూలుగానే అందరు రాస్తూ ఉన్నారు. ఇక వచ్చేసి వీరు ప్రత్యేకించి ఒక వినతి చేశారండి. ఆ వినతి వచ్చేసి డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమాలు వినిపించినవి వినిపిస్తున్నారు, దయచేసి కొత్త వినిపించండి అని తెలియజేశారండి. ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి. మరి వైద్య వృత్తి అనేది చాలా కఠినతరమైంది, ఎందుకంటే ఇటీవల కాలంలో రోగాలు చాలా ఎక్కువగా అయ్యాయి, ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా అయ్యాయి, ప్రతి ఒక్కరు కూడా దవాఖానాలకు పోతా ఉన్నారు మరి ఈ పరంపరలో. కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అయితే మరి తయారు చేస్తామండి. ఇక ఇంకోటి వచ్చేసి వీరు కాంతిరేఖల్లో మనం 1వ తారీఖున కర్నూలు జిల్లా ఏర్పడిందండి, అది 168 సంవత్సరాలు పూర్తి చేసుకునింది మన కర్నూలు జిల్లా. అది అక్తర్బాను గారి ప్రసంగం చాలా బాగుందని రాశారు. వీరు డీన్ క్లస్టర్ యూనివర్సిటీ నుంచి, జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అండి వీరు. మరి ఇకపోతే అలాగే పల్లెసీమల కార్యక్రమంలో పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు లాభ నష్టాలపై గురించి స్వామిదాస్ రైతుతో పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి రాశారండి. నిజంగా స్వామిదాస్ గారు మంచి ఆదర్శ రైతండి. గతంలో వీరు ఎన్నో పురస్కారాలు కూడా ప్రభుత్వం నుంచి పొందారు. ఇక వచ్చేసి వికసిత్ భారత్ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయని రాశారు. 8 గంటలకు కవి సంగమంలో సీతారాముల దాంపత్యం

0: గురించి డాక్టర్ పూల వెంకటేశ్వర్ గారి ప్రసంగం చాలా బాగుంది. ఆదర్శ దంపతులు అంటే సీతారాములు అని మనం చెప్పుకుంటామండి. ఇక వారి దాంపత్యం గురించి డాక్టర్ గారు వివరించిన తీరు కూడా నిజంగా బహు ప్రశంసనీయంగా ఉందండి. ఇకపోతే అండి, వీరు మరొక విన్నపం కూడా చేశారు. మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో కవి సంగమం రంగస్థలి కార్యక్రమం చాలా బాగున్నాయని చెప్పి రాశారు. ఇంకా కొద్దిమంది ఏమంటే వార్తలు కూడా బాగున్నాయని చెప్పి రాస్తా ఉన్నారు. అది మరీ కొద్దిగా అదే అతిశయోక్తిగా అనిపిస్తా ఉంది. మరి అట్లాంటి ప్రయోగాలు మా మీద ప్రయోగించారని చెప్పి ఆశిస్తా ఉన్నా. చిన్నపాటి ప్రాణాలండి మావి. ఇక ఏదైనప్పటికీ నిజంగా కృష్ణమూర్తి శకుంతల దంపతులు మంచి ఉత్తరం రాశారండి, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక స్టోర్ దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు తమ యొక్క స్పందన మనకు వాట్సాప్ ద్వారా అందజేయడం జరిగిందండి. ఆకాశవాణి కర్నూలు కేంద్ర స్టేషన్ డైరెక్టర్ గుర్రం చంద్రశేఖరరావు గారికి ప్రియమైన వ్యాఖ్యాతలకు సిబ్బందులకు నమస్కారాలతో మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం అండి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు గాలివాన నాటికి విన్నామండి, చాలా బాగా నచ్చింది. పాలగుమ్మి పద్మనాభం గారి కథానికకు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ, కేజీ పాండురంగ, కలగా కృష్ణమోహన్, సహకారం శ్రీ కోకా సంజీవరావు అందజేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే బుధవారం సూక్తి సుధలో ఆత్మాభిమానం గురించి చాలా బాగా తెలియజేశారండి. కాంతి రేఖల్లో వికసిత్ భారత్ అంటే ఏమిటి, పీఎం సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు చాలా చక్కగా తెలియజేశారండి. వ్యాఖ్యాత శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారు మంచి మంచి క్వశ్చన్స్ వేసి వివరాలను రాబట్టారు. అలాగే గురువారం సూక్తి సుధలో శ్రీ జి నరేంద్ర గారు పరోపకారం గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. సోమవారం సూక్తి సుధలో డాక్టర్ సిహెచ్ రాజారెడ్డి గారు చెప్పిన గురువుల సందేశం గురించి చాలా గొప్పగా తెలియజేశారండి. ఇలా మంచి కార్యక్రమాలు ప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ వారి యొక్క స్పందనను మనకు అందజేశారు సార్.
0: ఇక బ్రహ్మయ్య గారండి, మన ఆత్మీయ శ్రోత, వీరు కర్నూలులోనే ఉంటారు. మరి మన కార్యక్రమాలన్నింటిపై వీరికి మంచి అవగాహన ఉంది, నిరంతరము రేడియో వింటూ ఉంటారు, మంచి శబ్దమిత్రులండి. ఇకపోతే అండి, వీరు రాసింది ఏంటంటే మంగళవారం సాయంత్రం 5 గంటలకు గాలివాన నాటక విన్నాము, చాలా బాగుందని రాశారు. అలాగే నాటక రంగంలో ఒక ఉన్నత అగ్రగామి స్థానంలో ఉన్నవారండి. వారు రచించిన వారు నిర్వహణలో వచ్చిన నాటకాలన్నీ కూడా చాలా వరకు కాదండి, 100%కు 100% చాలా మంచివి అండి. ఇకపోతే అండి, కాంతిరేఖల కార్యక్రమంలో వికసిత్ భారత్ అంటే ఏంటి, పిఎం సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలిమ గారి పరిచయ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి రాశారండి. నిజంగా అండి, ఇటీవలి కాలంలో కరెంటు బిల్లులు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయండి. మరి ఈ పిఎం సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన పథకము 2024లో మనకు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు దీన్ని ప్రవేశపెట్టారండి. ప్రతి ఇంట్లో కూడా మనము 300 యూనిట్ల వరకు సోలార్ ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు అండి. మనకు 300 యూనిట్ల కన్నా ఎక్కువగా ఖర్చు అయితే మిగతాది గవర్నమెంట్ వారు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఇక మన కరెంటు బిల్లు కూడా 0 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సోలార్ ఎనర్జీని మనం వాడుకుంటే, ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మనకు సోలార్ పవర్ ఎప్పుడూ ఉంటుంది, సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రాంతం మంది కాబట్టి మనకు ఖచ్చితంగా కరెంటు బిల్లులో బాధ తప్పుతా ఉంది అని తెలియజేసుకుంటున్నానండి. ఇక అంతేకాకుండా సూక్తి సుధలో గ్రంథి నరేంద్ర గారు పరోపకారం గురించి చాలా వివరంగా చెప్పారు అని తెలియజేశారండి. నిజంగా మనకు మనం ఉపకారం చేసుకున్నట్లే, అంటే పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే మనకు మనము ఉపకారం చేసుకున్నట్లే, అంటే పరోపకారం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పుణ్యము మనకు, మన పిల్లలకు, మన రాబో తరాలకు కూడా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. ఇకపోతే సూక్తి సుధలో డాక్టర్ సిహెచ్ రాజారెడ్డి గారు చెప్పిన గురువుల సందేశం గురించి చాలా చక్కగా, నిజంగా గురు అనేవారు చాలా గొప్పవారండి. గురువు తల్లిదండ్రులు ముఖ్యంగా వీరు కనిపించే దేవుళ్ళండి. కోరిక కోరినాక ఏదో రూపంలో ఆ కోరిక తీరుతుంది అనే ఒక ఆశతో పోతామండి. అది కొద్దిగా నిదానం కావచ్చు, ఒక వరం దేవుడి ఇవ్వాలంటే నిదానం కావచ్చేమో, కానీ ఒక గురువును కానీ తల్లిదండ్రులను కానీ మనం అడిగిన వెంటనే ఖచ్చితంగా మనం కోరిన కోరికను, అంటే మనము ఏం కోరతామో గురువులను తల్లిదండ్రులను జ్ఞానాన్ని కోరతాము, ఆ జ్ఞానాన్ని వాళ్ళు వెంటనే మనకు అందజేస్తారండి. మరి గొప్పవారు గురువులు, గురువుల్ని తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా గౌరవించాలండి. ఇది మన సంస్కృతి, మరి మంచి ఉత్తరం రాసినందుకు

0: బ్రహ్మయ్య గారికి ఈ ధన్యవాదాలు తెలుపుతూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: బ్రహ్మయ్య గారి యొక్క స్పందనకు చాలా చక్కటి విశ్లేషణ చేస్తూ ప్రతిస్పందన చక్కగా అందజేశారు సార్. ఇక మరొక శ్రోత వచ్చేసి మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మారాణి అక్షర కృప వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు అందించడం జరిగింది వాట్సాప్ ద్వారా. మీరు మేము కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలు అవగానే వింటున్నాం. మేడం గారు, గుర్రం చంద్రశేఖర్ గారు చాలా చక్కగా సమాధానాలు ఇస్తున్నారు. కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈ రోజు కార్యక్రమం చాలా బాగా ఉంటుందండి. ప్రతిరోజు ఎంతో మంది ప్రముఖులు స్వాతంత్ర సమరయోధుల పుట్టినరోజుల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలను మేము తెలుసుకుంటున్నాము. ఇకపోతే సాయంత్రం 5 గంటలకు శిశిర శిబిరం నాటిక చాలా బాగుందండి. ప్రతిరోజు నాటికలు వింటున్నాము, ప్రసారం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ చాలా సింపుల్గా ఒక 3 కార్యక్రమాల గురించి వారి యొక్క స్పందన మనకు అందజేశారు సార్.
0: ఇక మరొక శ్రోత అండి, వీరు వచ్చేసి చాలా దూరం నుంచి మంచిర్యాల నుంచి చంద్రమొగిలిని పద్మారాణి అక్షరకృప వీరు ఈ విధంగా రాశారండి. ప్రతిరోజు ప్రతి మంగళవారము మీరు మేము కార్యక్రమం చాలా బాగుంటుంది. కాంతిరేఖల కార్యక్రమంలో ముఖ్యంగా చరిత్రలో ఈరోజు కార్యక్రమం చాలా బాగుంటుందని రాశారండి. ఇక నిజంగా కాంతిరేఖల కార్యక్రమం అనేది ఒక రేడియోకి ఒక పెద్ద అసెట్ అండి. ఆకాశవాణికి ఏదైతే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఉన్నాయో దాన్ని మనం కాంతిరేఖలు అంటారు. ఇంకా మన కర్నూలులో కాంతిరేఖలు అంటాము, ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. కానీ కాంతిరేఖల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా మంచి కార్యక్రమాలు, మంచి పరిచయ కార్యక్రమాలు, డాక్టర్ గారులతో పరిచయాలు, ఇలాంటి కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ప్రసారమవుతూ ఉంటాయండి. అంటే వినస్వంపైన కార్యక్రమాలే కాకుండా విజ్ఞానం పంచే కార్యక్రమాలు ఈ కాంతిరేఖల్లో మనకు ప్రసారం అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాంతిరేఖల కార్యక్రమాన్ని వినవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మీరు వింటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇక ఇందాక చెప్పినట్టుగానే కాంతిరేఖల కార్యక్రమంలో మనకు విజ్ఞానం ఎంతో వస్తుందండి. ఈ కాంతిరేఖల కార్యక్రమంలో విజ్ఞానంతో పాటు తల ప్రాచుర్యాలు, తర్వాత కొన్ని పరిచయ కార్యక్రమాలు, డాక్టర్ గారులతో ఆరోగ్య కార్యక్రమాలు, తర్వాత చేసి సాహితీవేత్తలతో పరిచయ కార్యక్రమాలు, తర్వాత విశేషమైన రోజుల్లో విశేషమైన ప్రత్యేకతల గురించి. అంటే ఇప్పుడు మొన్న చూసుకుంటే అండి, గత వారంలోనే అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు గారి జయంతి రోజు మనము చరిత్రలో ఈ రోజులో భాగంగా వారి గురించి మనం చాలా వరకు చెప్పుకున్నాము. అంతేకాకుండా వారిపై ప్రత్యేక మనం ప్రసారం చేయడం జరిగింది. ఇలాంటివి అంటే గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు, అంటే వారి జయంతులు, వర్ధంతులు, తర్వాత ముఖ్యమైన తేదీల్లో వారి గురించి మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అలాగే ఇదే వారంలో పింగళి వెంకయ్య గారి గురించి కూడా మనం ప్రస్తావించడం జరిగింది. మన జాతీయ జెండా రూపకర్త, వారి గురించి కూడా మనము చేయడం జరిగింది. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మరి బహుశా ఆదివారం రోజు అనుకుంటానండి పల్స్ పోలియో మనము చాలా చక్కగా అవగాహన చేసి చాలా చోట్ల ఈ కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎంతో మనము దీన్ని ముందరికి తీసుకొని పోయాము. రేడియో ద్వారా, రేడియో ప్రచారం ద్వారా దీన్ని ముందరికి తీసుకొని పోయాము. ఇక అంతేకాకుండా స్థల ప్రాచుర్యం గురించి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నామండి. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో వింతలు, విశేషాలు, తర్వాత ప్రఖ్యాతిగాంచిన దైవ క్షేత్రాలు కూడా మన కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. ముఖ్యంగా చూసుకుంటే అహోబిలం నరసింహస్వామి, తర్వాత మహానంది, యాగంటి, శ్రీశైలము, నందవరం చోడేశ్వరి మాత, తర్వాత వచ్చే స్వామి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గారి మఠము, తర్వాత ఇక కర్నూలుకు దగ్గరలోనే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నా గానీ అది కర్నూలు కిందికే భావిస్తా ఉంటారండి జనాలందరూ కూడా. 25 కిలోమీటర్ల దూరంలోనే ఒక అమ్మవారి శక్తిపీఠం ఉందండి. ఇక కర్నూలు జిల్లాకున్న ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఒక జ్యోతిర్లింగము, ఒక శక్తిపీఠము ఒక చోట ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది శ్రీశైలంలో బ్రహ్మరాంభిక అమ్మవారి శక్తిపీఠం, అలాగే మల్లికార్జున స్వామి వారి జ్యోతిర్లింగం, అంటే వీరిద్దరివి కలిసి ఉండడం, ఇలాంటివి 3 చోట్లనే ఉన్నాయండి భారతదేశంలో. ఒకటి ఉజ్జయినిలో ఉందండి మహాకాళేశ్వరము, తర్వాత వచ్చేసి ఇక వచ్చేసి మన కర్నూలు జిల్లాలోనే ఈ శ్రీశైలంలో ఇలాంటి అంటే శక్తిపీఠము, జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, ఇలాంటివి 3 చోట్లనే మనకు కనపడతాయి. ఇలాంటి అరుదైన ప్రాచస్థాలు ఉన్న మన కర్నూలు జిల్లా విశిష్టతను కూడా మనం తెలియజేస్తాం. అంతేకాదు కాకుండా బ్రహ్మంగారి పుట్టుక, బ్రహ్మంగారి కాలజ్ఞానం రావిట అనేది ఇక్కడనే మన యాగంటి దగ్గర రవ్వలకొండ దగ్గర ఉంది. ఇంకా పోతే ప్రపంచంలోనే ప్రఖ్యాతి కాంచిన బెలుం గుహలు మన కర్నూలు జిల్లాలోనే 2.5 దశాబ్దాల కింద

0: కనుగొనడం జరిగిందండి. మరి బెలూన్ గుహలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. పోతేనండి ప్రఖ్యాత ఏమంటే, ఇక్కడ ఎంతో మంది కళాకారులు కూడా ఇక్కడ నుంచి ఆవిర్భవించారండి. ఎంతో మంది మనకు ఇక్కడ ఒక స్వాతంత్రానికి బీజం పోసింది కూడా ఇక్కడే అని కూడా చెప్పొచ్చండి. జిల్లాలో వేలవాడ నరసింహారెడ్డి గారు, కరువు సమయంలో బుడ్డ వెంగళరెడ్డి గారు, వీరొచ్చేసి అతని యావదాస్తిని నిరుపేదలకు ఆ రోజుల్లోనే కరువు ప్రాంతంలో గంజి పోసి వారికి గంజిని అందించి తను కూడా అతనికున్న యావదాస్తిని ఖర్చు పెట్టడమే కాకుండా ఎన్నో ప్రాంతాల నుంచి అతను తీసుకొని వచ్చి ఆ గంజి నీళ్ళని అందరికీ ఇచ్చి వారి ప్రాణాలు నిలబెట్టారండి. ఇది ఒక మట్టికున్న ఒక గొప్ప వరం అండి. ఈ మట్టిలో మనం పుట్టామంటే నిజంగా, ఈ మట్టిలో మనం పనిచేస్తున్నాం మనం పుట్టామంటే నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఎందుకంటే బుడ్డారంగ బుయలవాడ ఉరి తీసి అతని తలను కోటగుమ్మానికి వేలాడ కట్టారు. అది కూడా నిజంగా చెప్పుకోదగ్గ విషయమండి. ఎందుకంటే అంత గొప్పవారు తిరిగిన ఈ నేలలో మనం తిరుగుతున్నాం. ఇంకా ఈ స్థల పురాణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటా ఉన్నాము. కాంతిరేఖల గారు చాలా బాగుందని రాశారు. మరి చాలా మంచి నాటకాలు మీకు ఇవ్వాలా అనే ఒక ఔత్సుకతతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి. మీకు ఈ కార్యక్రమాలు నచ్చుతున్నందుకు నాటకాలు ముఖ్యంగా, ముందుగా మేము అనుకున్నాము 5 గంటలకు నాటకం పెడితే ఎంత స్పందన వస్తుందో లేదో అని అనుకున్నాము. కానీ మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మంచి ఉత్తరం రాసినందుకు మంచిర్యాల నుంచి చంద్రమౌళి గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరి మంచిర్యాల నుంచి శ్రోతలైనటువంటి చంద్రమౌళి, పద్మానంద అక్షర కృప వారి సందేశానికి సుదీర్ఘమైనటువంటి మీ ప్రసంగంలో ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరిత, శివం, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందనను మనకు వాట్సాప్ ద్వారా అందజేయడం జరిగిందండి. వీరు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, మాకెంతో ఇష్టంగా వినే కర్నూలు ఎఫ్ఎం వారికి శుభ సాయంత్రం అండి. శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి సహా వ్యాఖ్యాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో సుశీలమ్మ, మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారు ఆలపించిన శివభక్తి గీతాలు చాలా బాగున్నాయండి. సూక్తి సుధలో సూక్తులు, హితోక్తులు ప్రతిరోజు వింటామండి. కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం వినిపిస్తున్న పలు అంశాలు చాలా బాగుంటున్నాయి. చరిత్రలో ఈ రోజు కార్యక్రమం ఆ రోజు యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖుల యొక్క పుట్టినరోజు, స్వాతంత్ర సమరయోధుల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారండి. ఈ కార్యక్రమం మాకు బాగా నచ్చిందండి. అలాగే హలో కర్నూలు ఎఫ్ఎం రోజు కొంతమంది శ్రోతలు మాత్రమే చేస్తున్నారండి, నాకు లైన్ దొరకటం లేదు అంటూ స్పందనతో పాటు వారి రిక్వెస్ట్ కూడా మనకు తెలియజేశారు.
0: చాలా సంతోషం అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఉర్మిళ సతీష్, రాజు, సరిత, శరణ్య మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ ఉత్తరం రాశారండి. మీరు మేము కార్యక్రమానికి స్వాగతం అంటూ తెలియజేస్తూ ముఖ్యంగా మన కార్యక్రమ సిబ్బందికి, మన వ్యాఖ్యాతలకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారండి. వీరు పోతేనండి సోమవారం ఉదయం అంటే యథావిధిగా వీరు కూడా భక్తిరంజని, కాంతిరేఖలు, సూక్తి సుధ ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని రాశారండి. ఇక పోతే అంటే మామూలుగా శ్రోతలు ఎలాగైతే రాస్తున్నారో అయితే వీళ్ళు ఒక చిన్న విన్నపం కూడా మన ముందు ఉంచారండి. హలో కర్నూలు ఎఫ్ఎం, రోజు కొంతమంది శ్రోతలు చేస్తున్నారు, నాకు లైన్ దొరకటం లేదు అని చెప్పారండి. మనకు 15 లక్షల పైగా శ్రోతలు ఉన్నారండి. 15 లక్షల మంది హలో కర్నూలు ఎఫ్ఎం కి అదే టైంలో చేస్తా ఉంటారండి కాల్స్. బహుశా 100,000 మంది శ్రోతలు ఈ కార్యక్రమానికి ఆ సమయంలో చేసినా మనకు లైన్స్ దొరకవండి. పైగా ప్రభుత్వ నియమావళి ప్రకారము 1/2 గంట మాత్రమే ఈ కార్యక్రమానికి మనకు సమయభావం ఉందండి. కనుక ఈ 1/2 గంటలో మనం ఎన్ని ఫోన్స్ రిసీవ్ చేసుకోగలమో, ఎన్ని ఫోన్స్ మనకు వస్తున్నాయో మీరే ఆలోచించుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు వారి యొక్క స్పందనను మనకి ఈ విధంగా అందించడం జరిగిందండి. వారి యొక్క సుదీర్ఘ స్పందన ఏంటంటే, ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం అండి. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలండి. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుందండి, ధన్యవాదాలు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, భక్తిరంజనిలో భక్తి గీతాలు, సూక్తి స్థుతిలో సూక్తులు చాలా బాగుంటున్నాయండి. పొలం పనుల కార్యక్రమంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని చాలా చక్కగా వివరిస్తున్నారు, చాలా బాగుంది. శనివారం ఉదయం 6:10 భక్తిరంజనిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతమిని తరించామండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం మన్యమిరుడు అల్లూరి సీతారామరాజు గురించి శంకర్ గారి ప్రసంగం చాలా బాగుందండి. 8:35 అభిరుచిలో ఉత్తరాల పాటలు చాలా బాగుంటున్నాయండి. 9:30 చిత్రాంజలిలో వినిపించిన చిత్రగీతాలు బాగున్నాయండి. ఇక రాత్రి 7:45 మహిళా ప్రభా స్త్రీల

కార్యక్రమంలో ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర గురించి అరుణా గారి ప్రసంగం చాలా బాగుందండి. అనంతరం వ్యాఖ్యాత గారు కూడా ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర గురించి చాలా చక్కటి వివరాలు అందజేశారు. అనంతరం వినిపించిన నేనే నేనే స్త్రీమూర్తిని పాట మహిళా ప్రభా స్త్రీల కార్యక్రమంలో హైలైట్ గా నిలిచిందండి. ధన్యవాదాలు. ఇకపోతే ఆదివారం ఉదయం 6:10 భక్తిరంజనిలో సురేష్ శ్రీదేవి పద్మ బృందం ఆలపించిన సూర్య భగవానుడి సుప్రభాతమిని తరించామండి. అనంతరం వాణిజ్యరామ ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు చాలా బాగున్నాయండి. ఇక సోమవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో పి సుశీల మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన శివభక్తి గీతాల్లో మొదటి పాట ఉత్తిష్ట శంభో తవ సుప్రభాతం గీతం చాలా బాగుందండి. ఆలింపరా సాంబా గీతం మంగళంపల్లి బాలమురళీ

0: భక్తి గీతాలు చాలా బాగున్నాయండి. ఇక సోమవారం ఉదయం 6:10 భక్తి రంజనిలో పి సుశీల మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన శివభక్తి గీతాల్లో మొదటి పాట ఉత్తిష్ట శంభో తవ సుప్రభాతం గీతం చాలా బాగుందండి. ఆలింపరా సాంబా గీతం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన గీతం కూడా ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే గీతం చాలా బాగుంటుందండి. ఇక మేలుకోవయ్యా శంకర గీతము చాలా బాగుందండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన గీతం మహాద్భుతం. శంభో శంకర గీతం చాలా బాగుంది. ఓంకార రూపిణి సుశీలమ్మ ఆలపించిన గీతము బాగుంది. ఏ సంత్య తాండవ గీతం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన గీతము బాగుంది. శివభక్తి గీతాలు చాలా బాగున్నాయి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శివస్థుతి మళ్లీ సోమవారం వినిపించండి. సూక్తి సుధుల వెంకట రాజారెడ్డి గారి హితోక్తులు విన్నాం చాలా బాగున్నాయండి. మనిషి జీవితం వెలిగే కొవ్వొత్తుతో పోల్చిన విధానం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. ఇక పొలం పనులు కార్యక్రమంలో డ్రిప్ పద్ధతిలో సాగు గురించి చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారు. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం అనంతరం భర్తృహరి సుభాషితాల గురించి సీతా మహాలక్ష్మి గారు చాలా చక్కటి సమాచారాన్ని అందజేశారు. అద్భుతమైన గలంలో భర్తృహరి నీతి వాక్యాల గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. అనంతరం చరిత్రలో ఈ రోజు కార్యక్రమం చాలా బాగుంది. ధన్యవాదాలు. ఇకపోతే 8:30 అభిరుచిలో ఉత్తరాల పాటలు చాలా బాగున్నాయండి. ఉత్తరాలు రాస్తున్న మా తోటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సుదీర్ఘమైనటువంటి ఉత్తరంలో అన్ని కార్యక్రమాలపై వారి యొక్క స్పందనను చాలా సుదీర్ఘంగా తెలియజేసినటువంటి కట్ల వారి కుటుంబ సభ్యులు వారి సహనానికి జోహార్లు సార్.
1: ఇక వీరొచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి రాస్తా ఉన్నారండి. వీరు వచ్చేసి యథావిధిగా భక్తి రంజన్ కార్యక్రమాలు, భక్తి గీతాలు, భక్తి రంజన్లో భక్తి గీతాలు చాలా బాగున్నాయి, సూక్తి సుధలో సూక్తులు బాగున్నాయి, పొలం పనులు పనుల కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పి రాసుకుంటూ పోయారండి. అలాగే మనము ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాల గురించి వీరు వివరించారండి. ముఖ్యంగా శనివారము అంటే వీరు భక్తి రంజని మళ్ళా ఇవే మొదలు పెట్టారండి. అలా కాకుండా శనివారం రోజు వీరు ప్రత్యేకించి రాసింది ఏంటంటే 7:15 కాంతిరేఖల్లో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి శంకర్ గారి ప్రసంగం చాలా బాగుందని చెప్పి రాశారండి. ధన్యవాదాలు. నిజంగా ఈ రోజు చూసుకుంటే అండి మహిళా సాధికారత ఒక ముఖ్యమైన అంశంగా మన ప్రధానమంత్రి గారు కూడా లేవనెత్తారండి. వికసిత్ భారత్ లో ఒక ప్రధానమైన అంశంలో వ్యవసాయము, మహిళా సాధికారత చాలా ముఖ్యంగా వీరు ప్రస్తావిస్తా ఉన్నారండి. మహిళలకు ఎప్పుడైతే గౌరవం దొరుకుతుందో, ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, వీరి గురించి ఒక చిన్న శ్లోకం రూపంలో మనము మహిళల గొప్పతనాన్ని వినిపిద్దామండి. ఎత్ర నారేస్తు పూజ్యస్తే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు నా పూజ్యంతే సర్వా శస్త్రా ఫలాః క్రియాః అనే శ్లోకం అండి. దీని అర్థం వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు, ఇక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ అన్ని కార్యాలు ఫలిస్తాయి, ఇది మహిళలు గౌరవానికి సంబంధించిన ప్రసిద్ధమైన శ్లోకం అని కూడా మన పురాణ ఇతిహాసాల్లో చెప్తా ఉంటారండి. పురాణ ఇతిహాసాల్లో చెప్పడం కాదండి, నిజంగా జరిగేది విషయం ఏంటంటే, ఎక్కడైతే కుటుంబ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒకరోజు మన ఇంటావిడకు ఒంట్లో బాగాలేదు అంటే నిజంగా మనకు ఏమీ దిక్కుదోచని పరిస్థితి అండి. పాత్రలో మహిళ పాత్ర అనేది నిజంగా ఒక అద్భుతం అండి. హర్మన్ప్రీత్ కౌర్ గారు 2 సెంచరీలు చేయడము అంటే 200 పైచీలకు కోర్ని సాధించడం అనేది జరిగిందండి. ఈ సమయం ఇది గొప్ప కాదని అనుకుంటున్నానండి. అయితే గొప్ప ఏంటంటే ఒక మహిళ అయి ఉండి ఒక క్రికెట్ గ్రౌండ్ లో 200 స్కోర్ని సాధించడం నిజంగా గొప్ప పురోగతి అండి. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో ఎందరో స్త్రీలు ప్రపంచ దిశని మార్చే విధంగా వారి వారి ఆలోచనల ద్వారా ప్రపంచ స్థితిగతులనే మార్చారు. మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. కాకపోతే అండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ భక్తి రంజన్ లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి అని చెప్పి రాశారు. అలాగే సూక్తి సుధలో వెంకటరాజారెడ్డి గారి సూక్తులు చాలా బాగున్నాయి, మనిషి జీవితము వెలిగే కొవ్వొత్తితో పోల్చిన విధానం గురించి చాలా చక్కగా వివరించారని చెప్పి రాశారండి. నిజంగా మనిషి జీవితం ఒక కొవ్వొత్తి లాంటిదండి, ఒకసారి వెలుగుని ఇస్తా ఉంటుంది, వెలుగునిస్తూ అది అంతరించిపోతా ఉంటుంది. వారు చేసే త్యాగాల్ని బట్టి ఆ ఫలాల్ని ఈరోజు తింటా ఉన్నామండి. పోల్చడము సూక్తులు చాలా బాగున్నాయండి వెంకటరాజారెడ్డి గారివి. ఇంకా వారికి కూడా మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తోటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు రాశారండి. ఇది మీ విశాలమైన హృదయానికి తారకాణమండి. మంచి ఉత్తరం రాసినందుకు కట్ల సతీష్ గారికి మరి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. కట్ల సతీష్ గారు సుదీర్ఘమైనటువంటి స్పందనకు మంచి ప్రతిస్పందన అందజేశారు. ముఖ్యంగా మహిళల యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు. ఇకపోతే ముజఫర్ నగర్ కర్నూలు నుండి దేవేంద్రబాబు గారు వారి యొక్క స్పందన మనకు అందజేశారు వాట్సాప్ ద్వారా. చాలా క్లుప్తంగా, చాలా సంక్షిప్తంగా ఉంది వాళ్ళ సందేశం. జులై 6వ తేదీన ఉదయం 9:30 ప్రసారం చేసిన జంతు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చాలా చక్కటి సమాచారాన్ని వివరించారు. రేబిస్ వ్యాధి లక్షణాలు, నివారణ, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేశారండి. ధన్యవాదాలు అంటూ ఒక్క కార్యక్రమంపై వారి యొక్క స్పందన మనకు అందజేశారు.
1: మరి వీరు వచ్చేసి ముఖ్యంగా జంతు ప్రేమికుల గురించి, అంటే నిజంగా వ్యాలంటైన్స్ డే అని చెప్పి 14 ఫిబ్రవరి జరుపుకుంటున్నారు, అలాగే జంతు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 6వ తారీఖున జంతు ప్రేమికుల దినోత్సవం గురించి మనం వివరించిన, రూపొందించిన కార్యక్రమం చాలా చక్కగా ఉందని చెప్పి రాశారు. అలాగే రేబీస్ వ్యాధి లక్షణాలు, నివారణ, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి కూడా క్లుప్తంగా తెలియజేశారు చెప్పారండి. నిజంగా ఈ సమయంలో రేబీస్ వ్యాధికి మనం భయపడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మంచి మంచి వైద్య సదుపాయాలు వచ్చాయి మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే. బహుశా 31వ వార్డు నెంబర్ కరెక్ట్గా తెలియదండి, అక్కడికి వెళ్తే చెప్తారు. ఆ డాక్టర్ ఖచ్చితంగా కుక్క కాటుకు ఖచ్చితంగా మనం ఇంజెక్షన్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ తర్వాత ఇవి ఫ్రీగా కూడా వేస్తారు, లేదంటే మనకు ఏదైనా పశు వైద్యుని కానీ లేకుంటే జిల్లా బహుళార్థ పశు వైద్యశాలలో వారిని కూడా సంప్రదిస్తే, యొక్క అంటే కుక్క కాటుకు బలైన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చికిత్స చేస్తారని తెలియజేస్తున్నామండి. ఇక అంటే వారు సలహాలైనా ఇస్తారు. ఇక అలాగే ఇటీవల కాలంలో జంతువుల్ని పెంచుకుంటున్నారండి, నిజంగా ఇది ఒక మంచి శుభ సూచకంగానే తెలియజేయాలి. ఎందుకంటే గతంలో ఒక భైరవుణ్ణి మాత్రమే వాటిని మనము ప్రేమించాలండి, ఎందుకంటే ఈ జంతువుల్ని మనము ఎంత బాగా చూసుకుంటామో ఆ పుణ్యం కూడా లభిస్తుందని మన పురాణ ఇతిహాసాలు ఘోషిస్తూ ఉన్నాయండి. చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలండి, పిల్లులను తర్వాత కుందేళ్లను పెంచుకుంటూ ఉంటారు. మరి కుందేళ్ళు అయితే మనం పెంచుకోకూడదండి, కాకపోతే పిల్లుల వరకు చిన్నపిల్లలు ఇష్టపడతూ ఉంటారు, వారు పెంచుకుంటూ ఉంటారు. వాటికి కూడా తగిన రీతిలో సంరక్షణ తీసుకుని మంచి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేవేంద్రబాబు గారు. ఇక ప్రకాశ్రావు దగ్గరికి వెళ్దామండి.
0: తప్పకుండా సార్. నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగింది. మీరు, మేము ఆకాశవాణి కర్నూలు కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా యొక్క నమస్కారాలు అండి. ఈ రోజు ఉదయం భక్తి రంజనిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, సుశీల గారు ఆలపించిన చక్కటి భక్తి గీతాలు విని తరించామండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం విన్నాం. ఈ రోజు మహానంది పుణ్యక్షేత్రంలో నిన్న ఆదివారం ప్రజల తాకిడికి పుణ్యక్షేత్రం కిటకిటలాడినట్లు, పుణ్యక్షేత్రానికి శనివారం సాయంత్రానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి కార్యక్రమాలు నిర్వహించినట్లు అక్కడి వార్తలు మీరు వివరించారు. అలాగే సుభాషితాలు, సామాజిక చింతన ప్రసంగంలో సీతామహాలక్ష్మి గారు ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తూ శతగ్రంథాల గురించి తెలియని విషయాలు వారి ప్రసంగం ద్వారా తెలుసుకున్నామండి. ఇందులో పద్యం యొక్క తాత్పర్యం అర్థమయ్యే రీతిలో వివరించారు. సీతామహాలక్ష్మి గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయగలరు. ఇకపోతే అరణ్ చరిత్రలో ఈ రోజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి గురించి తెలియజేస్తూ, వారు విజయవాడలో పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేసినట్లు, వారికి గానసుధ బిరుదు ఉన్నట్లు, వారు ఎన్నో కచేరీలు చేశారని చాలా వివరంగా వ్యాఖ్యాత గారు వివరించారండి. ఈ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కూడా ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అలాగే ఈ రోజు గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన రోజు గురించి కూడా చక్కటి విషయాలు తెలియజేస్తూ, చివరిలో గుప్పెడి మనసు మూవీలోని మౌనమే నీ భాష ఓ మోగ మనస అన్న పాటను వినిపించి కార్యక్రమానికి హైలైట్ అనిపించారు. ఈ సందర్భంగా ఈ రోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీరు, మేము కార్యక్రమం గురించి ఈ రోజు 2-3 సార్లు మీరు మేముకు సంబంధించిన ప్రోమో వినిపించి శ్రోతలను అప్రమత్తం చేస్తున్నారు, ధన్యవాదాలు సార్. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ గుర్రం చంద్రశేఖర్ గారికి, అలాగే సాంకేతిక విభాగం అధికారులకు, పరిపాలనా విభాగం అధికారులకు, వ్యాఖ్యాతలకు, ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు సార్.
1: చాలా సంతోషం అండి. నాగనాథ్ గుప్తా గారు న్యూ ఎంజిఓస్ కాలనీ నుండి రాశారండి, అండ్ వీరు నిజామాబాద్ జిల్లా నుంచి రాశారండి, నిజామాబాద్ నుంచే రాశారు. చాలా దూరం అండి, కర్నూలు నుంచి మనం చూసుకుంటే దగ్గర 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరి సుదూరమైన ప్రాంతం నుంచి వీరు మన కార్యక్రమాలు వింటూ మన కార్యక్రమాలపై ఈ స్పందన చాలా అమోఘంగా తెలియజేశారండి. ఎందుకంటే భక్తిరంజన్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, తర్వాత పి సుశీల గారు ఆలపించిన

0: గీతాలు విని తరించామని రాశారు. నిజంగా ఈ యొక్క భక్తి రంజని కార్యక్రమానికి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు, పి సుశీల గారు వీరి పాటలు ఎప్పటికీ కూడా ఒక కళాఖండాలుగానే మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే గాత్రాల మంచి సాహిత్యంతో ఆ యొక్క దేవునికి సంబంధించిన సాహిత్యము, ఆ యొక్క స్థల పురాణము, ఆ యొక్క దైవ వైభవం గురించి వీరు పాడిన పాటల గురించి మనము విన్నప్పుడు నిజంగా మనకు మనమే మనం మర్చిపోతూ ఉంటామండి. నిజంగా అండి, మరి పత్రికా సమాచారం ద్వారా ఇది మనం తెలియజేశామండి. నిజంగా మహానంది పుణ్యక్షేత్రం అనేది ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. మహానంది పుణ్యక్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు ఆ ప్రాంతము, ఆ మహానంది చుట్టుపక్కల నంద్యాల నుంచి ఆలగడ్డ వరకు మనకు నీళ్లు అందుతున్నాయంటే ఆ మహానంది నుంచి అందుతున్నాయి. ఆ దేవదేవుడు ఎక్కడి నుంచి ఆ నీళ్లు వస్తున్నాయో తెలియదు, కానీ బసవన్న నోరు తెరిచిన రూపం కనపడుతుంది మనకు కొలంలో. ఆ కోనేటిలోకి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఈ రోజు వరకు మన శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఎంతో మంది దీని మీద పరిశోధన చేశారు, కానీ ఎక్కడి నుంచి ఆ నీరు వస్తుందో, ఆ నీరు కూడా ధారాళంగా వస్తూ ఉంటుంది. అంటే ఒక జిల్లాకు సరిపడా నీరు మనకు అందుతా ఉంది అంటే దేవుని ఆశీస్సులు మన కర్నూలు జిల్లా మీద ఎంతో ఉన్నాయని చెప్పుకోవచ్చండి. అటువంటి పుణ్యక్షేత్రాన్ని భక్తులు తండోపతండాలుగా రావడం అనేది ఒక చిన్న విషయమేనండి. ఎందుకంటే ఉపదేవుణ్ణి క్షణము చూసినా గానీ చాలా సంతోషం అనిపిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రానికి మనం వెళ్తే మనకు కూడా ఎంతో పుణ్యం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నామండి. ఇకపోతే సుభాషితాలు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేయమని తెలియజేశారండి. నిజంగా మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎందుకంటే పద్యము యొక్క తాత్పర్యము అర్థమయ్యే రీతిలో వీరు వివరించారని చెప్పి తెలియజేశారు. మరి ఖచ్చితంగా మీ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తామండి. మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జయంతి సందర్భంగా, అలాగే జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్నో విషయాలు తెలియజేశారు అని చెప్పి తెలియజేశారండి. మరి అంటే ఇంత శ్రద్ధగా మీరు మా ఆకాశవాణి కేంద్రాన్ని వింటున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇకపోతే వీరు ఒక చక్కని విషయాన్ని కూడా ప్రస్తావించారండి. మీరు మేము కార్యక్రమం గురించి ఈరోజు 2-3 సార్లు మీరు మేముకు సంబంధించిన ప్రోమో వినిపించి శ్రోతలను అప్రమత్తం చేస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఎందుకంటే రేడియోని చక్కగా వింటున్నారు అనే దానికి ఇదే సాక్ష్యంగా మనం భావించవచ్చండి. వ్యాఖ్యాతలకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అంటూ వీరు ముగిచ్చారండి. మరి వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి ఉత్తరం రాసినందుకు వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రంగనాథ, విశ్రాంత వృక్ష శాస్త్ర ఉపన్యాసకులు కర్నూలు నుండి మరి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు. ఆర్య, జులై 1న కాంతిరేఖలలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అక్తర్ బాను గారు కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవాన్ని సమగ్రంగా సోదాహరణంగా తెలియజేశారు. వారికి మనఃపూర్వక అభినందనలు. చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్సులతో అభిమాన శ్రోత అంటూ చాలా చక్కటి ఉత్తరాన్ని అందజేశారండి.
0: మరి మీరు కూడా అండి. డాక్టర్ రంగనాథ్ గారు విశ్రాంత వృక్ష శాస్త్ర ఉపన్యాసకులు, కర్నూలు నుండే అండి వీరు. వీరు వచ్చేసి జులై 1వ తారీఖున ప్రసారం చేసిన కాంతిరేఖల కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఏర్పడి 168 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ అక్తర్ బాను గారి ప్రసంగము చాలా బాగుందని చెప్పి రాశారండి. డాక్టర్ అక్తర్ బాను గారి ప్రసంగం చాలా బాగుందని రాశారు. మంచి కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవాన్ని సమగ్రంగా సోదారంగా తెలియజేశారని చెప్పి రాశారండి. నిజంగా కర్నూలు జిల్లా సంస్కృతి వైభవాన్ని విశిష్టతను కూడుకునిందండి. ఈ కర్నూలు జిల్లాలోనే ఆ రోజుల్లో ఇక్కడ నుంచే తెర్నేకల్లు ముట్టడి, అంటే స్వాతంత్ర ఉద్యమంలో ముందుగా ఇక్కడ నుంచే తెర్నేకల్లు ముట్టడి నుంచే మొదలైందండి. తెర్నేకల్లు బావిలో చాలా మంది మన భారతీయుల్ని వేసి అక్కడ చంపేయడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన విప్లవమే మన భారతదేశం అంతా స్ప్రెడ్ అయిందని కూడా చెప్తా ఉంటారండి. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు మనకు వేలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, రేనాటి సూర్యచంద్రులు అంటారండి వీళ్ళని, వీరి గురించి కూడా చాలా గొప్పగా, అలాగే చివరి నవాబు, కర్నూలు చివరి నవాబు రసూల్ ఖాన్, వీరి గురించి కూడా మనము ఎంతో తెలుసుకోవాల్సి ఉంటుందండి. మరి మంచి ఉత్తరం రాసినందుకు శ్రీ డాక్టర్ రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: అలాగే సార్, కాకుండా మరొక శ్రోత వచ్చేసి నంద్యాల జిల్లా ఆత్మకూరు ఎంకే భారతి హెరాల్డ్ గారు మరి యొక్క స్పందన మనకు వాట్సాప్ ద్వారా అందజేయడం జరిగిందండి. మాట్లాడే గడియారం రేడియోకి అభినందనలు. ఆకాశవాణి సిబ్బందికి నమస్కారాలండి. 1వ తేదీ ఉదయం సూక్తి సుధాకర్

0: కార్యక్రమంలో హయగ్రీవాచారి గారి సూక్తులు, కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి అక్తర్ బాను గారి ప్రసంగం, నేటి వార్తలు, చారిత్రక అంశాలు బాగున్నాయండి. రెండవ తేదీన మహిళల ఆత్మరక్షణకు తైక్వాండో విద్య గురించి ఊర్మిళా గారి పరిచయం సూపర్ అండి. ఇక మూడవ తేదీ కాంతిరేఖలు కార్యక్రమంలో వనం మనం ప్రసంగం మేడం గారు చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు. చెట్టు ఎంత ఉపయోగమో అందరూ తెలుసుకుని పాటిస్తే ఊరంతా నందనమవుతుంది. నాలుగవ తేదీ ప్రసారంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొనజెట్టి రోషయ్య గారి జన్మదినం, మన జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జన్మదినం గురించి మంచి విషయాలు వివరించారు. మహిళా ప్రభా కార్యక్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను గురించి గంధం అరుణ గారు చక్కగా తెలియజేశారండి. ఇక ఐదవ తేదీ బైబిల్ నుండి మంచి సూక్తులు శ్రీ ప్రకాశం గారు తెలియజేశారు. ఆరవ తేదీ చరిత్రలో ఈ రోజు అంశాలు, నేటి పత్రిక వార్తలు బాగున్నాయి, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ క్లుప్తంగా అన్ని కార్యక్రమాల గురించి మరి యొక్క సందేశాన్ని మనకు అందజేశారు.
1: మరి ఎంకే భారతి గారు ఆత్మకూరు అంటే కర్నూలు జిల్లా లోనే, ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పొచ్చండి, ఆత్మకూరు నుంచి రాస్తా ఉన్నారు ఎంకే భారతి హెరాల్డ్ గారు. వీరు ఎప్పుడు కూడా వీరి ఉత్తరాల్లో మాట్లాడే గడియారం రేడియో అని అభినందనలు తెలుపుతూ రాస్తా ఉంటారండి. ముఖ్యంగా సూక్తి సుధ కార్యక్రమంలో హయగ్రీవాచారి గారి సూక్తులు చాలా బాగున్నాయి అని చెప్పి రాశారు. నిజంగా మన కర్నూలు జిల్లాలో దేవి హయగ్రీవాచార్యులు గారు ఒక సాహితీ వటవృక్షం అండి. మరి వీరు మన కేంద్రానికి వచ్చి మనకు, మన కేంద్రం శ్రోతల కొరకు సూక్తి సుధ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా మా కేంద్రానికి ఒక గొప్ప కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి. ఇక అంతేకాకుండా కర్నూలు జిల్లా సాంస్కృతిక వైభవం గురించి అక్తర్ బాను గారి ప్రసంగం ఇందాకనే తెలియజేశామండి, అది చాలా బాగుందని చెప్పి రాశారు. ఇకపోతే రెండో తేదీన మహిళల ఆత్మరక్షణకు తైక్వాండో విద్య గురించి ఊర్మిళా గారి పరిచయం చాలా బాగుందని చెప్పారు. నిజంగా మహిళల ఇటీవలి కాలంలో మహిళలు ఎంతో అప్రమత్తంగా ఉండాలా, ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికి అవసరము, మహిళ అబల కాదు సబల అని నిరూపించుకోవాలా, అందుకు మహిళ కాస్త శ్రమపడాలా, వంటింటికే పరిమితం కాకుండా మైదానానికి కూడా పరిమితం, మహిళ ఈరోజు మైదానంలో కూడా ఉండేటట్లు మహిళ తయారు కావాలని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక ఆత్మరక్షణ కోసము టైక్వాండో, కరాటా లాంటి ఈ విద్యలు నేర్చుకోవడం వల్ల మహిళలకు ఆత్మరక్షణ వారికి వారే కల్పించుకోవడం కాకుండా ఇతరులకు కూడా కల్పించవచ్చండి ఈ అనుకునే పరిస్థితుల్లో. అంతేకాకుండా వారు నిజంగా ఊర్మిళా గారు ఎంతో స్వచ్ఛందంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఈ శిక్షణ కూడా ఉచితంగా ఇస్తా ఉన్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఇక పోతే మనం మనం ప్రసంగం గురించి వీరు తెలియజేశారండి కాంతిరేఖల కార్యక్రమంలో. చెట్లు ఎంత ఉపయోగమో అందరికీ తెలుసు, అది తెలుసుకొని పాటిస్తే ఊరంతా నందనమవుతుంది అని చెప్పి తెలియజేశారండి భారతి హెరాల్డ్ గారు. నిజంగా అండి మీరు చెప్పింది కరెక్టే, ఎందుకంటే ఇది నిజంగా మీ ఊరికి సంబంధించిన ఉత్తరమే అయినట్లు ఉందండి. ఎందుకంటే మీ ఊరు నుంచే మనకు చెట్లు అనేవి మనకు బాగా కనపడతాయండి భారతి హెరాల్డ్ గారు. ఇటు ఆత్మకూరు నుంచి మొదలు పెట్టుకుని వెంకటాపురం, తర్వాత వెలుగోడు, దూర్నాల, శ్రీశైలం వరకు మంచి గాలి, మంచి నీరు, మంచి ప్రశాంతమైన వాతావరణము మీకు దేవుడిచ్చిన వరంలాగా మనం అనుకుంటున్నామండి. అంతేకాకుండా నాలుగో తారీఖు ప్రసారంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినము, అలాగే మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొంజేటి రోషయ్య గారి జన్మదినము. ఇక ఇక్కడ వచ్చేసి అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుందండి. అల్లూరి సీతారామరాజు గారు నిజంగా ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు అండి. అంటే ఏ మందుగుండు సామాగ్రి లేకుండా విలువిద్యతోనే, తన తెలివితేటలతోనే, మన్యంలోనే తను ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాడండి. ఇది నిజంగా ఒక గొప్ప విప్లవం అండి భారతదేశ చరిత్రలోనే. మన్యంలో ఈ రోజు కూడా మన్యంలో మనం తిరగడానికి, మన్యం ప్రాంతంలో పాడేరు ఆ ప్రాంతాల్లో మనం తిరగడానికి ఈ రోజు కూడా మనం భయపడతామండి. అలాంటిది ఆ రోజుల్లో వారు ఆ కారడవుల్లో జీవిస్తూ మరి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి స్వాతంత్రం కోసము వారి ప్రాణాలు కూడా ఒక తృణప్రాయంగా పెట్టిన వారండి వీరు. మరి వారి జన్మదినము మనం జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందండి. ఇక మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనజేటి రోషయ్య గారి జన్మదినం కూడా మీరు ప్రస్తావించారండి. ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో శ్రీ కొంజేటి రోషే గారు మనకు ముఖ్యమంత్రి వర్యులయ్యారండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు వారు అనుకోకుండా మరణించడము, ఆ తర్వాత కాంగ్రెస్ అత్యంత నైపుణ్యము, తర్వాత ఎన్నో సార్లు వీరు ఫైనాన్స్ మినిస్టర్ గా మనకు పనిచేసిన అనుభవము, అలాగే ఎన్నో శాఖలు వీరిని వరించాయండి.

0: ఏ రోజు కూడా నాకు ఇది కావాలని అడిగిన వారు రోషే గారు. అలాంటి రోషే గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినాక ఏ పదవి కూడా అతను ఆశించలేదండి. అన్ని పదవులు అతన్ని వరించుకుంటూ వచ్చాయి. ఒక ముఖ్యమంత్రి పదవి అయిపోయినాక కూడా, అంటే అనుకోని పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆ ముఖ్యమంత్రి పదవి అయిపోయినాక కూడా అతను మద్రాస్ కి, అంటే ఇప్పుడున్న తమిళనాడుకి అతను గవర్నర్ గా కూడా వెళ్లడం జరిగింది, ఎన్నిక కావడం జరిగింది. కొద్దిమందికి ఈ జీవితంలో అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయండి. వాటిలో కొంజేటి రోషే గారు చాలా ధన్యులు. అనుకోకుండానే ఎన్నో మంత్రి పదవులు, ముఖ్యమంత్రి తర్వాత గవర్నర్ ఇలాంటి పదవులు వీరు ఎన్నో చూశారండి. మరి ఇకపోతే జాతీయ రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జన్మదినం గురించి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. అది ఇందాక కూడా తెలియజేశానండి. పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాను, జాతీయ పతాకాన్ని ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే రూపొందించడం, ఇంకా ఈరోజు కూడా ఆ జాతీయ జెండాకు మనం ఇచ్చే గౌరవం ఎంత అంటే, గురువు తల్లిదండ్రులు తర్వాత వీరికన్నా ముఖ్యము దేశమే అండి. ఆ దేశానికి మనము ఇస్తున్న గౌరవము ఈ జాతీయ జెండాలో మనకు కనపడుతుందండి. ప్రతి ఒక్క సందర్భంలో మనము జాతీయ జెండాను ఎవ్వరు కూడా ఈ రోజు వరకు విమర్శించలేని విధంగా వీరు ఈ జాతీయ జెండాను నిలిచిపోవడం మన తెలుగువారి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. మరి కాకపోతే బైబుల్ నుండి ప్రకాశం గారి సూక్తులు, నిజంగా ఇది ఎవరు ప్రస్తావించలేదండి, ప్రకాశం గారి సూక్తులు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. మరి మంచి ఉత్తరం రాసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ రాధ మున్నా ఏలూరు సార్. మీరు వారి యొక్క స్పందన చాలా చక్కగా మనకు తెలియజేశారండి. మీరు మేము శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి కర్నూలు కేంద్రం వారికి ధన్యవాదాలండి. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సంచాలకులకు సిబ్బందికి మన నమస్కారాలండి. 3వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రసారమైన నిర్దోషి నాటిక విన్నామండి. ఈ నాటిక మాకెంతగానో నచ్చింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. నాటిక రచించిన శ్రీ ఆంజనేయులు గారికి, నిర్వహించిన శ్రీ కోకా సంజీవరావు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలండి. ఇదే రోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో పి సుశీల బృందం వినిపించిన అమ్మవారి మీద భక్తి గీతాలు విని తరించామండి. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటూ చాలా క్లుప్తంగా అందంగా పంపించారు వారి యొక్క స్పందనని.
0: చాలా సంతోషమండి. ఏలూరు నిజంగా ఇక్కడ నుంచి చూస్తే ఒక 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి. వీరు కూడా మన కార్యక్రమాలు వింటూ మన కార్యక్రమాలపై స్పందన తెలియజేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనం ప్రసారం చేసిన నిర్దోషి నాటక విన్నాము అని చెప్పి రాశారు. ఆ నాటక వినడమే కాకుండా ఆ నాటకం మాకు ఎంతగానో నచ్చింది. పాల్గొన్న కళాకారుల గురించి కూడా వీరు తెలియజేశారండి. నాటక రచించిన శ్రీ ఆంజనేయులు గారు, అలాగే నిర్వహించిన శ్రీ కోకా సంజీవరావు గారు, వీరి గురించి కూడా, అంటే నాటక చివరిన మనము ఒక 5-6 సెకండ్లలో మనం చదివే పేర్లండి, ఇవి గుర్తుపెట్టుకొని రాశారంటే నిజంగా వీరు ఎంత శ్రద్ధగా మన ఆకాశవాణి కర్నూల్ ఆకాశవాణి వింటున్నారో అర్థమవుతా ఉందండి. ఇక భక్తిరంజన్ కార్యక్రమం గురించి వీరు ప్రత్యేకించి రాశారండి. పి సుశీల గారి బృందం ఆలపించిన అమ్మవారి భక్తి గీతాలు విని తరించామని రాశారు. నిజంగా ఉదయాన్నే ఈ భక్తిరంజని వింటే మా జీవితాల్లో కూడా ఎంతో ఉల్లాసంగా, ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉంటుందండి. మరి మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మరొక శ్రోత దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. మరొక శ్రోత వచ్చేసి మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా వీరంతా వారి గ్రామ ప్రజలతో సహా వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. 3వ తేదీ రాత్రి 8 గంటలకు జానపద సంగీతంలో వినిపించిన జానపద గీతాలు చాలా బాగున్నాయండి. అదే రోజు ఏకచిత్ర గానం శీర్షికన ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు విన్నాం, చాలా బాగున్నాయండి. అదే రోజు 10:30 అలనాటి మధుర గీతాలు కూడా విన్నాం, చాలా చాలా బాగున్నాయి. మాది ఒక చిన్న కోరిక సార్, గతంలో మాదిరిగా 12:40 హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాన్ని పునఃప్రసారం చెయ్యండి ప్లీజ్ అంటూ వారి యొక్క రిక్వెస్ట్ ను తెలియజేస్తున్నారు.
0: చాలా సంతోషం అండి. మూసాపేట నరేష్ గారు, మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి రాస్తా ఉంటారండి నరేష్ గారు. నరేష్ గారు మరి వారి కుటుంబ సభ్యులు మర్సి, విజయ, రోజా వాళ్ళ కుటుంబ సభ్యులందరి గురించి కూడా వీరు అందరి తరఫున వీరు ఉత్తరం రాశారండి. వీరు వచ్చేసి ముఖ్యంగా జానపద సంగీతం చాలా బాగున్నాయి, ఏకచిత్ర గానము చాలా బాగుంది, ఇక అలనాటి మధుర గీతాలు చాలా బాగున్నాయి అని చెప్పి ఇక మన కర్నూలు ఆకాశవాణి కేంద్రం నుంచి అన్ని కార్యక్రమాలు

0: బాగుంటున్నాయని చెప్పి రాస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నారండి. ఇక వీరు చిన్న మనవి కూడా చేశారండి, ఈ దయచేసి మా యొక్క నియమావళిని కూడా మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి శ్రీ నరేష్ గారు. ఎందుకంటే గతంలో 12:40 హలో కర్నూలు ఎఫ్ఎం ఉండేదండి, అది ఈ రాష్ట్రం విడిపోయినాక హైదరాబాద్ విజయవాడ ఇలా క్లస్టర్లుగా ఫామ్ అయినప్పుడు మరి మనము ఈ కర్నూలు జిల్లా వచ్చేసి విజయవాడ క్లస్టర్ గ్రూప్ లో ఉందండి. మరి విజయవాడ క్లస్టర్ గ్రూప్ మన పై అధికారులు ఒక నియమావళిని మనకు సూచించారండి, ఆ నియమావళిని మనం పాటించాలి తప్ప మనము చెప్పాము పై అధికారుల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము దీన్ని, వారు కూడా మనము ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, త్వరపడి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అని చెప్పి తెలియజేశారండి. ఏదైనప్పటికీ ఒక మంచి కోరిక వినమ్రంగా కోరుకున్నందుకు మేము కూడా అంతే వినమ్రంగా మీకు సమాధానము తెలియజేశామని ఆశిస్తూ ఇక మంచి ఉత్తరం రాష్ట్రందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మూసాపేట నరేష్ గారు ధన్యవాదాలండి. ఇక మరొక శ్రోత దగ్గరకండి.
1: తప్పకుండా సార్, మరొక శ్రోత వచ్చేసి కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగిందండి. గుడ్ మార్నింగ్. ఈనాటి మార్నింగ్ అభిరుచిలో ఉన్నటువంటి వ్యాఖ్యాత ఎవరో కానీ వినిపించిన వారే వినిపించడం, 1 అవర్లో 3-4 పాటలు మినహా ఏ ఒక్క పాట కూడా సరిగా లేదు, మేడంకి ఇష్టమైన పాటలే వేస్తున్నారు అని అనుకుంటా, ఈ ఒక్క మేడమే ఇలా చేస్తుంది, వేరే ఏ మేడము చెయ్యదు.
0: నిజంగా మీరు చెప్పిన దానికి వాస్తవం అయి ఉండొచ్చండి. ఒకరికి నచ్చిన పాట ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు, నాకు నచ్చిన పాట మీకు నచ్చకపోయి ఉండొచ్చు, మీకు నచ్చిన పాట ఇంకొకరికి నచ్చకపోయి ఉండొచ్చు. అయితే మా యొక్క వ్యాఖ్యాతలో ఏం చేస్తారంటే మీరు రాసిన ఉత్తరాలనే ఖచ్చితంగా ఫాలో అవుతారండి. శ్రోతలు కోరుకున్న ఉత్తరాల ద్వారా మీరు కోరుకున్న రీతిగా మేము ప్రసారం చేస్తున్నామండి. ఇది మా వ్యాఖ్యాతలు తప్ప ఎటువంటిది కాదండి, ఇది గమనించుకోగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరుని కూడా మనము ప్రతి ఒక్కరి ఉత్తరం చదవాలని ఉంటుంది, కానీ మనకు వచ్చే ఉత్తరాలు 3,000 to 4,000 ఉత్తరాలు రోజుకు వస్తూ ఉన్నాయండి. మరి ఈ సందర్భంలో మీరు ఎంతమందికి న్యాయం చేయగలమో మీరే చెప్పాలండి. దయచేసి మా యొక్క సిబ్బందిని మాత్రము మీరు తప్పు పట్టకండి. ఇక మీ యొక్క శ్రోతలు రాసే ఉత్తరాలు అన్నీ కూడా మేము ఖచ్చితంగా క్లుప్తంగా పరిశీలించి ఈ పాటలు వేస్తా ఉన్నామండి. అంటే విభిన్నమైన అభిరుచులు గల వ్యక్తుల కలయిక ఈ ఉత్తరాల కార్యక్రమం అండి. ఈ అభిరుచి అనేది విభిన్నమైన అభిరుచులు కలిగిన కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యాత ఒక అనౌన్సర్ మైక్రోఫోన్ ముందర అందరికీ న్యాయం చేసేటట్లు చూస్తారండి. ఏదైనప్పటికీ మంచి ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రోత దగ్గరికి
1: మరొక శ్రోత వచ్చేసి కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ అండి. వీరు ఈ యొక్క స్పందన ఈ విధంగా అందజేయడం జరిగింది. 30వ తేదీ మంగళవారం ఉదయం 6:10 భక్తిరంజనిలో రాముడు లోకాభిరాముడు కొనసాగిన గీతం మాకెంతగానో నచ్చిందండి, వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ కేంద్రం నుండి ప్రసారమైన గాలివాన నాటిక విన్నామండి, చాలా బాగుంది. కడలి దాటిన కెరటం నాటిక విన్నాము, చాలా బాగుంది. పాత్రధారుడు పాత్రకు జీవం పోసి నటించారండి, చాలా బాగుంది. కవి సంగమం విన్నాం, చాలా చక్కటి విశ్లేషణాత్మకంగా ఉన్న కవితలు వినిపించారు. వినిపించిన మీకు దర్శకులకు సిబ్బందికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇక 2వ తేదీ గురువారం ఉదయం 6:10 భక్తిరంజనిలో పి సుశీల గారు పాడిన భక్తి గీతాలు విన్నాం, చాలా చాలా బాగున్నాయి. ఇక 3వ తేదీ శుక్రవారం సాయంత్రం 7:00 కుటుంబ సంక్షేమ గీతాలు చాలా బాగున్నాయి అంటూ కొన్ని అంశాల మీద క్లుప్తంగా వారి యొక్క స్పందన మనకు అందజేయడం జరిగింది సార్.
0: నిజంగా అండి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మనకు ఉత్తరాలు వస్తున్నాయి. అది కూడా ఆ ప్రకాష్ గారు, అంటే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ గారు, శ్యామల ప్రకాష్ గారు, వీరందరూ కూడా మనకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. వీరికి ముఖ్యంగా భక్తిరంజన కార్యక్రమం నిజంగా బాగా నచ్చుతుంది. అలాగే నిజంగా చెప్పాలంటే అండి, ప్రతి ఒక్క ఉత్తరంలోనూ కుటుంబ సంక్షేమ గీతానికి వీరు చాలా అభిమానులండి. అంటే ప్రతి ఒక్క ఉత్తరంలో వీరు కుటుంబ సంక్షేమ గీతం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మరి ఈ ఉత్తరంలో కూడా వీరు ప్రస్తావించారు, చాలా సంతోషము. అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అంటూ తెలియజేసుకున్నారండి. మంచి ఉత్తరం రాసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక శ్రో దగ్గరికి వెళ్దామండి.
1: తప్పకుండా సార్. నంద్యాల జిల్లా భానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు వారి యొక్క స్పందన మనకు అందచేయడం జరిగింది. మీరు మేము ఉత్తరాల కార్యక్రమానికి శుభ సాయంత్రం అండి. 26వ తేదీ ఉదయం భక్తిరంజనంలో జానీబాబా పాడిన నాతియా కలం చాలా బాగుందండి, వారికి ధన్యవాదాలు తెలియజేయగలరు. ఆ తర్వాత సలీం బాషా గారి సూక్తులు కనువిప్పుగా ఉన్నాయండి, ప్రతిరోజు సూక్తులు మంచి చాలా మంచి మంచివి అందిస్తున్నారు.

0: ధన్యవాదాలు. ఆ తర్వాత అనంతరం పొలం పనుల కార్యక్రమంలో రైతన్నకు అదుపు పొదుపు నీటిని గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, వారికి అభినందనలు. ఆ తర్వాత మొహరం ప్రాముఖ్యత గురించి ముంతాజ్ బేగం గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, వారికి ఖుదాఫీస్. ఇన్ని మంచి కార్యక్రమాలు అందిస్తున్న మన కర్నూలు ఎఫ్ఎం బృందానికి మొహరం శుభాకాంక్షలు అంటూ గత వారంలో
1: ఇక ఎఫ్ఎం సర్దార్ గారు ఒక పాత శ్రోత అండి, మన అభిమాన శ్రోత కూడా, మన మంచి రేడియో శబ్దమిత్రుడు. మంచి ఉత్తరం రాసినందుకు శ్రీ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ఈరోజు మరొక శ్రోత కూడా ఉన్నారండి, చివరి శ్రోత, మరి వారిని కూడా.
0: కర్నూలు రేడియో స్టేషన్ డైరెక్టర్ సర్ గుర్రం చంద్రశేఖర్ మరియు రేడియో స్టేషన్ సిబ్బందికి అందరికీ నమస్కారాలండి. అయ్యా, తమరు ప్రసారం చేస్తున్న భక్తిరంజని మరియు సూక్తి రత్నావళి కార్యక్రమాలు చాలా బాగున్నాయండి. అలాగే సూక్తి రత్నావళి బుధవారం డివి హయగ్రీవాచార్యులు సూక్తి రత్నావళిలో చాలా బాగుంది. గురువారం భక్తిరంజనిలో పి సుశీల ఆలపించిన భక్తి పాటలు మరియు సూక్తి సుధలో జి నరేంద్ర గారి సూక్తి సుధ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఆరవ తేదీ సోమవారం భక్తిరంజని కార్యక్రమంలో డాక్టర్ బాలమురళీకృష్ణ పి సుశీల గానం చేసిన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి సుధలో డాక్టర్ సిహెచ్ వెంకట రాజారెడ్డి గారు చెబుతున్న సూక్తి సుధ చాలా బాగుంది. ఇట్లు మద్దయ్య చిత్తారి విధి కర్నూలు అంటూ శ్రోత మనకు స్పందన తెలియజేశారండి.
1: ఇక మీరే అండి మద్దయ్య గారు చివరి శ్రోత, మీరు మేము కార్యక్రమానికి. మీరు వచ్చేసి మన కర్నూలులోనే చిత్తారి విధి నుంచి మమ్మల్ని ప్రతి వారం పలకరిస్తా ఉన్నారండి. ఇక దేవి హయగ్రీవాచార్యులు గారి సూక్తుల గురించి మీరు రాశారండి. ఈ ఒక సాహితీ వటవృక్షం నుంచి వెలువడిన సూక్తులు నిజంగా చాలా బాగుంటాయి అండి. అలాగే వెంకటరాజారెడ్డి గారి సూక్తుల గురించి కూడా మీరు తెలియజేసిన తీరు చాలా అద్భుతము. ఇకపోతే భక్తిరంజని గురించి మీరు ప్రత్యేకించి రాశారండి. భక్తిరంజన్ లో భక్తి గీతాలు, ముఖ్యంగా పి సుశీల బాలమురళీకృష్ణ వారు ఆలపించిన ఆ భక్తి గీతాలు చాలా బాగున్నాయని చెప్పి రాశారు. మంచి ఉత్తరం రాసినందుకు శ్రీ మద్దయ్య గారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మున్ముందు కూడా మంచి ఈ కార్యక్రమాలు ప్రసారం చేస్తామని తెలియజేసుకుంటూ శ్రోతలందరికీ కూడా, మరి మీరు మేము ఉత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న శ్రోతలందరికీ కూడా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా కార్యక్రమ ఇబ్బందికి మా వ్యాఖ్యాతలందరికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యాఖ్యాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మేము కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: మీరింతవరకు మీరు మేము ఉత్తరాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు సినీ గీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 6:25 అభిరుచి, శ్రోతలు ఉత్తరాలు కోరిన సినీ గీతాలు ఉంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పాలిచ్చే పశువుల్లో పొదుగు వాపు వ్యాధి ఈఎంసీ గురించి పశు వైద్యులు డాక్టర్ బి శంషాద్ బేగం గారి ప్రసంగం ఉంటుంది. ఇక సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, జానపద గీతాలు, మార్కెట్ ధరల వివరాలు మొదలైనవి వింటారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 తుంగభద్ర కథలు కార్యక్రమంలో డాక్టర్ బివి స్వరూప సిన్హా గారి నిజాయితీ కథానిక ప్రసారమవుతుంది. అనంతరం 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలుంటాయి. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక ఈరోజు రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలుంటాయి. 11:00 హిందీలో. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారంలోని కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. ఇక వివరాలు. రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి 19వ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 ప్రాజెక్టులకు సంబంధించి 9076.11 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో పెరిగే ఇథనాల్ డిమాండ్ను అందిపుచ్చుకోవాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెంచితే మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. పెట్రోల్ డీజిల్లో మిక్స్ చేసేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని, మిథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇథనాల్కు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం విమానాశ్రయం 100% పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన నెల రోజులుగా తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తుది పరిశీలన కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని చెప్పారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మితమైన ఈ నూతన విమానాశ్రయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తయిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జీఎంఆర్ సంస్థ కలిసి దీన్ని నిర్దేశించిన గడువు కంటే ముందుగానే పూర్తి చేశాయని తెలిపారు. చేప ఆకృతిలో టెర్మినల్ను నిర్మించామని, స్థానిక సంస్కృతి సైతం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ను సుందరీకరించామని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే తేదీని ఖరారు చేసుకుని ఆయన చేతుల మీదుగా త్వరలో విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. పిఎం గారు డేట్ ఇచ్చిన వెంటనే ఇనాగ్రేషన్ నుంచి ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి మనం పూర్తిగా మనం షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ని
0: సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అద్భుత కళల వెనుక లక్షల మంది కళాకారుల కృషి ఉందని, కేవలం వస్తువుల తయారీ మాత్రమే కాకుండా ఆ వారసత్వాన్ని వారు సజీవంగా ఉంచుతున్నారని కొనియాడారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవానికి ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మొదలైనవి మన సంస్కృతిని చాటి చెబుతున్నాయని చెప్పారు. హస్తకళారూపాలు ప్రపంచానికి చేరాలంటే ఆన్లైన్ మార్కెటింగ్ అవసరమన్నారు. రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారని, అనారోగ్య సమస్యల నుంచి వారిని కాపాడాలని, అందుకు కళాకారులందరికీ హెల్త్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలి అంటే హస్తకళను, చేనేతను కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి, మచిలీపట్నం కలంకారీ, బొబ్బిలి వీణ, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది కళాకారులు, హస్తకళ క్లస్టర్స్ చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతులతో పాటు 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు 150 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చేవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: మీదుగా ఈ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను ఈరోజు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి జలవనరుల శాఖ అత్యంత కీలకమన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో 18,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలుగా మిగిలిపోయాయని చెప్పారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతోందన్నారు. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోందని పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్తో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఈరోజు ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ ఆ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని చెప్పారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో దీన్ని అమలు చేయగా 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్టు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఎటువంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియకు సంబంధించిన విధుల్లో నిమగ్నమై ఉన్నారని తెలియజేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఈరోజు పర్యటించిన ఆయన కృష్ణానగర్ 141వ పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని, ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతోందని వివేక్ యాదవ్ తెలియజేస్తూ,
1: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సజావుగా జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది, 62% కంప్లీట్ చేయగలిగాము. వెల్ విద్ ఇన్ టైమ్ కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్ కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళు తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ బిఎల్ఓ ఒక ఈసీఐ నెట్ యాప్ లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ బిఎల్ఓ ని కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కెంజారపు అచ్చెన్నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల పరిస్థితి, కొనుగోళ్ల పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఈ సందర్భంగా చర్చించారు. ఈ నెల 9వ తేదీన టొబాకో బోర్డు కేంద్ర సంయుక్త కార్యదర్శి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో రైతులు, పొగాకు కొనుగోలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎక్కువ తిరస్కరణ నమోదవుతున్న ఆక్షన్ ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో పాటు టొబాకో బోర్డు అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేలా పారిశ్రామికీకరణ జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగాలంటే చేనేత హస్తకళలను కాపాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: నుండి 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆకాష్ బృందమాలపించిన భక్తి గీతాలుంటాయి. 6:30 సూక్త సుధ కార్యక్రమంలో డాక్టర్ దీవి హయగ్రీవాచార్యులు గారి సూక్తులు వింటారు. ఇక 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం ఉంటుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం వృత్తి ప్రవృత్తి ఫుట్బాల్ శిక్షకులు శ్రీ మహబూబ్ సాహెబ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం చరిత్రలో ఆరోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 అభిరుచి, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాల కార్యక్రమం, 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనే కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం మరి కార్యక్రమాలు ఉంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం మరి కార్యక్రమాలు తిరిగి ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 నుండి రేపు సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 ఆడపిల్ల మజాక నాటిక ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలుంటాయి. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:20 ప్రసార వివరాలు, 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు రాత్రి 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో భాగంగా పాడి పశువుల్లో మెటబాలిక్ వ్యాధి గురించి పశు వైద్యులు డాక్టర్ ఎస్ గౌసియా బేగం గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం జానపద గీతాలు, మార్కెట్ ధరల వివరాలు తెలుసుకుంటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 కవి సంగమం, శ్రీ ఎల్ఎన్ నీలకంఠమాచార్య గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇక యథావిధిగా 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానంలో బృందావనం చిత్రం నుంచి పాటలుంటాయి. ఇక ఎప్పటిలాగే 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీకి

మీరింతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా ప్రేమికుల రోజు చిత్రం నుండి ఉన్నికృష్ణను ఆలపించిన గీతం ఏఆర్ రెహమాన్ సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ శాంతినగర్ నుండి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి, సమ్రీన్, ఉమే సల్మా, లుబాన్, అహిల్, షహాన్, ముజామిల్, గోరా వారి మిత్రులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణ్, కీర్తన, మహిమ, ఆరాధ్య వారి కుటుంబ సభ్యులంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట.

మండలం ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి సందీప్ ప్రదీప్ ప్రవీణ్ నవీన్ రాహుల్ డేవిడ్ విన్నీ ఆనందమ్మ చిన్నారి కళ్యాణ్ కీర్తన మహిమ ఆరాధ్య వారి కుటుంబ సభ్యులు అంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట

మనసిర్మ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లొంభిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, అధీర, త్రివర్ణ, గౌతమ్ కోరుతున్నారు వీరందరి కోసం పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: బహుదూరపు బాటసారి చిత్రం నుంచి పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

హరిహర మండల

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత ఒక లైలా కోసం చిత్రం కోసం అద్నన్ సామి రమ్య బెహ్రా ఆలపించిన గీతం ఇది. అను ప్రుబెన్ స్వరకల్పనలో పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సి, శ్యామ్, వెంకటేష్, బాబు అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట

అభిరుచిలో తర్వాత సుందరకాండ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కరీంనగర్ జిల్లా మనగుర్తు నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ, అభినయ్ సాయి కిరణ్, వెంకటేశ్వర్లు నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, పెరుగు కుమరయ్య, శ్రీనివాస్, ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపభూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, ప్రమోద్, విజయరాణి, జోగి, నర్సయ్య, లక్ష్మి, సురేష్ వారి బంధుమిత్రులు అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాఠం.

0: పెనాలి ఇంకా ఇంకా.
1: అభిరుచి కార్యక్రమంలో చివరిగా మౌనమేలను ఈ చిత్రం కోసం రమణ గూగుల ప్రియ ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొడతల నుండి కనుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ వారి కుటుంబ సభ్యులు, అలాగే సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ వీరందరి కోసం ఈ పాట.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాళ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

0: పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षणा, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ధి చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.

0: 6300 हेक्टर हरित रिज दिल्ली का फेफड़ा बनकर दिल्ली के पर्यावरण की सुरक्षा करेगी। 1 करोड़ से अधिक देसी पौधे, 35 लाख से ज्यादा बड़े बड़े वृक्ष के पौधे और 65 लाख अन्य झाड़ियां, बांस और औषधीय रोपे लगाने का काम होगा।
1: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్య శాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్ గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

ఇవాల్టి కార్యక్రమంలో పాలిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి ఎంసింగ్ గురించి పశువేతిలో డాక్టర్ బి శంషాద్ బేగం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, జానపద గీతాలు, మార్కెట్ ధరల వివరాలు తెలుసుకుంటారు.

0: ముందుగా ప్రకటన.
1: క్యా కర రహా హై? ఇదర్ ఇదర్ ఇదర్ హమ్ బోల్ రహే హై తేరే బిజూ కా.
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ
2: पर हम तो सभी डाले हैं.
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
4: कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई बिक्री खरीद नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें. नाक मुंह को मास्क गमछे या कपड़े से ढक कर रखें. आंख कान नाक मुंह न छुएं. आपस में दो गज की दूरी बनाए रखें.
5: मास्क और दो गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है.
4: फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम दो गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन हार्वेस्टर थ्रेशर जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें. मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें. वाहनों बोरियों थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें. खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच. खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं. गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े. कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें. देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं. किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे आगे बढ़ पाएंगे. किसान सबल देश प्रबल.
0: कार्यक्रम इपड़ विनंदी पालिचे पशुओं पोदुगुवापु व्याधि ఎంసీ గురించి పశువైద్యులు డాక్టర్ బి శంషాద్ బేగం గారి ప్రసంగం.
6: రైతు సహోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ శంషాద్ బేగం. నేను సీతారామపురం గ్రామం బేతంచల్ల మండలం నందు పశువైద్యురాలిగా పనిచేస్తున్నాను. పాలిచ్చే పశువులలో వచ్చే పొదుగువాపు వ్యాధి మరియు నివారణ చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం. పాడి పరిశ్రమలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది పొదుగువాపు వ్యాధి. దీనిని మాస్టైటిస్ అని కూడా అంటాము. పొదుగువాపు వల్ల పాల దిగుబడి తగ్గిపోవడం మరియు చికిత్స కోసం అధికంగా ఖర్చు కావడం వలన ఈ పొదుగువాపు వ్యాధి డైరీ ఫారాలలో మరియు పాలిచ్చే పశువులు పెంచే రైతులకు సమస్యగా మారింది. పొదుగువాపు ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి మరియు నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు పితికిన తర్వాత పొదుగు రంధ్రాలు తెరిచి ఉంటాయి కొంచెం సేపు, ఒక 6-7 నిమిషాల వరకు. ఈ సమయంలో మనకు మట్టిలో కానీ పేడలో కానీ ఉండే స్టెఫైలోకోకస్ స్ట్రెప్టోకోకస్ క్లెప్షియల్లా లాంటి బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించినప్పుడు ఆ బ్యాక్టీరియా లోపల పొదుగులో వృద్ధి చెంది పొదుగువాపుని వచ్చేలా చేస్తుంది. పొదుగు

దాదాపును మనము లక్షణాలను బట్టి క్లినికల్ మాస్టైటిస్, సబ్ క్లినికల్ మాస్టైటిస్ అని అంటాము. క్లినికల్ మాస్టైటిస్లో మనకు లక్షణాలు చాలా క్షుణ్ణంగా కనిపిస్తాయి. పొదుగు వాచి ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, మనం ముట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది, పాలధారల్లో కొన్నిసార్లు పెరుగులాగా గడ్డలు రావడం, చీము పడడం, కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు, ఇలా ఉంటుంది. ఇది క్లినికల్ మాస్టైటిస్. పశువు కూడా జ్వరం వస్తుంది, పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. సబ్ క్లినికల్ మాస్టైటిస్కి వచ్చేసరికి ఇది క్లినికల్ మాస్టైటిస్ లాగా లక్షణాలు బయటికి కనిపించవు మనకు. పశువుకైతే పొదుగువాపు ఉంటుంది కానీ మనకు బయటికి కనిపించదు. ఇది కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ లాంటి లేదా సొమాటిక్ సెల్ కౌంట్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. పాల దిగుబడి మాత్రం తగ్గిపోతుంది. వ్యాధి తీవ్రతను బట్టి మనము పరక్యూట్ మాస్టైటిస్, అక్యూట్ మాస్టైటిస్, సబ్ అక్యూట్ మాస్టైటిస్, క్రానిక్ మాస్టైటిస్గా కూడా మనం పొదుగువాపుని చెప్పుకోవచ్చు. పరక్యూట్ మాస్టైటిస్ అంటే ఇది చాలా సడన్గా వచ్చేస్తుంది, తీవ్రంగా ఉంటుంది, చాలా ఎక్కువ తీవ్రతతో ఉంటుంది, జ్వరం ఉంటుంది, పశువులు చాలా నీరసించిపోతాయి, పొదుగు కూడా మనకు వాచి నొప్పిగా ఉంటుంది. అక్యూట్ మాస్టైటిస్, వ్యాధి తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది, పొదుగు వాపు ఉండి పాలల్లో కొంచెం తేడా మనం గమనించుకోవచ్చు. అలాగే సబ్ అక్యూట్ మాస్టైటిస్, ఇది చాలా లక్షణాలు తీవ్రత చాలా తక్కువతో ఉంటాయి, పాలల్లో తేడా కూడా కొంచెం గమనించుకోవచ్చు. ఇంకొచ్చేసరికి క్రానిక్ మాస్టైటిస్. క్రానిక్ మాస్టైటిస్ అంటే చాలా రోజుల నుంచి ఉంటుంది, ఇన్ఫెక్షను ఎక్కువ రోజులు ఉంటుంది, తగ్గిపోవడము మళ్ళీ మళ్ళీ రావడం వచ్చే ప్రమాదం ఉంటుంది. పొదుగు కొన్నిసార్లు గడ్డలుగా అయిపోయి ఏర్పడి పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు పొదుగు వాపు గురించి తెలుసుకుందాం కదా, చికిత్స గురించి తెలుసుకుందాం. ముందుగా మనము పొదుగువాపు సోకిన పశువును ఏ చనుల్లోంచి పొదుగువాపు ఉంటుందో దానిని 2 నుంచి 4 గంటలకు ఒకసారి పిండేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లోపల వృద్ధి చెందిన బ్యాక్టీరియా, బ్యాక్టీరియా వదిలిన టాక్సిన్లు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి, కాబట్టి కొంచెం తగ్గుతుంది. అలాగే పొదుగులోకి ఎక్కించే ఆయింట్మెంట్లు దొరుకుతాయి మనకు, ఇవి యాంటీబయాటిక్స్, క్లాక్ససిలిన్, అమోక్ససిలిన్, పొదుగులోకి ఎక్కించే యాంటీబయాటిక్స్, మామిడియము ఇలా పేర్లతో దొరుకుతాయి మనకు. ఇవి పొదుగులోకి ఎక్కించాలి ఉదయం సాయంత్రం కానీ, ఉదయం ఒక్క పూట కానీ, తీవ్రతను బట్టి మనం 3 రోజుల నుంచి 5 రోజుల వరకు ఎక్కించుకోవాలి. అలాగే కండరాలకు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడడము, ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి కండరాలకు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాడాలి. సెఫ్ట్రాయోక్సను ఇలాంటి యాంటీబయాటిక్స్ మనం 3 నుంచి 5 రోజులు వాడుకోవచ్చు. యాంటీబయాటిక్స్తో పాటు నొప్పిని తగ్గించే మందులు వాడాలి, మెలాక్సికాము, ఫ్లూనెక్సిన్, మెగ్లుడైన్ ఇలాంటి మందులు వాడుకోవాలి. అలాగే హిస్టానిల్ అని, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మందు, ఇది కూడా వాడుకోవచ్చు. వీటితో పాటు సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా మనము పశువుకి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఒకవేళ నీరసించి ఉంటే పశువుకు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం, నార్మల్ సెలైన్ లాంటి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం చేయాలి. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మనము అదనంగా ఇచ్చుకోవచ్చు. విటమిన్ ఇ, సెలీనియం లాంటివి ఇస్తే కొంచెం త్వరగా తగ్గుతుంది. అలాగే కొంచెం పొదుగు వెచ్చగా ఉన్నప్పుడు మనము ఏదైనా కాపరం పెట్టడం, వేడి కాపరం పెట్టడము, పొదుగుని మసాజ్ చేయడం, ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా మనకు ఈ పొదుగు వాపు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కంటే రాకుండా నివారించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పొదుగు వాపు వల్ల పాల దిగుబడి తగ్గిపోయి రైతు తీవ్రంగా నష్టపోతాడు కాబట్టి నివారణ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. నివారణ విషయంలో మనము పాలు పిండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలు పిండే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు శుభ్రంగా చేతులను కడుక్కోవాలి, గోళ్ళు లేకుండా నీట్గా కత్తిరించుకోవాలి, ఎందుకంటే గోళ్లలో ఉండే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అది పశువుకి సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే పొదుగును కూడా మంచి నీటితో శుభ్రపరిచి పొడి టవల్తో తుడవాలి, తుడిచి మనము పాలు పితకాలన్నమాట. తర్వాత ఫుల్ హ్యాండ్ మిల్కింగ్ అంటాం, అంటే పూర్తి చెయ్యి వాడి పాలు పితకాలి. ఇలా చేయడం వల్ల మనకు చను మొనల్లో డ్యామేజ్ జరగకుండా ఉంటుంది, అంటే గట్టిగా నొక్కినట్లు మన చేతి గోళ్ళతో గాయాలు కాకుండా ఉంటాయన్నమాట. తర్వాత ముందుగా ఆరోగ్యంగా ఉండే పశువులను పాలు పిండాలి. అనారోగ్య

అనారోగ్యమైన పశువులు, ఇలా పొదుగువాపు లాంటి వ్యాధి సోకిన పశువులను చివరిగా పిండాలన్నమాట పాలు. తర్వాత డిసిన్ఫెక్టెంట్ సొల్యూషన్తో మనము పొటాషియం పర్మాంగనేట్ అనే ఒక సొల్యూషన్ దొరుకుతుంది మనకు. ఇది క్రిస్టల్స్ ఉంటాయి, ఇవి నీటిలో వేసుకున్నట్లయితే మనకు గులాబీ రంగు నీళ్ళలాగా మారిపోతుంది. ఈ నీటితో మనము పొదుగును శుభ్రపరచుకోవచ్చు పాలు పితికే ముందు. తర్వాత వచ్చేసి తుడుచుకోవచ్చు. ముందు పాలను తీయాలి. ఎందుకని తీయాలంటే ముందు వచ్చే ధారల్లో ఏదన్నా తేడా ఉందా అని మనం చూసుకొని పాలు పిండుకోవచ్చు. కాబట్టి ముందు వచ్చే ధారలు మాత్రం మనం తీసేయాలి. తర్వాత పాలు పిండిన తర్వాత ఎలాంటి జాగ్రత్త

0: తర్వాత వచ్చేసి తుడుచుకోవచ్చు. ముందు పాలను తీయాలి. ఎందుకని తీయాలంటే ముందు వచ్చే ధారల్లో ఏదన్నా తేడా ఉందా అని మనం చూసుకొని పాలు పిండుకోవచ్చు. కాబట్టి ముందు వచ్చే ధారలు మాత్రం మనం తీసేయాలి. తర్వాత పాలు పిండిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. పాలు పిండిన తర్వాత పొవిడోన్ అయోడిన్ క్లోర్హెక్సిడిన్ లాంటి సొల్యూషన్లు ఒక ఏదన్నా చిన్న బాటిల్ లాంటి దాంట్లో వేసుకొని అన్ని చనులు ముంచాలి. ఇలా చేయడం వల్ల ఈ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అక్కడ ఉండే బ్యాక్టీరియాని చంపేస్తాయి, పొదుగువాపు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా మనకు రైతు సహోదరులు కానీ డైరీ ఫారాలు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ షెడ్డు పాకలు వీటిని ఎప్పటికప్పుడు, తర్వాత షెడ్లలో వేసిన పేడ ఎప్పటికప్పుడు తీసేయాలి. షెడ్డు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొని పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. గాలి వెలుతురు చక్కగా వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. మనము కొంతమంది ఎక్కువ పాలిచ్చే పశువులు మెయింటైన్ చేసేవాళ్ళు మెషిన్లు వాడుతుంటారు, అంటే పాలు పితికే మెషిన్లు వాడుతుంటారు. పాలు పితికే మెషిన్లు వాడే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న పశువులకు ముందు పితికి తర్వాత చివరిలో పొదుగువాపు ఉన్న పశువులను పితకాలి. ఈ కరెక్ట్ ప్రెషర్ అనేది యూజ్ చేయాలన్నమాట, వాడాలి. మిషన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కండిషన్గా ఉన్నాయా లేదా, ఆ వాక్యూమ్ ఉంటుంది, ఆ వాక్యూమ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన యాజమాన్య పద్ధతి ఏమంటే డ్రై కౌ థెరపీ అని అంటాము. డ్రై కౌ థెరపీ అంటే పశువులు మనకు పాలిచ్చే కాలం చివరిలో, అంటే పాలు ఎండిపోయే సమయానికి లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్స్, అంటే పొదుగులోకి ఎక్కించే యాంటీబయాటిక్స్ దొరుకుతాయి, అది ఎక్కించుకోవాలన్నమాట పాలు ఎండిపోయేటప్పుడు పొదుగులోకి. ఇలా చేయడం వల్ల నెక్స్ట్ ఈతకి పొదుగువాపు రాకుండా ఉంటుంది. ఇంకా పశు పోషణలకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సహోదరులు. సమతుల ఆహారాన్ని పెట్టడం, అంటే ఇప్పుడు పాలు పచ్చగడ్డి ఎండుగడ్డి దాణాతో పాటు ఎముకల పొడి వాడినట్లయితే పశువుకు కావలసిన విటమిన్లు మరియు ఖనిజ లవణాలు దొరుకుతాయి. అలాగే సెలీనియం విటమిన్ ఇ ఉండే మందులు కూడా మనకు దొరుకుతాయి బయట, ఇది కూడా వాడుకోవచ్చు. ఇవి వాడడం వల్ల మనకు పశువు యొక్క రోగ నిరోధక శక్తి పెరిగి పొదుగువాపు వ్యాధి రాకుండా ఉంటుంది, లోపల ఉండే పొదుగు టిష్యూ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు క్లినికల్ మాస్టైటిస్ అయితే మనకు కనిపిస్తుంది అనుకున్నాం కదా, సబ్ క్లినికల్ మాస్టైటిస్ ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఈ డైరీ ఫారాల్లో రెగ్యులర్గా, అంటే ప్రతి 3 నెలలకొకసారో 6 నెలలకొకసారో డైరీ ఫారం మెయింటైన్ చేసేవాళ్ళు పొదుగువాపు ఉందా ఏ పశువుకైనా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటికి కొన్ని టెస్టులు ఉన్నాయండి, కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్ అంటాము, సబ్ క్లినికల్ మాస్టైటిస్ టెస్ట్ అంటాము. ఇవి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవడం వల్ల పొదుగువాపుని నివారించుకోవచ్చు. అలాగే ఏ పశువుకైతే పొదుగువాపు వస్తుందో దాన్ని సపరేట్గా కట్టేసుకోవడం, అంటే ఐసోలేషన్ చేసుకోవడం అనమాట. దాన్ని దూరంగా చేసుకున్నప్పుడు కూడా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి మనం పొదుగువాపుని నివారించుకోవచ్చు. పొదుగువాపుని నివారించుకోవడం వల్ల రైతు పాల దిగుబడి పెంచుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా బలపడతారు. ధన్యవాదములు.
1: మీరు ఇంతవరకు పాలిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి ఈ అంశం గురించి పశు వైద్యులు డాక్టర్ బి. శంషాద్ బేగం గారి ప్రసంగం విన్నారు.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్

4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలురకం 7,521 రూపాయి. గమనిక విన్నారు.

ఎద్దులు ఎద్దులు ఎట్లాడంగా మహానంది మాట్లాడంగా తల్లి చచ్చిన పుల్ల కోడెరా నా సామిరంగా పులి మీద బసలాడెరా.

కోరికి గుబెర నోటికిస్తే కోరికి గుబెర నోటికిస్తే కోరికి గుబెర కోరికి గుబెర నోటికిస్తే ఎంగిలాని ఎగు పడతావు ఇంగాయవని పాలు వైతవే ఓ చిన్న దాన ఇంగాయవని ఎంట పోతవే ఎద్దు మంచి

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ.
1: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
2: ఏ లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిండే, అంటే రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండా పెడుతున్నా. అందుకే
1: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా.

0: ఆ పిల్లలు కూడా యా నా మాట యా పొద్దునే వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు ఆ రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. ఆ రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమొచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు, పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా ఈడు చెప్పా ఇళ్ళే చెప్పా మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనలకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా రోజు. ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం, అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అది అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పేం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తుంది కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్ట్,

0: టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నకోవాలా. రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పెద్దయ్య, మరి మీ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్దయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్దయ్య. నేను కూడా చేస్తా పెద్దయ్య.
0: శుభాశ్రాసిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.
3: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
4: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసా ప్రాయం.
2: మరొక జానపద గీతం.
5: దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా, ముదముదరే పెళ్ళ ముదుల నాగా. దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా, ముదముదరే పెళ్ళ ముదుల నాగా. అవునే దిగితేనే దిగినట్ల, దిగకుంటే విగాసుడు దిగుతేనే దిగినట్ల, దిగకుంటే విగాసుడు దిగుతేనే దిగినట్ల, దిగుతేనే దిగినట్ల, దిగకుంటే విగాసుడు. మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా, మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా, మంటి పెడ్డలతోని మరుణమయ్యవు నాగా, మంటి పెడ్డలతోని. దిగు దిగు దిగు నాగా దిగరా సుందరి నాగా, ముదముదరే పెళ్ళ ముదుల నాగా.
4: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ.
2: ఇంతటితో ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికాసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును

0: సదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థం లేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతము మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగరవన యోజన. ఈ నగరవన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగర వనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగర వనాలను కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడఅడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ల నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడఅడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడఅడవులను పరిరక్షించడం, అదే విధంగా మడఅడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ను గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణను కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదేవిధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు

వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదేవిధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గుంతలు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన గుంతలను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బొంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ బాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ, అనగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము, ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాను, ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ, లేదంటే పాములు, కోతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను, సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా, ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కాని, అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది
రాష్ట్ర ప్రభుత్వము

0: మరియు రాష్ట్ర అటవీశాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీశాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వనమహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రకటించిన అంశం కొన్ని క్షణాల్లో.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం తుంగభద్ర కథలు. ఇవాల్టి కార్యక్రమంలో నిజాయితీ డాక్టర్ బివి స్వరూప సిన్హా గారి కథానిక వింటారు.
1: ప్రకృతి చక్రం కాస్త అటూ ఇటూగా తిరుగుతూ మునుపట్లా కాకున్నా రావలసిన సమయానికి ఆలస్యంగానైనా వేసవి, ఋతుపవనాలు, వర్షాలు, చలి వస్తూ పోతూనే ఉన్నాయి. అలాగే తను ఉద్యోగం చేస్తున్న ప్రక్క ఊరు నుండి లోకల్ ట్రైన్లో కొంచెం అటూ ఇటూగా ప్రయాణం చేస్తూ రాజశేఖరం ఇంటికి చేరుకుంటూనే ఉంటాడు. ఈ సాయంత్రం కూడా అరగంట ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. వస్తూనే చాలా సంతోషంగా వచ్చాడు. అతని ముఖం అకస్మాత్తుగా అనుకోకుండా ఆ పళంగా ఆకాశంలో ఉదయించిన రాత్రి సూర్యునిలా వెలిగిపోతూ ఉంది. గుమ్మంలో బైక్ పార్క్ చేసి బ్యాగుతో పరుగులాటి నడకతో లోనకొచ్చి పిలిచాడు. శాంతి, శాంతి అంటూ లోపల నుండి వంట పనిలో ఉన్న అర్ధాంగి శాంతి వస్తున్నానండి ఒక్క నిమిషం అంటూ జవాబిచ్చింది. ఇంతలో ముద్దులు మూటలు కట్టే ఇద్దరు పిల్లలు అదిగో డాడీ వచ్చేశారు అంటూ పరుగు పరుగున వచ్చి అతన్ని చుట్టేశారు. 6 ఏళ్ల కొడుకు క్రాంతి అతని ఆఫీసు బ్యాగ్ను అందుకున్నాడు. 8 ఏళ్ల కూతురు స్వప్న నాన్న లంచ్ బాక్స్ అందుకుని కిచెన్లోకి పరుగు తీసింది. హాయ్ డియర్ చిల్డ్రన్, ఒక్కసారి మీ మమ్మీతో పాటుగా రావాలి. వెరీ గుడ్ న్యూస్ మనందరికీ. ఏమిటో అంత గుడ్ న్యూస్? మీరెప్పుడూ గుడ్ న్యూసే తెస్తారుగా, ఇది స్పెషల్ న్యూసా? అడిగింది శ్రీమతి శాంతి శేఖరానికి కాఫీ కప్పు అందిస్తూ.

ముందు స్వీట్ తినాలి అందరూ, ఆ తర్వాతే చెప్తాను ఆ స్వీట్ న్యూస్ ఏమిటో, చెప్పాడు అతను. కాఫీ కప్పు టీపాయి మీద ఉంచి చేతిలోని స్వీట్ బాక్స్ విప్పి భార్యకు పిల్లలకు అందించాడు. స్వప్న తన స్వీట్ తీసి నాన్న నోటికి అందించింది. ఇప్పుడు చెప్పండి డాడీ, ఆ గుడ్ న్యూస్ ఏమిటో, పిల్లలిద్దరూ ఒకేసారి అడిగారు. ఒకటి కాదు డియర్స్, ఒకేసారి రెండు శుభవార్తలు, ఊరించాడు అతను. అబ్బా త్వరగా చెప్పండి డాడీ, పిల్లలు అడిగారు సస్పెన్స్ భరించలేక. అవునండి, పిల్లలు అంతగా అడుగుతున్నారుగా, త్వరగా చెప్పేయండి మరి, చిరునవ్వుతో అంది శాంతి. గొంతు సర్దుకుని చెప్పాడు శేఖరం. ఒకటి, నాకు ప్రమోషన్ వచ్చింది. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నాంగా అసిస్టెంట్ మేనేజర్గా. ఓ కంగ్రాట్స్ డాడీ, పిల్లలిద్దరూ పోటీ పడి వాళ్ళ నాన్నకు షేక్ హ్యాండ్లు ఇచ్చారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, శాంతి కూడా తన సంతోషాన్ని పంచుకుంది. మరి ఆ రెండవ గుడ్ న్యూస్ చెప్పండి డాడీ, క్రాంతి అడిగాడు ఉత్సాహంగా. చెప్తున్నా, నాకు ప్రమోషన్తో పాటుగా మన ఊరికే ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక రోజు ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేయక్కర్లేదు. డబల్ కంట్రాక్ట్స్ డాడీ, పిల్లలిద్దరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ గంతులేశారు. శేఖరం ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిగా ఎత్తుకుని ముద్దులు పెట్టి దించాడు. ఇక డాడీ మనూరిలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, పిల్లలు చాలా సంతోషంగా అన్నారు. శాంతి కళ్ళు చెమరస్తుండగా చెప్పింది, మొదటి గుడ్ న్యూస్ కంటే మీరు చెప్పిన రెండవ గుడ్ న్యూస్తో నాకు చాలా సంతోషంగా ఉందండి. రెండు మంచివేగా అడిగాడు అతను. మంచివే అనుకోండి, కానీ రోజు మీరు అలా ట్రైన్లో వెళ్ళి రావడం, దూర ప్రయాణం కదా, ఎంత టెన్షనో మాకైతే, ఇలా ఎంతకాలం భగవంతుడా అని రోజు భగవంతుణ్ణి వేడుకునేదాన్ని. త్వరగా మీకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ వేయమని చెప్పింది ఆమె కళ్ళు తుడుచుకుని. పిల్లల సంతోషానికి పట్టపగ్గాలే లేవు, క్రాంతి చెప్పాడు. నేను డాడీతో స్కూల్కి వెళ్ళొచ్చు బైక్ మీద. స్వప్న ఏమీ తీసిపోలేదు. నువ్వే కాదు, డాడీ నన్ను కూడా డ్రాప్ చేస్తారు కదూ డాడీ. భలేవారేనర్రా, ఇద్దరూ ఒకేసారి డాడీ బైక్ మీద వెళ్ళొచ్చుగా, ఇందులో పోటీ ఏమిటి, నవ్వింది శాంతి. ఇప్పుడు నలుగురము వెళ్ళబోతున్నాం హోటల్కు, ఓకేనా అడిగాడు శేఖరం. భలే భలే, ఎగిరిగంతులేశారు పిల్లలిద్దరూ. భలే వారండి మీరు, వంట చేద్దామని మొదలు పెట్టబోతున్నాను, ఇంతలో మీరు వచ్చారు. కానీ నాదొక రిక్వెస్ట్, చెప్పడం ఆపింది శాంతి. మమ్మీ వెళదాం మమ్మీ, నువ్వు వద్దనకు ప్లీజ్ మమ్మీ, బ్రతిమిలాడారు వాళ్ళు. ఏమిటి శాంతి, ఆగిపోయావే చెప్పు అడిగాడు అతను. మరేం లేదండి, హోటల్కు తీసుకువెళ్ళండి, కానీ అంతకుముందు ఒక్క అరగంట అలా గుడికి వెళ్ళి వెళ్దామండి. నేను స్వామికి మొక్కుకున్నాను మీకు ట్రాన్స్ఫర్ వస్తే అర్చన చేయిస్తానని చెప్పింది. ఓ గ్రాంటెడ్, దానిదేం భాగ్యం, పిల్లలు తయారవ్వండి, నేను స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వస్తాను ఈ లోపల. హుషారుగా ఈల వేస్తూ కదిలాడు అతను. పిల్లలు పరుగులు తీశారు త్వరగా రెడీ అవ్వడానికి. త్వరగా పని ముగించుకుని రాత్రి ఏడింటికల్లా వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకున్నారు నలుగురు. అర్చన అనంతరం అలా గుడి ఆవరణలో ఉండే లాన్లో కూర్చున్నారు. పిల్లలు శాంతి ఇచ్చిన ప్రసాదాన్ని పంచుకుంటున్నారు. అంతలో శేఖరం అన్నాడు, నీకు గుర్తుందా శాంతి, సుమారుగా రెండేళ్ల కిందట మనం ఇదే దేవాలయంలో ఒకనాడు అన్నదానం చేశాం. ఎందుకు గుర్తులేదండి? ఆ తర్వాత కూడా నేను వారానికోమారు వచ్చి స్వామికి మొక్కుకుంటూనే ఉన్నాను మీకు త్వరలో ట్రాన్స్ఫర్ రావాలని, చిరునవ్వుతో చెప్పింది. పుణ్యం కొద్దీ ప్రమోషన్ మరి, నవ్వాడు అతను. అదేమిటండి, అమ్మమ్మ చెప్పేది పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ బిడ్డలని, ఈ పుణ్యం కొద్దీ ప్రమోషన్ ఏమిటండి కొత్తగా? మమ్మీ నువ్వు రోజు దేవుణ్ణి పూజించినందుకు డాడీకి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ వచ్చాయని అంటున్నట్టున్నారు, చెప్పింది స్వప్న. అఫ్కోర్స్ అదే నిజమేన అనుకోండి, కానీ మనం చేసిన అన్నదాన ఫలితమే ఈ మంచి జరగడానికి కారణం. గుర్తుందిగా మన బట్టల షాప్ ఎపిసోడు, నవ్వుతూ అడిగాడు. శాంతికి గతం జ్ఞాపకం వచ్చింది. పండగ రోజుల్లో రెండేళ్ల క్రితం పిల్లలకు తమకు బట్టలు కొనడానికని షాపుకు వెళ్లారు ఒకనాడు. షాప్ అంతా కస్టమర్స్తో క్రిక్కిరిసి ఉంది. ఇంచుమించు షాపు మూసేసే టైం అవుతున్నది. తమ బిల్లు చెల్లించేటప్పుడు ఆ షాపు వాళ్ళు క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు, ఫోన్పేలు నెట్ ప్రాబ్లంతో సరిగ్గా అవ్వడం లేదని. తమ బట్టలకు బిల్లు పే చేసేటప్పుడు రష్లో
సరిగ్గా చూసుకోలేదతను.

0: బయటికి వచ్చాక బైక్ స్టార్ట్ చేసే ముందు తన వాలెట్లో క్యాష్ పెట్టుకుని ట్రాఫిక్ జామ్ అయినందువల్ల త్వర త్వరగా ఇల్లు చేరుకున్నారు. మరునాడు పండగ సంతోషంగా జరుపుకున్నారు. ఆ మరునాడు శేఖరం ఆఫీసుకు బయలుదేరే ముందు షాపు వాళ్ళిచ్చిన మిగిలిన 500 కోసం చూస్తే ఒకదానికొకటి అంటుకొని ఉన్న 2 500 నోట్లు కనిపించాయి. అతనికి అర్థం కాలేదు. భార్యను అడిగాడు, నేను గమనించలేదండి, మనం 1 500 నోటు ఎక్స్ట్రా ఇచ్చామని షాప్ అతను మీకు తిరిగి ఇచ్చినట్టు గుర్తు, కానీ కొత్త 500 నోట్లు అతుక్కొని వచ్చినట్లున్నాయి అంది శాంతి. ఓహో భలే, అయితే దీంతో అతనేదో మాట పూర్తి చేయకముందే ఆమె అంది, వాళ్లకు ఇచ్చేసిరండి, సాయంకాలం మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు. అబ్బే ఎందుకు, ఇది భగవంతుడు అయాచితంగా మనకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుందాం. ఛా, అవేం మాట్లాడండి. అవును శాంతి, ఈ 500 మనం వాడుకోవద్దు, కానీ నేను అలా అనటం లేదు. నువ్వు కొలిచే వేణుగోపాలస్వామి ఆలయం బయట కొందరు పేదవాళ్ళు ఉంటారు చూడు, వాళ్లకు 1 పూట ఈ డబ్బుతో భోజనం పెట్టిద్దాం. 500 భోజనం ఎక్కడొస్తుందండి, అయినా ఇదేం అన్నదానం అనిపించుకుంటుంది. అబ్బా అది కాదు శాంతి, ఈ 500 మరో 2000 కలిపి వంట చేయిద్దాం, అప్పుడు పుణ్యం వస్తుందిగా. ఇదేం పుణ్యమో ఏమిటో, ఎలా వస్తుందో నాకు తెలియదు. పరుల సొమ్ము పాము వంటిది, ఎప్పటికైనా మనల్ని కాటేయక మానదు. ఆ డబ్బేదో మనం సొంతంగా పెట్టుకోవచ్చు కదండి వంట చేయించడానికి. అయ్యో నీకు అర్థం కావట్లేదు, ఇందులో మనకు గిఫ్ట్గా భగవంతుడిచ్చిన ధనం కూడా కలుస్తుంది, అదే పుణ్యఫలం అంటే. ఇక వాదించదలుచుకోలేదు శాంతి. సరే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. మమ్మీ మమ్మీ, ఆ బెలూన్లు కొనివ్వవు, పిల్లల పిలుపుతో గతంలో నుండి వర్తమానంలోకి వచ్చింది శాంతి. ఇంతకు భగవంతుడి సొమ్ము ఆయన ఆవరణలో పేదవారికి పెట్టడం వల్ల మీకు ఆ పుణ్యం కొద్దీ ప్రమోషను ట్రాన్స్ఫర్ వచ్చాయని మీరు అనుకుంటున్నారు అవునా అడిగింది. ఎగ్జాక్ట్లీ, అప్పుడే అక్కడికి వచ్చిన పిల్లలిద్దరూ వీరి సంభాషణ విని ఒక్కసారిగా వాళ్ళ మమ్మీతో కలిసి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. డాడీకి అసలు విషయం తెలియదు మమ్మీ, చెప్పే మమ్మీ, నవ్వుతూ చెప్పారు ఇద్దరును. అయ్యా పుణ్యమూర్తి గారు, ఆ అన్నదానం మన డబ్బుతో మీరు చేసిందే అంది శాంతి. అంటే అర్థం కాలేదు అతనికి. నేను చెప్తాను డాడీ, స్వప్న కల్పించుకుని చెప్పింది. పండగ మరునాడు మీరు మీ ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళి వచ్చేలోగా మమ్మీ మాకు విషయమంతా చెప్పి ఆ షాపుకు మేం 3 వెళ్ళి ఆ షాప్ అతను పొరపాటుగా మనకిచ్చిన 500 అతనికే ఇచ్చేసి సారీ చెప్పాం. అతను మమ్మల్ని మెచ్చుకుని కూల్ డ్రింక్స్ కూడా ఇప్పించాడు. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అమ్మా అని చెప్పి పంపాడు. తమ్ముణ్ణి ముద్దు కూడా పెట్టుకున్నాడు కదా. శేఖరం ముఖం క్వశ్చన్ మార్క్లా పెట్టి అడిగాడు, మరి నా వాలెట్లో ఎక్స్ట్రా 500 నోట్ అలాగే ఉందిగా, ఎలా? శ్రీవారు కోపగించుకోకండి, అక్షరాల ఎక్స్ట్రా నోటు తీసివేసి నేను నా 500 నోట్ను మీ వ్యాలెట్లో మీరు నిద్రపోతున్నప్పుడు షాపు నుండి వచ్చిన రోజు రాత్రే పెట్టేశాను, చిరునవ్వుతో శాంతి చెప్పింది. మన నిజాయితీయే మనకు మంచిని తెచ్చింది కానీ డాడీ, మమ్మీ మీతో ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మన నిజాయితీ మనల్ని లైఫ్లో హై పొజిషన్కు చేరుకునేలా చేస్తుందని. పిల్లలిద్దరూ ముక్తకంఠంతో చెప్పారు. మాకు మమ్మీ అదే చెప్తుంది. ఓకే అగ్రీడ్ నాన్న, నేను అదే ఫాలో అవుతా. తన 2 3 అక్కున చేర్చుకున్నాడు రాజశేఖరం.
1: మీరు ఇంతవరకు నిజాయితీ డాక్టర్ బివి స్వరూప సిన్హా గారి కథానిక విన్నారు.
2: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
3: ఉంది సార్.
2: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
3: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారు సార్?
2: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
3: సార్ అకౌంట్ నంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా.
3: ఉండప్పా, వదిలేసు.
2: 50 లక్షల
3: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
2: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
3: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా. ఉండు
3: ఉండప్ప, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా

0: మొబిలైజ్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.

ఇంతటితో తుంగభద్ర కథలు కార్యక్రమం సమాప్తం. నిజాయితీ అనేది ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి ముఖచిత్రం లాంటిది. మాటల్లో నిజాయితీ, ప్రవర్తనలో స్పష్టత ఉన్న మనిషి ఎక్కడున్నా గౌరవాన్ని పొందుతాడు. అబద్ధం చెప్తే దాన్ని దాచడానికి 100 అబద్ధాలాడాలి. ఎప్పుడు దొరికిపోతాము అనే భయం ఉంటుంది, కానీ నిజాయితీగా ఉండేవారికి ఆ భయం అస్సలుండదు. వారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధమైనా నిలబడాలంటే నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని సంపాదించి పెట్టేది కేవలం నిజాయితీ మాత్రమే. నిజాయితీగా ఉండటం వల్ల మీకు చాలామంది స్నేహితులు దొరక్కపోవచ్చు, కానీ ఉన్నతమైన నిజమైన స్నేహితులు మాత్రమే మీతో మిగులుతారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, ఇప్పుడు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు.

0: నీ వల్లే అనే భావన మనసుకు ఎంతో ఇష్టమైన వారిని తలుచుకుంటూ చెప్పే ఒక మధురమైన అనుభూతి, మీ భావాలను వ్యక్తపరచడానికి చెప్పే ఒక మాట.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో మీరు వింటున్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం సాగర్ ఆలపించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

0: మీరు విన్న ఆ పాట ఒక ఊరిలో చిత్రం కోసం టిప్పు హరిణి ఆలపించింది దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో.
1: ఊరుకుండమ్మా, ఇందాకనే చూస్తున్నాం. ఒక బిందు పెట్టే 10 బిందులు నీళ్ళు కింద పోతున్నాయి. ఓల్డర్ తోడబెట్టుకోండి, అందరికి వస్తాయి.
2: కుళాయిల వద్ద నీటిని వృధా చేసి తాగునీటి కష్టాలు కొని తెచ్చుకోకండి.
0: ఇంతటితో చిత్రసీమ తెలుగు సినిగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జువల్ ఓరామ్ ఆకాంక్షించారు. కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీంతో రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి కూడా బలమైన పునాది ఏర్పడుతుందన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారత్ ఇండోనేషియా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి శాంతి స్థిరత్వం సుసంపన్నతను విశ్వసిస్తుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే ఏకపక్ష చర్యలను నిరోధించాలని ఉద్ఘాటించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వానికి కూడా భారత్ ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ, విద్య, కృత్రిమ మేధ, ఏఐ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని సూచించారు. అలాగే యూపీఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధ, విద్య, స్టార్టప్లు, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఔర్ ఇండోనేషియా కే బీచ్ అనంత ఆకాశ్ కో చూనే కా సామర్థ్య హై ఔర్ భారత్ ఇస్మే ఇండోనేషియా కో अपना नेचुरल पार्टनर मानता है. बियाक में सैटेलाइट ट्रैकिंग सुविधाएं लंबे समय से भारत के स्पेस प्रोग्राम को सहयोग देती रही है. भारत ने भी इंडोनेशिया के कई सैटेलाइट लॉन्च किए हैं और कैपेसिटी बिल्डिंग में अपना योगदान

0: దియా హై.
1: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అభివృద్ధి చెందిన వ్యవసాయం, సుసంపన్న గ్రామాలు, ఆర్థికంగా బలమైన రైతులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని, ప్రభుత్వ ప్రయత్నాలకు ఇతర సంస్థలు కూడా తోడైతే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలియజేశారు. గ్రామస్థాయిలో పనిచేసే ఈ పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు 100 నుంచి 200 మంది రైతులతో కలిసి పనిచేస్తూ గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయ అభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं. अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे, जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे.
1: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ప్రసంగించిన ఆయన, 14 కిలోమీటర్ల పొడవైన జోజిలా సొరంగ మార్గం, జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ కారిడార్లో నిర్మిస్తున్న 36 సొరంగాలు, కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మెరుగైన రహదారి అనుసంధానం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దేశంలో రవాణా సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆధారిత వృద్ధిపైనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సుపరిపాలన అనేది దేశ నిర్మాణాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగాలని, రాజకీయాలు సామాజిక ఆర్థిక పరివర్తనకు సాధనంగా మారాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే సాంప్రదాయ గిరిజన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరామ్ అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల జాతీయ సదస్సును కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ ఏఐను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్, విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. గిరిజన పరిశోధన సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. జురాన్ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రాఫీలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జురాన్ కప్ ట్రాఫీని అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఈ ఏడాది జురాన్ కప్, ప్రెసిడెంట్స్ కప్, షిమ్లా ట్రాఫీల్ని కైవసం చేసుకునేందుకు కొత్త జట్లు పోటీ పడనున్నాయని తెలిపారు. కొత్త జట్ల భాగస్వామ్యంతో ఈ చారిత్రక టోర్నమెంట్ మరింత ఉత్కంఠభరితంగా ప్రజాదరణ పొందుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది టోర్నీలో శ్రీలంక జట్టు పాల్గొనడం పట్ల రాష్ట్రపతి హర్షం వెలిబుచ్చారు. కొత్త జట్ల చేరికతో ఈ చారిత్రక పోటీకి అంతర్జాతీయ గుర్తింపు, ఆదరణ మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జట్లు, క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు మరో 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరిన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు తీర ప్రాంత కర్ణాటక, గుజరాత్, కోంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త డి

0: ధర్మరాజు వెల్లడిస్తూ,
1: థండర్ స్టార్మ్స్ విత్ విండ్ స్పీడ్ అట్ 40 to 50 km/h వెరీ లైక్లీ టు అక్కర్ అట్ ది ఐసోలేటెడ్ ప్లే పాకెట్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ గాంజిటిక్ వెస్ట్ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ కేరళ అండ్ లక్షద్వీప్ రాజస్థాన్ వెస్ట్ ఉత్తరప్రదేశ్. థండర్ స్టార్మ్స్ దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ లైక్లీ టు అక్కర్ అట్ ది ఐసోలేటెడ్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ అండ్ లక్షద్వీప్ తెలంగాణ రీజన్స్.
0: కేరళంలోని వాయనాడులో కొండ చర్యలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గల్లంతయ్యారు. వాయనాడు జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద సొరంగ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈరోజు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదం సంభవించిన సమయంలో భూగర్భంలో చిక్కుకుపోయిన 9 మంది కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసి మెప్పాడిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించాయి. మరో 6 కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, వారు శిథిరాల కింద చిక్కుపోయి ఉండవచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక రక్షణ శాఖ సిబ్బంది విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్లో పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా సౌరాష్ట్ర దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో వల్సాద్ జిల్లా వాపిలో అత్యధికంగా 216 mm వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో సాధారణ జనజీవనం స్తంభించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 80 ప్రాంతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఇండోనేషియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రగతి ప్రాజెక్టును ప్రారంభించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గిరిజన పరిశోధన సంస్థలు సాంప్రదాయ విజ్ఞానాన్ని సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని కేంద్ర మంత్రి జ్యువల్ ఓరామ్ ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు భావగీతం వింటున్నారు. నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలోనూ వార్త ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఒకసారి 259611, మరొక నెంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 0858.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి? హలో,
1: జోలమ్మ గద్వాల జిల్లా మానపూడి మండలం పోతలపాడు.
0: పేరు చెప్పండి.
1: నాగరాజు.
0: నాగరాజ్ గారు, ఇంత త్వరగా కాల్ బాగా కలుస్తుందండి.
1: ఫస్ట్ ఇప్పుడు
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: సమరసింహారెడ్డి అందల ఆడబొమ్మ.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది. చెప్పండి.
1: నాగరాజు, సునంద, శ్వేత, చిన్నారి, బత్తన్న, అశోక్ కుమార్.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వస్తుంది. కాస్త విరామం తీసుకుని ఈసారి కాల్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.
1: ఏం పేరు మేడం?
0: సువర్ణ అండి.
1: సువర్ణ.
0: ఓకే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: వెంకటేష్ మేడం. మేడం
0: మహబూబ్ నగర్?
1: అవును మేడం.
0: చెప్పండి.
1: బాగున్నారా మేడం? సువర్ణ నగర్.
0: అవునండి, బాగున్నాను. మీరంతా బాగున్నారా?
1: మేము మంచిగా ఉన్నాం మేడం, ఆనందంగా ఉన్నాం.
0: ఓకే అండి, సంతోషం. మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: గోపాలరావు గారి అమ్మాయి.
0: అందులో అండి పాట వచ్చేస్తుంది మరి మీకోసం. వెల్కమ్ అండి.
2: సుజాత, ఐ లవ్ యూ. సుజాత, I love you. I love you. I love you, Sujata. I love you. Sujata, I love you, Sujata. Nizanga, I like you, Sujata. Sujata.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే
1: నంద్యాల
0: అండి.
1: జిల్లా బాన్ముక్ల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ మేడం.
0: సర్దార్ గారు చెప్పండి, ఏ సినిమా
1: మేడం?
0: బాగున్నానండి. అందరు బాగున్నారా?
1: దేవన్ దేవాల బాగున్నాం మేడం. సంతోషం మేడం. చాలా రోజులు నా టోకెన్ నంబర్ 109 రోజులు మేడం ఈ రోజు.
0: అవునండి, దాదాపు 4 మంత్స్ అవుతుంది.
1: అవును మేడం. ఎందుకంటే మేడం ఎక్కువ మేడం ఫోన్ చేస్తాం, ఒక ఇబ్బంది పెట్టండి, మనకు తక్కువ టైం కాబట్టి మేడం.
0: చాలా బాగా ఆలోచించారు,
1: అవకాశం ఇవ్వాలి మేడం. ఎందుకంటే ప్రతి శ్రోతలు మాట్లాడాలంటే మనం ప్రతి వారం
0: వినే వాళ్ళకు కూడా డైలీ ఒకరే అంటే బాగుండదు.
1: అంతే మేడం, అది ఎందుకంటే
0: డిఫరెన్స్ అనేది ఉండాలి.
1: అది మనం చాంద్రోలకు మాట్లాడారని మీరు కూడా బాగున్నారా అని తట్టున
0: ఒక ఫీల్ వస్తుంది అన్నమాట.
1: అవును, సంతోషం మేడం.
0: ఓకే అండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేడం ఈరోజు వచ్చేసి కొండవీటి సింహం నుంచి బంగిర పండు మామిడి పండు రంగి మీసింది అనే పాట. ఎందుకంటే ఒక్క మాట చిన్న మాట చెప్పి ముగిస్తాం మేడం. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది.

0: పోతుంది. జీవితం మంచి చేసినా చెడు చేసినా కరిగే పోతుంది. అందుకొరకు ప్రతి వాళ్ళ మంచి పని చేద్దాం, మంచిగా ఉందాం, అందరం బాగుందాం. ఈ పాట పూర్తిగా విందాం.
1: ఓకే అండి, మీ కవిత చాలా బాగుంది, మీకోసం పాట వచ్చేస్తుంది.
0: నమస్తే మేడం, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నందికొట్టూరు మేడం.
0: మీ పేరండి?
1: మల్లికార్జున్ మేడం.
0: మల్లికార్జున్ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి వినాలనుకుంటున్నారు పాట? ఆపద్ బాంధవుడు. ఓకే అండి. అందులో అండి? ఓకే, మరి మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినేద్దామా? పాట వస్తుందండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నరేష్ మేడం, ముసాపూర్ నుంచి.
0: చెప్పండి.
1: రాజా మేడం సినిమా పేరు.
0: రాజా.
1: కబ్బిని చెట్లు ఓ ప్రేమ అనే పాట మేడం.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: మేడం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి సినిమా టోటల్ మా ముసాపూర్ గ్రామ ప్రజలందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం, గ్రామ ప్రజలందరి కోసం.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: ఎల్లుత్తి మండలం రామలకోట నుంచి మేడం.
0: దుగ్గి నాగేశ్వరయ్య గారు?
1: దుగ్గి నాగేశ్వరయ్య మేడం.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: ప్రేమ కృష్ణ మేడం.
0: అందులో ఏదండి?
1: సిగ్గు పువ్వు అని తేడం పాట ఉంది మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది మరి.
1: మంచిది మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో కర్నూల్ ఎఫ్ఎం.
0: నమస్తే సువర్ణ మేడం గారు.
1: నమస్తే అండి, మీ పేరండి?
0: నేను అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి నుంచి పోలేరాయ్ మేడం.
1: పోలేరాయ్ గారు, బాగున్నారా?
0: బాగున్నాను మేడం.
1: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
0: సినిమా పేరు వచ్చేసి అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. దాంట్లో వెన్నెల్లో హాయ్ హాయ్ అని పాట.
1: అవునండి, పాట మీకోసం వచ్చేస్తుంది. మరి
0: కోరిన శ్రోత చెప్తా మేడం.
1: చెప్పండి.
0: పోలేరయ్య, సురేఖ, సంధ్యారిష్ట, సత్యవతి, సురయ్య, డిఎన్ లాంటి, సుజీత్, సిగుందు, స్వాతి, మౌనిక, పరిమళ, టీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిజీ, రజిత, దీక్ష రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.
1: బాబోయ్, చాలా ఫాస్ట్గా చెప్పేశారండి.
0: అదే మేడం, ఉత్తరంలో రాసి పేర్లే మేడం,
1: బై హ్యాడ్ అయిపోయాయి. మాకు కూడా ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామా?
0: మేడం ఆకాశవాణి ఫోన్ చేయగా మీరు చెప్తున్నారు.
1: అవును, నాకు అదే అనిపించింది. మంచి హ్యాబిట్ అండి.
0: మీరు మాట్లాడే మధురమైన మాటలే మాకు సంతోషం. చేసే వాళ్ళని ఏమైతుందంటే మనకి వాల్యూ ఉండాలి మేడం.
1: ఓకే అండి, మరి పాట వినిద్దామా?
0: ఓకే, సంతోషం.
1: ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం. హలో,
1: మేడం
0: చెప్పండి, మీ పేరండి?
1: అంటే మేడం అడ్డాగల మండలం వేటగాడు సినిమాలో కొండ మీద సొందమా మేడం, వేటగాడు.
0: ఓకే అండి. ఏ కొండ మీద చందమా? ఓకే అండి, మీ పాట వినిద్దామా మరి?
1: సరే మేడం, అందరికోసం.
0: ఓకే అండి, అందరికోసం పాట.

0: మీన సంతమామా.
1: మీరు వింటున్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఏకచిత్రగానం. ఇవాల్టి కార్యక్రమంలో చందమామ విజయ కంబైన్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు వింటారు. చిత్రానికి సంగీతం సమకూర్చారు మాధవపతి సురేష్, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర బృందం. వినండి చందమామ విజయ కంబైన్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుండి పాటలు.

మీరు ఇంతవరకు చందమామ విజయ కంబైన్స్ వారి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాటలు విన్నారు. చిత్రానికి సంగీతం సమకూర్చారు మాధవ పెద్ది సురేష్. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర బృందం. ఇంతటితో ఇవాల్టి ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా సంపూర్ణ రామాయణం చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం వినండి. కేవీ మహదేవన్ సంగీత నిర్వహణలో

తర్వాత పల్లెటూరు చిత్రం కోసం ఎంఎస్ రామారావు ఆలపించిన గీతం ఇది. కంఠసాల సంగీత సారథ్యంలో వినండి.

ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. మురిపించే మువ్వలు చిత్రం కోసం ఆరుద్ర సాహిత్యం ఎస్వి సుబ్బయ్య నాయుడు సంగీత నిర్వహణలో ఈ పాట విన్నారు. తర్వాత కీలుగుర్రం చిత్రం నుండి ఘంటసాల సరళ ఆలపించిన గీతం వినండి.

తర్వాత చంద్రహాస చిత్ర కోసం ఘంటసాల బిఆర్ లత ఆలపించిన ఈ గీతం వినండి. ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో.

ప్రేమలేఖలు చిత్రం కోసం ఏఎం రాజా జిక్కి ఆలపించిన గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా చంద్రహారం చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించిన ఈ గీతం.

వింటున్న పాటతో ఈనాటి అలన్నటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం.